0: You're listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ INC is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్చామి కబాబ్ పరాటా.
8: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
9: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
10: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardh

0: calibration knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. India ki teleport aite enta baaguntundo. What if India was just a tap away?
1: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support at mypursue.com.
0: Istinamma vayanam, putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
2: శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రసారమయ్యే పాటల పల్లకి విత్ శ్రీనివాస్ అనే కార్యక్రమంలో ఈనాటి భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇప్పటిలాగే మనం సంప్రదాయం ప్రకారం ఒక చక్కటి భక్తి గీతం ఈనాటి కార్యక్రమం ప్రారంభించి పాట విన్న తరువాత కార్యక్రమం వివరాల్లోకి వెళ్దాం. భక్త దుకారం సినిమా నుంచి దాశరథి గారి రచనకి ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో రామకృష్ణ గారు పాడిన ఈ పాటతో మనం ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

భక్త తుకారం చిత్రం నుంచి మీరు విన్న ఆ పాట దాశరథి గారి రచనకి, ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో వి రామకృష్ణదాస్ గారు పాడిన పాట మీరు విన్నారు. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం, ఫీల్స్ లైక్ హోమ్. ఇవాళ మనం మొదటి గంటలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన కొన్ని సోలో సాంగ్స్ విన్నామండి. ఈ పాటలన్నీ అంటే అన్ని మంచి పాటలే. బాలు గారు పాడిన ఎన్నో సోలో సాంగ్స్ లో కొన్ని సోలో సాంగ్స్ అనమాట ఇవాళ మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే రెండో గంటలో ఒక గొప్ప సంగీత దర్శకుడు, ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ వారు స్వరపరిచిన పాటలు కొన్ని విందాం. వినబోయే పాట చిత్తజల్లు శ్రీనివాసరావు గారు, సిఎస్ రావు గారు, వారు దర్శకత్వంలో వచ్చిన అల్లరి వయస్సు అనే సినిమా నుంచి. ఇది వేతి సుందరరామూర్తి గారి రచన, జేవి రాఘవులు గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సోలో సాంగ్. సోలో అంటే సోలో కాదు, చివరిలో ఒక ఫీమేల్ వాయిస్ కూడా మనకి వినిపిస్తుంది, కానీ ఇది కేవలం ఆలాపన మాత్రమే. పాట మాత్రం పాడింది బాలు గారు, చాలా మంచి పాట అండి అల్లరి వయస్సు సినిమా నుంచి.

మాటలకు అందిన భావాలని ఇలా అర్థమయ్యే మాటలతో ఎంతో అర్థవంతంగా ఎన్నో పాటలు సృష్టించారు వేటూరు సుందరరామూర్తి గారు. మొన్ననే ఆ మహానుభావుడిని గుర్తు చేసుకుంటూ ఒక కార్యక్రమం అయింది ఇక్కడ మా ఊళ్ళో డాలస్ లో. ఆ కార్యక్రమానికి వెళ్ళాం. చాలా పాటలు వేటూరు సుందరరామూర్తి గారివి. ఇటువంటి పాటలు అలవోకగా రాశారు. ముఖ్యంగా ఆయన శైలి, ఆ తర్వాత ఆ రాసే వేగం కూడా. చాలా మంది అతనితో బాగా పరిచయం ఉన్న వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, ముఖ్యంగా మీకు శివనాగేశ్వరరావు గారి వన్స్ మోర్ అని చెప్పి కొన్ని కబుర్లు ఉంటాయి, అటువంటి చోట ఆయన వివరిస్తారు. ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా పాట కోసం ఆయన దగ్గరికి వెళ్లడం, ఆయన ఇతను కూర్చోపెట్టి ఆ పాట ఎలా రాశారు ఏంటి సంగతి అని చెప్పి అటువంటి ఇంటర్వ్యూస్ బాగా తెలుస్తాయండి. వాళ్ళ శైలి ఎలా ఉంటుంది, పాట రాసే ఎందుకు అంటే పాట రాయడానికి వాళ్ళు సమాహితమయ్యే ఆ పద్ధతి, ఆ తర్వాత ఎంత విధంగా పాటిస్తారు, కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆ పాట మంచి పాట ఇవ్వడానికి ఏ విధంగా మదన పడ్డారు. ఎందుకంటే అల్టిమేట్ గా ఒక మంచి పాట ఇవ్వాలి వాళ్ళ లక్ష్యం, అది దానికోసం అన్నమాట. ఆ సరదా సంఘటనలు, ఆ చిత్ర విచిత్రాలు అవన్నీ చెప్తుంటే వినడానికి బాగుంటాయి. అందులో ఎక్కువగా చెప్పేది ఏంటంటే చాలా వేగంగా రాస్తారట పాటలు. ఏమిటో అంటే అంత ఆయనకి ముక్కు మీద ఉన్నాయంటారు సార్, అలా రెడీగా ఉంటాయి అనుకుంటాను. సో మీ సందర్భం చెప్పగానే వెంట వెంటనే రెండు నిమిషాలు పాట రాసిస్తే చెరువు అని చెప్తారేమో బహుశా. ఎనీవేస్, ఒక మంచి పాట. ఇప్పుడు వినబోయే ఇంకొక పాట కూడా, ఇది హిందీలో సంజీవ్ కుమార్ జయవాధరి వాళ్ళతో నటించిన క్లాసిక్ అనామిక. ఆ సినిమాలోంచి ఆ సినిమాని తెలుగులో రీమేక్ చేశారనమాట. ఆ సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కల్పన. ఆ సినిమాలో పాటలకి చక్రవర్తి గారి స్వరకల్పన, వీటూరు గారి రచన, అత్యద్భుతమైన పాటలు. కల్పన సినిమాగానే ముందు గుర్తొచ్చే పాట దిక్కులు చూడకు రావయ్యా అనే పాట. కాకపోతే టైటిల్ సాంగ్ ఉందండి బాలు గారు పాడి. ఇవాళ మనం మొదటి గంటలో బాలు గారు పాడిన సోలో సాంగ్స్ వింటున్నాం కదా. సో అందువల్ల అందులో ఆ సినిమాలో బాలు గారు పాడిన ఒక సోలో సాంగ్ చాలా బాగుంటుంది. వేటూరు గారి రచన, చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట.

అదండి, రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన కల్పన అనే సినిమా నుంచి మీరు విన్న పాట వీటూరు సుందరరామ్మూర్తి గారు రచన చేయగా, చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట తార తారకే నడుమ ఆకాశం ఎందుకో, పాట పాటకే నడుమ ఆవేశం ఎందుకో, మనిషి మనిషికి మధ్య మమత అనేది ఎందుకో, మనిషికి ముడిగా మనసే గుడిగా ఈ మమత ఎందుకో ఎందుకో ఎందుకో వీటూరు గారి ప్రశ్న. మొన్న కార్యక్రమంలో ఈ పాట ప్రస్తావన కూడా వచ్చింది. చాలా మంచి పాట. తరువాత వినబోయే పాట ఇది కూడా రాఘవేంద్రరావు గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా. రాఘవేంద్రరావు గారు ఒక విషయం అండి, అంటే ఆయన కెరీర్ బిగినింగ్ లో ఆయన చేసిన కొన్ని సినిమాలు చాలా అద్భుతమైన కథలు, ఎక్కువగా కొన్ని అంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ బట్ ఇందాల కల్పన అలాగా, బట్ చేసిన సినిమాలను కూడా అద్భుతమైన కథలు, దానికి తగ్గట్టుగా ఆ సినిమాలో పాటలు మొదటి నుంచి కూడా రాఘవేంద్రరావు గారు ఏంటంటే సినిమాలో పాటలకి బాగా ప్రాధాన్యత ఇచ్చారేమో అనిపిస్తుంది. దగ్గరుండి చాలా శ్రద్దగా పాటలన్నీ చేయించుకున్నారేమో అని కూడా మనకి అనిపిస్తుంటుంది. ఎందుకంటే సాహిత్యం చూసుకున్నా సంగీతం చూసుకున్నా ఎంతో శ్రావ్యంగా, ముఖ్యంగా ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారికి కెరీర్ లో సూపర్ డూపర్ హిట్లన్న తగ్గ కొన్ని పాటలన్నీ కూడా రాఘవేంద్రరావు గారి కెరీర్ బిగినింగ్ లో పాడిన పాటలు, లేదంటే రామకృష్ణ గారి హీరో రామకృష్ణ గారు ఆయన కోసం పాడిన పాటలు, రంగనాథ్ గారి కోసం పాడిన పాటలు జాగ్రత్తగా గమనిస్తే ఇవే ఎక్కువగా మనకు అనిపిస్తుంటాయి. చాలా మంచి పాటలు అవన్నీ కూడా. సో ఆ కోవలోకి వచ్చేది ఇంకొక పాట, ఇది ఆత్రేయ గారి రచన. దీనికి చక్రవర్తి గారి స్వరకల్పన. ఆత్రేయ గారు రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన బాబు అనే సినిమా. శోభన్ బాబు గారు, లక్ష్మి, వాణిశ్రీ ఈ సినిమాలోనే ప్రముఖ హిందీ నటి అరుణ ఇరానీ ఆమె కూడా ఈ సినిమాలో నటించారు. ఒక పాటలో శోభన్ బాబు గారితో ఒక పాటలో కూడా ఆవిడ కనిపిస్తారు. చాలా మంచి పాట ఇది. బాలు గారు పాడిన మరొక మంచి సోలో సాంగ్.

0: రాఘవేంద్రరావు దర్శకత్వం వచ్చిన బాబు అనే సినిమా నుంచి మీరు విన్న పాట. ఆచార్య గారి రచనకి చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్య గారు పాడగా మీరు విన్నారు. ఇది ఈ సినిమాలో శోభన్ బాబు గారు, వాణిశ్రీ గారు, లక్ష్మి గారు, అలాగే హిందీ నటి అరుణ ఇరానీ వీళ్ళందరూ కలిసి నటించిన చాలా మంచి సినిమా ఇది. ఇది ఇది కూడా అంటే ప్రేమ వివాహం, పెద్దలను ఎదిరించి చేసుకున్న ప్రేమ వివాహం, దాని గురించి వాళ్ళకి ఎదురైన ఆ పరిస్థితులు, వాటిని దాటుకుంటూ వాళ్ళు ఎలాగా అంతిమంగా విజయం సాధించారు. చాలా సక్సెస్ఫుల్ అంటే స్టోరీలు ఇవన్నీ కూడా అప్పట్లో బాగా మోస్ట్ రెలవెంట్ ఈ రోజుకి కూడా. ఎందుకంటే ప్రేమ అనేది ఒక విద్యుత్ అయితే, విద్యుత్ ప్రవహించాలంటే దానికి నిరోధం అనేది ఒకటి ఉండాలి కదా. సో అడ్డంకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి, అది ఈ రోజుకి ఉంటుంది. దాన్ని తగ్గట్టుగానే అటువంటి కథలతో కరెక్ట్ గా తీస్తే, సరైన స్క్రీన్ ప్లే పెట్టి తీస్తే ఆ సినిమాలన్నీ కూడా ఈ రోజుకి ఆ సినిమాలు చాలా హిట్ అవుతాయి. లవ్ స్టోరీస్ ఎన్నో తెలుగులోని హిందీలోని ఏ భాషలోనైనా సరే, మోస్ట్లీ లవ్ స్టోరీస్ అనే కథల ఆధారంగా తీసిన సినిమాల్లోంచి కొన్ని పాటలు ఒక కార్యక్రమం ప్రత్యేకించి చేయాలి. ఎందుకంటే లవ్ స్టోరీస్ లో కొందరు తీసిన లవ్ స్టోరీలు మాత్రం కాస్త ప్రత్యేకత ఉంటుందండి. వాళ్ళు తీసే ఆ పద్ధతిలో ఆ ట్రీట్మెంట్ అవన్నీ కూడా. బాలచంద్ర గారి మరో చరిత్ర విషాదంతో అవుతుంది, కొంచెం బాధ అనిపిస్తుంది, బట్ నిజాయితీగా ఉంటుంది ఆ ప్రేమ కథ. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు ఫలితం అనేది అది సత్ఫలితాలని వచ్చి ఒక్కోసారి అది అనుకున్నట్టుగా జరగకపోవచ్చు కూడా. ప్రేమ విఫలమైన సందర్భాలు కూడా చాలా ఉంటాయి కదా. ప్రేమలో ప్రాబిలిటీ సఫలం ఆ విఫలం 50-50% ఉండొచ్చు. సో ఆ విధంగా చాలా చాలా తెలుగులో, తమిళంలో, హిందీలో కూడా చాలా సినిమాలు ఆ లవ్ స్టోరీస్ అన్ని కూడా ఇంకోటి ఏంటంటే భాష నుంచి ఒక భాష నుంచి ఇంకో భాషకి డబ్ అయినా సరే రీమేక్ చేసినా కూడా అద్భుతంగా విజయం సాధించేసే ప్రేమ యొక్క గొప్పదనం అదనమాట. సో మనం బ్రేక్ వైపు వెళ్తున్నాం కాబట్టి బ్రేక్ తర్వాత బాలు గారి సోలో పాటల కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మీకేమైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి 9726361966. మనకు ఒక రిక్వెస్ట్ ఆల్రెడీ వచ్చింది, అది విరామం తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ పాట వినిపిస్తాను. ఇదొక రేడియో సురభి, స్టోరీస్ దట్ మేక్ యూ స్మైల్, సాంగ్స్ దట్ మేక్ యూ రిమెంబర్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. డౌన్లోడ్ రేడియో సురభి యాప్ ఆన్ iOS అండ్ ఆండ్రాయిడ్. లిసన్ టు అస్ ఆన్ www.radiosurabhi.com ఆర్ అవర్ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3. ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ అట్ రేడియో సురభి. ఇలా అన్ని రకాల మాధ్యమాల్లో అన్ని రకాల పద్దతుల ద్వారా రేడియో సురభి కార్యక్రమాలు మీరు నిరంతరాయంగా వినొచ్చు. మా పాటల్ని, మా కార్యక్రమాల్ని, మీ అభిప్రాయాలని మీ మాతో పంచుకోవచ్చు కూడా. మన విరామం తర్వాత మనం కలుసుకోవచ్చు కూడా. స్టే ట్యూన్డ్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో
2: సురభి, రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. BNRJ బుక్ అన్ యాడ్.
1: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్, ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామేంటి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ నార్త్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
4: చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రియేట్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్.
5: విరామానంతరం పాటల పల్లకి కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ మనం మొదటి గంటలో బాలు గారు పాడిన ఎన్నో సోలో గీతాల్లో కొన్నింటిని మనం ఇవాళ మనం వింటున్నాం. ఇప్పుడు మనకు ఒక రిక్వెస్ట్ వచ్చిందండి, బాపు రమణల అద్భుతమైన దృశ్యకావ్యం తూర్పు వెళ్లే రైలు. ఆ సినిమాలో వారి ఆస్థాన కవి ఆరుద్ర గారు వారు రచించిన ఒక పాట ఉందండి. ఈ సినిమాకి బాలసుబ్రహ్మణ్యం గారి సంగీతాన్ని కూడా సమకూర్చారు. సో స్వీయ స్వరకల్పనలో బాలుగారు పాడిన సోలో పాట అన్నమాట. చాలా మంచి సాహిత్యం. ఎర్ర చీర కట్టుకుంటే సందపొద్దు నువ్వమ్మ, పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మ. ఆరుద్ర గారి మాటల విన్యాసం, చాలా మంచి పాట అండి ఇది. కోరిన వారు వెంకటరాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మంచి సాంగ్ రిక్వెస్ట్ చేశారు. హియర్ యు గో.

ఆరుద్ర గారి రచనకి స్వీయ స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట తూర్పెళ్లే రైలు చిత్రం నుంచి రాజుగారి కోరికపై. ఇంకొక రిక్వెస్ట్ వచ్చిందండి, చాలా చాలా చాలా మంచి పాట, చాలా రోజులు అయింది అసలు ఈ పాట విని. బాలుగారి సోలో సాంగ్స్ అనగానే వాళ్ళ రిక్వెస్ట్లు బాగా వస్తున్నాయి. సో ఇది రఘు గారు అడిగిన పాట, ఇది చిల్లరదేవుడు చిత్రం నుంచి. కలువుకు చంద్రుడు ఎంతో దూరం, కమలానికి సూర్యుడు మరీ దూరం.

ఆత్రేయ గారు రచన చేయగా కె మహాదేవన్ గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆ పాట చిల్లర దేవుడు సినిమా నుంచి రఘు గారి కోరిక పేరు. చిల్లర దేవుడు అనేది దాశరథి రంగాచార్య గారు ఆయన రచించిన ఒక ప్రఖ్యాతమైన నవల అండి. ఆ నవలకు ఆధారంగా తీసిన సినిమా ఇది. చాలా మంచి నవల్ అది. సినిమా కూడా చాలా బాగుంటుంది. సినిమాలో పాటలన్నీ కూడా బాగుంటాయి. ఇంకో పాట పాడాలనే ఉన్నది, వినిమించి మనసిచ్చే మనిషి అవుతే అని చెప్పి. ఈ పాటలో కూడా సాంకేతికంగా తీసుకుంటే ముందు కలువకు చంద్రుడు ఎంతో దూరం అని చెప్పి దీర్ఘమిస్తారు మనకి. ఆ చెప్పడంలోనూ ఎంతో దూరం అని చెప్పి, చాలా దూరం ఉందని చెప్పి, ఆ తర్వాత అంతగానో దూరం అయిందని చెప్పినప్పుడు ఏంటంటే సింపుల్ గా కమలానికి సూర్యుడు మరీ దూరం అని సరే అంతే సింపుల్ గా అయిపోయింది. ఇవన్నీ కూడా ఏంటంటే పాటలు ఆయన రికార్డింగ్ సమయంలో ఆ రచయితలు ఆ సంగీత దర్శకులు అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఇటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఉంటుంటాయి. సో చెప్పినప్పుడు ఏంటంటే ఔచిత్యం ఉండాలండి. ఆయన దెబ్బతినకూడదు. ఎప్పుడైనా సరే ఏదో రాయిస్తాం కదా అని చూని కట్టేస్తే పాట బాగుందని పడేయడం కాదు. ఎందుకంటే అది విన్నప్పుడు దానికి అర్థం ఉండాలి, చెప్పినప్పుడు ఒక దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీకు ఇది ఇదే ఇటువంటి సిచ్యువేషనే మనకి నిప్పులాంటి మనిషి సినిమాలో ఖవాలి సాంగ్ ఒకటి ఉంటుంది. రామారావు గారి మీద సత్యనారాయణ మీద చిత్రీకరింపబడిన పాట స్నేహమేరా జీవితం స్నేహమేనా పెనిది అని చెప్పి ఆ పాట ఉంటుంది. ఆ పాటలో కూడా మీరు జాగ్రత్తగా ఒక చరణంలో గమనిస్తే ఏంటంటే మీకు ఇది ఇది ఇది మనకి అంటే బాగా ఎత్తుగా ఏముంది, దాని తర్వాత ఏముంది, దాని తర్వాత ఏముంది, ఆర్డర్ లో చూసుకుని జాగ్రత్తగా రచన చేసి దాని తగ్గట్టుగా ట్యూను దాని తగ్గట్టుగా స్వరము అవన్నీ ఆ ప్రకారం ఉంటుంది. గమనించాలండి మనం. గమనిస్తే ఏమంటే పాట అద్భుతంగా ఉంది. ఎంత స్వరం చాలా బాగుంది, బాలుగారు అద్భుతంగా పాడారు, అందులో అనుమానం లేదు ఇంకా. కానీ కొంచెం సాంకేతికంగా చూస్తే మనకి తెలిసేది ఏంటంటే అప్పటి వాళ్ళు ఆ పాటలు వాటిని తయారు చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకున్నారు, ఎంత జాగ్రత్త పాడారు. అర్థం విషయంలో కాదు, పాడడం విషయంలో కాదు, స్వర స్థాయిలు కూడా మాటను బట్టే స్వర స్థాయి కూడా ఉండదు. ఎంతో దూరంలో ఒకలాగా ఉండలేదు. ఆకాశం మీకు భక్త కన్నప్ప సినిమాలు ఆకాశం దించాలా నెలవంకత్వం చాలా సెగులో ఉంచాలా అని చెప్పేసి అంటారు. అందులోని ఆ పాట ఎత్తుగడ మీరు గమనిస్తారు. రామకృష్ణ గారు పాడినప్పుడు ఆకాశం దించాలన్నప్పుడు ఆకాశం ఉన్నాడు చాలా పై స్థాయిలో ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం కిందకి స్థాయిని తీసుకొచ్చి నెలవంకత్వం ఉంచాలి, ఇంకా దించి సెగలో ఉంచాలా, అంత జాగ్రత్తగా తీసుకుని పాడతారండి, అంత జాగ్రత్తగా తయారు చేస్తారు. అందుకనే ఆ పాటలు ఏంటంటే ఇన్ని సంవత్సరాలైనా సరే ఏమాత్రం ఆ అందం ఏమీ చెక్కు చెదరకుండా ఇప్పటికీ మనల్ని అలరిస్తున్నాయి. మీ వంటి రసజ్ఞులైన శ్రోతలు వాటిని రిక్వెస్ట్ చేసి మరీ అడిగి మరీ వాటిని వింటున్నారు ఆ పాటలు. ఎనీవేస్, ఇంకొక పాట బాలు గారి సోలో సాంగ్స్ కార్యక్రమంలో మీరు వినబోయే ఇంకొక పాట ఇది. దాసనారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన సంచలనం సృష్టించిన సినిమా అప్పట్లో ప్రేమాభిషేకం, నాగేశ్వరరావు గారు, శ్రీదేవి గారు, జయసుధ గారు వీళ్ళందరూ నటించిన సినిమా ఇది. ఆ సినిమాలో దాసరి నారాయణరావు గారి రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట.

వదండి, శ్రీదేవి గారు స్టాప్ ఇట్ అని కోపంగా అన్నారు. ప్రేమాభిషేకం సినిమా నుంచి మీరు విన్న పాట దాసనారాయణరావు గారు రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్య గారు పాడిన పాట. ఇండియా టుడేస్ హ్యాపీ అవర్ ఈస్ హియర్ అన్వైన్ విత్ డెలిషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బీర్స్ అండ్ ద ప్రిఫర్డ్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడేస్ సౌత్ లేక్. Every day from 4 PM to 7 PM, bar snacks at just $1 and draft beers only at $2.99. Great bites, cold drafts and happy evenings. India Today, 151 North Nolan Drive, South Lake. తర్వాత మీరు వినబోయే పాట హిందీలో అమితాబ్ బచ్చన్ గారు, వినోద్ ఖన్నా అండ్ రాఖీ వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సినిమా ముఖద్దర్ కా సికిందర్. దానిని తెలుగులో పునర్నిర్మించారు ప్రేమ తరంగాలు అనే సినిమా. హిందీలో అమితాబ్ గారు రోల్ తెలుగులో కృష్ణరాజు గారు చేయగా వినోద్ ఖన్నా రోల్ తెలుగులో చిరంజీవి గారు చేశారు. ఇక రాఖీ గారు రోల్ సుజాత గారు. ఈ సినిమా కూడా చాలా బాగా హిట్ అయింది. ఈ సినిమాలో ఆత్రేయ గారు రచన చేయగా చక్రవర్తి గారి స్వరకల్పనలో బాలుగారు పడిన అత్యద్భుతమైన పాట. బాలు ఆత్రేయ గారి సాహిత్యం అండి, ముఖ్యంగా ఎంత అద్భుతంగా ఉంటుందో, దానికి తగ్గట్టుగానే ట్యూన్, దానికి తగ్గట్టుగానే బాలుగారి పాట, అన్ని కలగలిసిన ఒక అద్భుతమైన పాట ఇది.

మనసు ఒక మందారం, చెలిమి తన మకరందం. ఆత్రేయ గారి సాహిత్యంలో ఆయన పాటలో మనం ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదండి. అసలు పాట ప్రారంభమే మొదటి రెండు మూడు మాటలు వాక్యాల్లోనే మనకి ఆశీర్వదిపోతాం మనం. ఎవరన్నా గలదండి ఈ మాట, మనసు అనేది పువ్వు అయితే ఆ పువ్వులో ఉండే మకరందమే చెలివని అనగలగాలంటే మనసు అనేది నిజంగా ఉండాలి. ఎందుకంటే ఒకటి అనిపిస్తుంది ఆయన పాటలు వింటుంటే, మనసు అనేది ఏంటంటే అది శరీరంలో భాగమేం కాదు, అదేం అవయవం కాదు, అది ఆలోచనలే మనసు అంటారు. మరి ఆత్రేయ గారికి నిజంగా అటువంటి పాటలు ఉండేమో అనిపిస్తుంటుంది మనకి, అంత అద్భుతంగా ఉంటాయి ఆయన పాటలు. మనసు అనేది దాని మీద ఆయన రాసే పాటలన్నీ కూడా ఆ అర్థాలు అవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ పాటలు వింటుంటే నిజంగా ఆయనకి అటువంటిది ఒకటి ఉండేమో అనిపిస్తుంది మనకి. చాలా మంచి పాట ఇది. ప్రేమతరంగాల సినిమా నుంచి చక్రవర్తిగా స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది ఈ పాట, ఆత్రేయ గారి రచన. తర్వాత మీరు వినేది మధురమైన కవి దాశరథి గారు. దాశరథి గారు రాసిన చక్కటి పాట ఇది, రాజనాగేంద్ర గారి స్వరకల్పనలో బాలుగారు పాడిన ఈ పాట పూజ అనే సినిమా నుంచి. రామకృష్ణ గారి కెరీర్లో అద్భుతమైన హిట్, బాలుగారికి కూడా ఆయన కెరీర్లో అద్భుతమైన హిట్ పాటల్లో ఇది కూడా ఒకటి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalain Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
4: అమ్మా, Saturday movie?
5: Mm-mm, Manapadi class.
4: Amma, old MacDonald had a farm.
5: Uppu kappu rambu. Telugu padyam cheppu.
4: Uppu kappu rambu.
5: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
6: Meer eppudaina mee friends toti food vishayamlo breakup chesara?
7: I have. మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
6: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి తాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
8: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
9: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
10: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar
11: కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
12: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
11: స్వదేశీ గ్రోసరీస్, Irving, Castle Hills, Frisco, Plough Mount, South Lake and many more.
13: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
14: విరామానంతరం పాటల పల్లకి కార్యక్రమానికి పునఃస్వాగతం. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. ఈనాటి పాటల పల్లకి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నా పేరు గుడిపూడి శ్రీనివాసరావు. ఇవాళ కార్యక్రమంలో మనం మొదటి గంటలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన కొన్ని సోలో సాంగ్స్ విన్నాం. కొన్ని రిక్వెస్ట్లు కూడా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. మంచి పాటలు రిక్వెస్ట్ చేశారు మన శ్రోతలు. ఇక రెండో గంటలో ఒక గొప్ప సంగీత దర్శకుడు. ఇటువంటి లెజెండ్ల గురించి మాట్లాడాలంటే మాత్రం కొంచెం భయం వేస్తుందండి. ఎందుకంటే అంత గొప్పవాళ్ళు వాళ్ళు. ఒక విషయం, ఇంకోటి ఏంటంటే అసలు ముందు అంతటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడడానికి మనకి ఏమి అర్హత ఉంది అని. ఎందుకంటే ఎంతో కొంత తెలియాలి కదా. తెలియాలంటే మామూలుగా వాళ్ళ ప్రతిభతో వాళ్ళు సృష్టించిన అదేదో అంటే సాహిత్యమా సంగీతమా ఏదైనా సరే అదేదో మనం కొంచెం చెప్పగలం, కానీ దాన్ని కాస్త వివరంగా విశ్లేషించి చెప్పాలంటే అసలు కనీసం వానమాలైనా తెలియాలి కదా మనకి. అవి ఏమీ తెలియకుండా అటువంటి వారి గురించి మాట్లాడాలి అంటే మాత్రం కొంచెం భయం వేస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక ప్రేక్షకుడికి ఒక శ్రోతకి ఉన్న స్వేచ్ఛ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆ కళను సృజించింది జనం కోసమే కదా, ఆ జనంలో మనం ఒకళ్ళం. ఇప్పుడు ఆ జనాలందరికీ అంత నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు వాళ్ళ ఆ పాట ఆ నటన ఆ సినిమా ఏదైనా సరే దాని గురించి ఆ జనం వాళ్ళకి నచ్చితే నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ అభిప్రాయం చెప్పే దేర్ ఎంటైటిల్డ్ ఫర్ దేర్ ఒపీనియన్ కదా. అలాగా పాట నచ్చిందంటే ఆమె చాలా బాగుందండి, ఏం నచ్చింది బాబు అంటే ఏదో మనకు మనకు తోచిన మనకున్న నాలా పరిజ్ఞానంతో మనకు తోచిన విధంగా మన అభిప్రాయం మనం చెబుతాం మనకు ఎందుకు నచ్చింది అంటే. సో ఇప్పుడు ఘంటసాల గారు జగదేక్ వీరుని కథా సినిమాలో శివశంకరి శివానంద లహరి అనే పాట ఉంది, పెండెల నాగేశ్వరరావు గారు స్వరకల్పనలో వచ్చిన పాట అది, పెండెల నాగేశ్వరరావు గారు టీవీ రాజు గారు. ఎనీవేస్ ఇప్పుడు ఆ పాట ఉందనుకోండి, ఎంత అద్భుతమైన పాట, ఎంత అద్భుతమైన పాట, ఎక్కడ చూసినా పాటల పోటీలో పాట మనం వింటుంటాం, పాట వింటుంటే అద్భుతంగా అరే ఏం ఈ పాట అసలు అంటే పాడిన వాళ్ళని ఒకసారి మనం పాట అంతా అయిపోతే ఒకసారి చేతులు దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుస్తుంటుంది చాలా కష్టతరమైన పాట ఇది, ఈ పాట అంత సులువు కాదని మనకి అర్థమైపోతుంటుంది, టెక్నికాలిటీస్ మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ పాట మనకు నచ్చింది. సో అదేనండి మనకున్న అర్హత, ఆ అర్హతతోనే నేను ఇవాళ ఎందుకు ఇంత ఇవ్వదు కాదని చెప్తానంటే అంత గొప్ప వ్యక్తి ఆయన గురించి మాట్లాడినప్పుడు నాకున్న అర్హత ఏంటంటే ఏమి లేకపోవడమే నాకున్న అర్హత, ఏమి ఎటువంటి సంగీత పరిజ్ఞానం సాహిత్యం మీద పెద్దగా అవగాహన లేకపోవడమే నాకున్న అర్హత. ఆ అర్హతతో కేవలం ఒక శ్రోతగా వారి పాటల్ని ఎంతో అభిమానించే ఒక శ్రోతగా మాత్రమే నేను ఇవాళ మాట్లాడుతున్నాను. సవినయంగా వారెవరో కాదు ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ పి ఆదినారాయణరావు గారు. దక్షిణ భారత ఏంటంటే అసలు భారతీయ చలనచిత్ర సంగీత దర్శకుల్లో కొన్ని కొన్ని అత్యంత గొప్ప సంగీత దర్శకులలో ఒకరు ఖచ్చితంగా ఆదినారాయణరావు గారు. లతా మంగేష్కర్ అంతటి గాయనే ఆవిడ చెప్పారు ఆదినారాయణరావు గారు అంటే నాకు చాలా అభిమానం చాలా గౌరవం. వారి పాటలను వారి సంగీత దర్శకత్వంలో పాటలు పాడగలడం నాకు అదృష్టం అని చెప్పేసి అంత గొప్ప విద్వత్తున్న గొప్ప సంగీత దర్శకుడు మన తెలుగు వాడుకోవడం మనందరికీ గర్వకారణం. ఆయన సంగీతం దర్శకత్వం చేసిన సినిమాలు కొన్నే ఉన్నాయి, కానీ ఆ పాటలు మాత్రం టాప్ సాంగ్స్, ఇంకా టాప్ సాంగ్స్. వాటిని విశ్లేషించాలంటే సంగీతంలో ప్రవేశం ఉన్న వాళ్ళు మాట్లాడాలి, నాలాంటి వాడు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, కానీ పాట మాత్రం అద్భుతం. అటువంటి మంచి పాటలు మీరు వినిపించడానికి నేను తప్పకుండా మీకు ప్రయత్నం చేస్తాను. సో ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ పి ఆదినారాయణరావు గారు ఇవాళ మనం కార్యక్రమం ప్రారంభిస్తూ భక్తదకార సినిమాలో శ్యామసుందర అనే పాట విన్నాం కదా, ఆ సినిమాకి కూడా సంగీతం కూర్చున్నది ఆదినారాయణరావు గారి. భక్తతుకారం పాటలు వినని ఘనాగన సుందర పాండురంగనామ పరమపుణ్యధామం పాటలు అన్ని కూడా అద్భుతం, ఆ సినిమాలో పాటలన్నీ కూడా ముఖ్యంగా మాధుర్యం అండి, అద్భుతమైన మాధుర్యం. సో ఆ విధంగా ఆదినారాయణరావు గారు స్వరపరిచిన పాటల్లో ఒక పాట ఇది, కృష్ణరాజు గారు కృష్ణ గారు వీరిద్దరు కలిసి నటించిన సినిమా అమ్మ కోసం అనే సినిమా. ఈ సినిమాలో ప్రముఖ హిందీ నటి రేఖ, అతిక రేఖ గారు నటించిన మొట్టమొదటి సినిమా, లేదంటే రేఖ గారు కథానాయికగా నటించిన మొట్టమొదటి సినిమా అయి ఉండొచ్చు, ఏదో ఒక ప్రత్యేకత ఉంది సినిమాకి రేఖ గారికి సంబంధించినంత వరకు. బట్ ఆవిడ తెలుగులో నటించిన సినిమా ఇది. ఆ సినిమా నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన చేయగా ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట

అమ్మ కోసం సినిమా నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనకి, పి ఆదినారాయణరావు గారి స్వరకల్పనలు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట మీరు విన్నారు. రెండో గంట ఇవాళ మనం ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ పి ఆదినారాయణరావు గారు వారు రచన వారు సంగీతం సమకూర్చిన కొన్ని పాటలు మనం వింటున్నాం. ఆదినారాయణరావు గారు పుట్టింది విజయవాడ, కృష్ణాష్టమి రోజున పుట్టారట ఆయన. ఆ తర్వాత ఆయన సలూరులో సంగీతం నేర్చుకుని తర్వాత కొన్ని మనకి కాకినాడలో ఒక నాటక సమాజం కూడా స్థాపించాను, కొన్ని నాటకాలు అవన్నీ చేయడం. అందులోనే యాక్చువల్గా సంగీతం మన సంగీత దర్శకుడు సత్యం గారు ఆ ట్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఆయనకు అసిస్టెంట్ కొన్నాడు పనిచేసిన తర్వాత ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. బట్ ఆదినారాయణరావు గారు మొట్టమొదటిసారిగా పి పుల్లయ్య గారు దర్శకత్వం వచ్చిన గొల్లభామ సినిమా నుంచి ఆయన సంగీత దర్శకులుగా వచ్చారు. అయితే ఆయన మీద ఉన్న ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, ఆయన ఎక్కువగా అంటే వారి భార్య అంజలిదేవి గారితో కలిసి ఒక నిర్మాణ సంస్థ, సినీ నిర్మాణ సంస్థ అంజలి పిక్చర్ స్థాపించి చాలా సినిమాలు తీశారు. అద్భుతమైన సినిమాలు తీశారు, అందులో అనుమానం లేదు. కాకపోతే ఏంటంటే ఆ బిజీలో ఉండే ఆయన సంగీత దర్శకులతో ఎక్కువ సినిమాలు ఆయన చేయలేకపోయారు. ఆ మేరకు మనం నష్టపోయాం, అనుమానం లేదంటే పాటలు వింటే మీకు భక్త దుకారం, భక్త కన్నప్ప, లేదంటే సువర్ణ సుందరి, అనార్కలి, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాల్లో పాటలు వింటే ఖ్యాత అంటే జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పాటలు అన్ని కూడా, సువర్ణ సుందరి హిందీలో కూడా తీశారు, ఆ సినిమాలో పాటలు కూడా చాలా హిట్ అయ్యాయి. ఆశీర్ గారు హిందీ వాడు అందరూ ఇంత గొప్ప సంగీత దర్శకుడు అయ్యారని. కానీ ఆయన నిర్మాత అవడం వల్ల బహుశా బిజీలో ఉండడం వల్లనేమో గానీ ఆయన ఎక్కువ సినిమాలకి సంగీతం చేయలేకపోయారు. ఆ మేరకు మనం కొన్ని మంచి పాటలు బహుశా మిస్ అయిపోయి ఉండొచ్చు. పోనీ గంగి గోపాలు గరిడ్డైన చాలు, దక్కిన పాటలని కనీసం విని మనం ఆనందిద్దాం. ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట అబో అద్భుతమైన పాట, రేడియోల్లో అసలు మారుమోగిపోయేదండి ఈ పాట. ముఖ్యంగా ఆకాశవాణి ఆకాశవాణి ఉన్న రోజుల్లో మారుమోగిన పాట ఇది. ఘంటసాల గారు, జిక్కీ గారు పాడిన పాట, సముద్రాల సీనియర్ సముద్రాల గారు రచించిన పాట ఇది. అనార్కలి చిత్రం నుంచి అసలు ఈ సినిమా పాట ఎత్తుకోవడం

0: شنبه به بهانه اون ساعت من دیگه
1: థాంక్యూ
0: రిక్వెస్ట్ అంటే చెప్పండి
1: అల్లు సీతారావు
0: గారు అద్భుతం సార్ బయట ఎండ సెంచరీ కొట్టింది దాని తగ్గట్టుగా రగిలింది విప్లవాకి ఈ రోజు శ్రీశ్రీ గారి రచన మీ పాట కూడా దాని తగ్గట్టుగా అద్భుతమైన పాట తప్పకుండా వినిపిస్తాను తక్షణమే వినిపిస్తాను సార్ ఓకే నో ప్రాబ్లం యా
1: బై
0: చాలా మంచి పాట అండి శ్యామ్ గారు అడిగిన పాట అబ్బో చాలా మంచి అంటే శ్రీశ్రీ గారి సాహిత్యమే ఆ విధంగా ఉంటుంది ఆదినారాయణరావు గారు అంటే కృష్ణ గారికి ఇంతకుముందు అమ్మ కోసం సినిమాకి ఆదినారాయణరావు గారు స్వరకల్పన చేశారు కదా ఆ సినిమాలో కృష్ణ గారు కృష్ణరాజు గారు వారిద్దరు నటించారు ఆ విధంగా వారితో ఏర్పడిన అనుబంధం కారణంగా ఎందుకంటే ఆదినారాయణరావు గారు చాలా తక్కువ సినిమాలకు వారు స్వరాలు కూర్చారు కానీ కొన్ని కొన్ని పర్సనల్ ఉంటాయి కదా ఈ రకంగా మొహమాటాలు కాదు లేదంటే ఆ పరిచయం కొద్దీ మొహమాటం అని కూడా కాకుండా అలా కొన్ని ఇతర సినిమాలు కూడా చేశారు ఎందుకంటే మాక్సిమం ఆయన చేసినట్టు వాళ్ళ సొంత సంస్థ అంజలి పిక్చర్ సినిమాలకి ఆయన సంగీతం సమకూర్చారు కొన్ని బయట సినిమాలు చేశారు వాటిల్లో కృష్ణ గారిది మోసగాళ్ళకి మోసగాడు తర్వాత అల్లూరి సీతారామరాజు కృష్ణరాజు గారు నటించిన భక్త కన్నప్ప అలా కొన్ని బయట సినిమాలు కూడా ఆయన చేశారు సో ఆ విధంగా ఇప్పుడు శ్యామ్ గారి కోరికపై రగిలింది విప్లవాగ్ని ఈ రోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు అబ్బో ఏం పాట అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ శ్యామ్ గారు మీకోసం.

అల్లూరి సీతారాముల చిత్రం నుంచి ఆదినారాయణరావు గారు స్వరపరిచిన పాట, బాలసుబ్రహ్మణ్య గారు బృందం పాడిన పాట, శ్యామ్ గారి కోరికపై చాలా మంచి పాట రిక్వెస్ట్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆదినారాయణరావు గారు ఇందాక ఒక శ్రోత కాల్ చేసి ఒక క్లారిఫై చేసుకున్నారు, ఎస్ ఆదినారాయణరావు గారు వారి భార్య పేరు మన నటి అంజలీదేవి గారు, తెలుగు వారి సీత. వారిద్దరితో విచిత్రమైన అంటే పరిచయం కూడా. ఆదినారాయణరావు గారి దగ్గర అంజలీదేవి గారు సంగీత శిక్షణ తీసుకునేవారు అన్నమాట. ఆయన సంగీత శిక్షణ ఎంత బాగా నచ్చేసిందంటే నేను పెళ్లి చేసుకుంటే మాస్టర్ గారిని పెళ్లి చేసుకుంటాను అన్నారట. సో ఆవిడ పట్టుదలకి మరి ఇంకేం చేస్తామని చెప్పి అందరూ సరే అని చెప్పి పెళ్లి చేసేశారు. ఆ తర్వాత దంపతులు ఒక సొంత నిర్మాణ సంస్థ స్థాపించి ఎన్నో సినిమాలు ఆ సినిమాల్లో అంజలీదేవి గారు నటించారు. ఇంకా చెప్పాలంటే అంజలీదేవి గారు, ఆదినారాయణరావు గారు, వీళ్ళతో పాటు నాగేశ్వరరావు గారు కూడా కలిసి ఆ కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో ఇదొక మంచి పాట. టైం తక్కువ ఉంది కాబట్టి ముందు పాట వినేద్దాం, తర్వాత వివరాల్లోకి వెళ్దాం.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andistundi Project W, Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
5: వాట్ ఆర్ డేర్, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినవా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్ కి పన్నీర్ టిక్కా, విచ్ అమికావ పరాటా.
10: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dine-in, take-away or full service catering.
7: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
11: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
12: Yes sir.
11: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
12: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
11: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
13: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
14: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandiche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

సువర్ణ సుందరి చిత్రం నుంచి సముద్రాల రాఘవాచార్య గారు రచన చేయగా ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో సుశీల గారు బృందం పాడిన ఈ పాట మాధుర్యంతో పాటు సుశీల గారు పాడిన విధానం చూడండి. సుశీల గారు అప్పుడిప్పుడు ఒకసారి మదిలో వీణల మ్రోగి అని ఒక పాట పాడారు ఆవిడ. సుశీల గారి పాట వింటుంటే నిజంగానే మన మాల మధ్యలో ముందు వీణలు మోగుతాయండి. ఎంత చక్కటి గాత్రం ఆవిడది, అద్భుతమైన పాట. ఆదినారాయణరావు గారు స్వరపరిచిన మరొక మంచి సినిమా. ఈ సినిమాతో ఆయనకి చాలా మంచి పేరు, ప్రఖ్యాతులు కూడా వచ్చాయి ఆయనకి. హిందీలో కూడా ఈ సినిమాని తీసినప్పుడు అక్కడ కూడా ఆయన చేసిన సంగీతానికి చాలా మంచి పేరు వచ్చింది. ఇక మా సోదరుడు గిరి గారు ఆయన ఒక పాట రిక్వెస్ట్ చేశారు. అంటే ఆదినారాయణరావు గారు స్వరపరిచిన పాటల్లోంచి ఒక పాట అంటే ఆయన ముందు నాకు కొంచెం ఆలోచించారు. ఈరోజు నేను ఆయనకి, ఎందుకంటే ఆయన అభిమాన హీరో. ఆయన ఏంటంటే మన అందరి అభిమాన హీరో చిరంజీవి గారు నటించిన ఒక సినిమాకి కూడా ఆదినారాయణరావు గారు సంగీతం అందించారన్నమాట. సో గిరి గారు, మీకోసం చండీప్రియ సినిమా నుంచి చిరంజీవి గారు జయప్రదల మీద చిత్రీకరించబడిన ఈ పాట నరేంద్రరెడ్డి గారి రచనకి ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట మీకోసం.

అదండి గిరి గారి కోరికపై చండీప్రియ సినిమా నుంచి నారాయణ రెడ్డి గారి గీతానికి ఆది నారాయణరావు గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు సుశీల గారు పాడిన ఈ పాట పేరు విన్నారు. ఇది చిరంజీవి గారి మీద జయప్రతి గారి మీద చిత్రీకరింపడిన పాట. ఆసనం జీవితాసనం నీ చెదితే విషాదం, చెండిని అపర చెండిని నన్ను కదిపితే ప్రమాదం. ఇద్దరి మధ్య పాపం చిక్కుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆది నారాయణరావు గారు స్వరపరిచిన మరొక అద్భుతమైన పాట వైపు వెళ్లే ముందు మనము డెల్లా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడోంటిక్స్. మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఫర్ $29 మాత్రమే. మీ స్మైల్ ని హెల్దీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ ని ఎంత మాత్రం మీరు మిస్ అవ్వకండి. కాల్ టుడే 9724845400 ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్ టెక్సస్ ఇండియా బజార్ వరలక్ష్మీవ్రతం ఇస్ అరౌండ్ ద కార్నర్ అండ్ ఇండియా బజార్ హ్యాస్ ఎవ్రీథింగ్ యు నీడ్ ఫ్రమ్ శ్రావణ మాసం అథెంటిక్ పూజా స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్ కోకోనట్స్ ఫ్రూట్స్ టర్మరిక్ కుంకుమ బిటిల్ లీవ్స్ డెకరేటివ్ పూజా ఐటమ్స్ ట్రెడిషనల్ స్వీట్స్ స్నాక్స్ అండ్ ఫెస్టివ్ గ్రోసరీస్ ఆల్ అండర్ వన్ రూఫ్ మేక్ యువర్ వరలక్ష్మీ వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ విత్ ద వైడెస్ట్ సెలెక్షన్ అట్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్ విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ దిస్ ఆస్పిషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్ క్వాలిటీ అండ్ సేవింగ్స్. తర్వాత భక్త తుకారం ఈ సినిమాలో ఒక పాట ఉందండి. ఇది కాంచన గారు నాగభూషణం గారు వారిద్దరి మీద చిత్రీకరింపబడిన పాట. సుశీల గారు పాడిన నారాయణ రెడ్డి గారి రచన. ఆది నారాయణరావు గారు స్వరపరిచిన ఈ అద్భుతమైన పాట వినండి.

మహాకవి క్షేత్రయ్య చిత్రం నుంచి దాశరథి గారి రచనకి ఆదినారాయణరావు గారి స్వరకల్పనలో సుశీల గారు రామకృష్ణదాస్ గారు పాడిన పాట మీరు విన్నారు. ఇంకొక పాటకి మనకు అవకాశం ఉందండి. ఈ లోపు క్విక్ గా మనం ఒక రెండు ప్రకటనలు చూద్దాం. ఏకల్ విద్యాలయ కథక్ డాలస్ లో ఇండియన్ క్లాసికల్ డాన్స్ లవర్స్ కి ఒక బ్యూటిఫుల్ ఈవినింగ్ రెడీగా ఉంది. ఏకల్ విద్యాలయ డిఎఫ్డబ్ల్యూ చాప్టర్ ప్రెజెంట్స్ కథక్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ ఆగస్ట్ 28 ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ గాలన్ లో కథక్ రిథమ్స్ తో ఇండియన్ సినిమా జర్నీని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఐకానిక్ సాంగ్స్, ఫర్గెటబుల్ అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పెర్ఫార్మెన్సెస్ తో ఒక ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. డిన్నర్ స్టార్ట్స్ అట్ 5 PM అండ్ ద ప్రోగ్రామ్ బిగిన్స్ అట్ 7 PM. టికెట్స్ స్టార్ట్స్ అట్ $35, డిన్నర్ ఇన్క్లూడెడ్. టికెట్స్ కోసం విజిట్ వెబ్సైట్ tinyurl.com/kathakperformance2026. డాలస్ డీల్స్ బనానా .com రెస్టారెంట్ ఓనర్స్ కి ఒక ముఖ్య గమనిక. స్లో అవర్స్ అండ్ టూలెస్ వాకిన్స్ ఫర్ యువర్ రెస్టారెంట్. డీల్స్ బనానా .com ఏ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హూ ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. బట్ రెస్టారెంట్ ఓనర్స్ హియర్ ఇస్ ద ఎక్సైటింగ్ పార్ట్. మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ మార్కెట్ చేయడం వరకు డీల్స్ బనానా .ae డస్ ద హెవీ లిఫ్టింగ్ ఫర్ యూ. దర్ ఇస్ నో ప్రీ ఆర్డర్, దర్ ఇస్ నో పెర్ ఆర్డర్ కమిషన్ అండ్ ద బెస్ట్ పార్ట్ ఫస్ట్ 50 రెస్టారెంట్స్ కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ ఫర్ 3 months. సో రెస్టారెంట్ ఓనర్స్ డోంట్ జస్ట్ వెయిట్ ఫర్ కస్టమర్స్ to walk in, give them a reason to visit dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. ఇక కార్యక్రమం చివరకు వచ్చేసామండి. ఒక మంచి పాటతో నాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. నిస్సందేహంగా మనందరం గర్వించదగ్గ ఒక గొప్ప గొప్ప దర్శకుడు పి ఆదినారాయణరావు గారు. వారి గొప్పదనాన్ని గురించి చెప్పేంతటి విషయ పరిజ్ఞానం గాని లేనివాడిని నేను. అయినా సరే నాకున్నంతలో వారు స్వరపరిచిన సినిమాలో నా పాటలను మీకు వినిపిస్తూ నాకు తెలిసిన మేర కొన్ని విషయాలను మీతో పంచుకున్నాను. అలాగే కొన్ని పాటలను రిక్వెస్ట్ చేశారు కూడా శ్రోతలు. చాలా సంతోషం. చేసిన సినిమాలో కొన్ని అయినా సరే మంచి పాటలు మనకు అందించారు. చివరిగా ఆదినారాయణరావు గారు స్వరపరిచిన మనకు మంచి పాటలు నాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు నటించిన మొట్టమొదటి కౌబాయ్ సినిమా, కేఎస్ఆర్ దాస్ గారు దర్శకత్వంలో వచ్చిన సినిమా మోసగాళ్లకు మోసగాడు, ఆ సినిమాలోంచి బాలు గారు, సుశీల గారు పాడిన ఈ పాటతో మనం ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. మళ్లీ వచ్చే మంగళవారం సాయంత్రం 7 గంటలకు ప్రసారం అయ్యే పాటల పల్లకి కార్యక్రమంలో మళ్లీ తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ గుడిపూడి శ్రీనివాసరావు.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone when we respect the community supports us
1: istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio surbhi meek andistondi kotta sambaralu maa surbhi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta surbhi mee mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా weekly newsletters kosamaina full visibility guaranteed with nripage.com from businesses to non-profits nri page is the place to be for more information visit nripage.com or contact gopal ponnangi at 214-868-7538
6: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
8: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
9: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
10: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతులు చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3. యావ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
2: Istinamma Vayanam, Puchukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatan daggar nunchi acoustic wall setup varaku

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: రేడియో
1: సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
0: రేడియో సురభి.
2: రేడియో సురభి.
4: 107.9 FM HD3.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. You know, we are Radio Surabhi.
5: Radio Surabhi.
1: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వండి.

0: 3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చాం అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస వసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: listening to Radio Suripi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
5: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
5: డు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3,
3: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.
4: Though even though we face the difficulties of today and tomorrow.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిసనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Suravi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Suravi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabothan. Keep listening to me next on Radio Surabhi.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, GT Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలని. They also offer catering because their food is so irresistible.
6: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyunnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిసనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్, ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

వ్యత్యాసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తాం తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: పర్ఫెక్ట్.
1: హల్వా?
0: Yes.
1: నా ఫేవరెట్.
0: ఎప్పటి నుంచి?
1: ఎప్పటి నుంచి? నువ్వు చేసావు కదా.
0: చెప్పనే లేదు.
1: నువ్వు చేయనే లేదు. మన దగ్గర నుంచి చెప్పనే లేదు. జూలియా,
0: టాటూ
1: రిటర్న్ గిఫ్ట్.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Go!
3: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి. మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్.
5: మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.
5: కొంగ చిట్టి కొంగ, కొంగు చాటు దొంగ, వల్లలేవి సిర్రినద్ద. కొంగ చిట్టి కొంగ, కొంగు చాటు దొంగ, వల్లలేవి సిర్రినద్దా.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: కోటి హరి శంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: ఐ ఎం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీవియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వేరు చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. మళ్ళీ మరి Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డూ లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3.
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.
5: Shut up.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: ఐఎమ్ రాము పాల్గొన్న.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
4: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration, knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
5: దిస్ ఇస్ స్పోర్టీ.
6: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
0: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మా.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
3: రేడియో సురభి,
4: రేడియో సురభి,
1: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: for Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3. IPL matches అయినా కొత్త మూవీ రిలీజ్ అయినా న్యూస్ ఏదైనా టైం ఏదైనా ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
3: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామండి, రేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయత్తనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
7: హాయ్, నేను మీ తేజ సజ్జ.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3,
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ వసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
4: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
5: from chaos to clarity your day begins with 100 notifications customers calling emails piling up deadlines chasing you then zoho steps in one login one dashboard one clear view of your entire business for the entrepreneur who wants clarity not chaos zoho powering possibilities with radio surabhi
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatledu.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: డూ లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: సింహం రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాఘవ్ పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వి.ఎన్. ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: ఎస్ సార్.
5: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజురాజ్ కిచెన్ in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీత్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీత్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీత్రీ అట్ 919-491-4514.
9: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC See is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
10: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3.
10: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
11: డాలస్ కి ఓజి రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.
12: హోలా, బియన్వెనిటో, డిస్ఫ్రూటార్ ఫియెస్టా.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్ గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాము పాల్ బాగున్నా.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సంఘం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalain Aishwaryam, your daily dose of goodness. Me Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. only on 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palimbari Farms.

0: Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: మేరా తుమారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బి పార్ట్ ఆఫ్ ద హమారా బజార్ ఫ్యామిలీ ఎవ్రీ
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా బా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆమ్కి పనీర్ టిక్కా, చికెన్ కబాబ్ పరోటా.
4: ఎందుకు బ్రో అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్స్ డాట్ కామ్, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.

0: immigration knowledge though, you need best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kabothundi. Keep listening me next time Radio Surabhi.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
7: Satra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhiti, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 8482440213.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి at 214-868-7538.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
4: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావలసిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in Makini, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఎరుబి ఎక్స్క్లూసివ్ స్పెషల్ థాలి, బిస్బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, పిచ్చ మీకా పారాట.
6: ఎందుకు బ్రో అన్ని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్

ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 అట్ 919-491-4514. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తుంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Possibilities with Radio Surabhi.

0: celebration knowledge though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: హాయ్ నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోర్బి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సోర్బి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సోర్బి 107.9 FM HD3.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ పన్నీర్ టిక్కా, విచ్ అమెరికా పరాటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes sir.
6: Rajulas kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
6: You're absolutely right. Rajulas kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Enta ante మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజ్లాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Me Arogyani Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఇస్తిలమ్మ వాయనం పుచ్చుకుంటుంది. ఈ శ్రావణ మాసంలో మీ

0: Skills, calibration, knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radhika, next week, mana office event ki, please take care of the catering, okay?
1: Sure. How many people are we expecting?
0: 5K anukuntunna. But koncham mood baagunte inka ekkuva vachchu.
1: Idi office party ya leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
2: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
3: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
2: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
4: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్ Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.

0: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పుడు నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్ గా మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఆయుష్మాన్ భవ. ఆరోగ్యమే అసలైన ఐశ్వర్యం. యువర్ డైలీ డోస్ ఆఫ్ గుడ్నెస్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే సూత్రాలు
3: ఆయుష్మాన్ భవ. ఎవ్రీ ఫస్ట్ అండ్ థర్డ్ సండే అట్ 5 PM ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఫ్రమ్ కేయాస్ టు క్లారిటీ, యోర్ డే బిగిన్స్ విత్ 100 నోటిఫికేషన్స. కస్టమర్స్ కాలింగ్, ఈమెయిల్స్ పైలింగ్ అప్, డెడ్ లైన్స్ చేసింగ్ యూ. దెన్ జోహో స్టెప్స్ ఇన్. వన్ లాగిన్, వన్ డాష్ బోర్డ్, వన్ క్లియర్ వ్యూ ఆఫ్ యువర్ ఎంటైర్ బిజినెస్. ఫర్ ద ఆంటర్ప్రెన్యూర్ హూ వాంట్స్ క్లారిటీ, నాట్ కేయాస్. జోహో, పవరింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: స్వామి గారు, నాకు ఒక కళ వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
5: నీ కళ నిజం అవబోతోంది.
4: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
5: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
4: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా today at 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888. మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
7: వాట్ అ డేరా, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీ. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, అర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
10: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
11: Maal antundaru. అరే, ఎప్పుడు ఒక అరగంట ముందు కాదు, ఒక అరగంట తర్వాత చెప్పు ట్రాఫిక్. అసలు ట్రాఫిక్ స్టార్ట్ అయ్యేది అప్పుడే అని అంటే నేనేదో మజాక్ తీసుకున్నా, కానీ ఈ రోజు ఉంది మాస్టర్ అది. సో ఈ రోజు కొత్తగా సరికొత్తగా ఈ టైంలో ట్రాఫిక్ చెప్దామని నేను కాస్త ఒక చెక్ పాయింట్ లాగా చూసుకున్నాను అనమాట. ఐ థింక్ ఇట్స్ మైండ్ బ్లోయింగ్, మామూలు మైండ్ బ్లోయింగ్ కాదు. అంటే లిటరలీ డౌన్ టౌన్ ఏరియా మనకు తెలిసిందే, బట్ ఐదర్ హెచ్ఓవి సైడ్ నుంచి ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ మూవింగ్ టువర్డ్స్ బక్నర్ టెర్రస్ ఎవర్గ్లేడ్ పార్క్ అండ్ టువర్డ్స్ టౌన్ ఈస్ట్ ఎస్టేట్స్ ఇక్కడ వెళ్తుంటే కనుక టువర్డ్స్ 635, యూ హ్యావ్ టు ఫేస్ అ వెరీ వెరీ వెరీ స్లో డౌన్. మామూలు స్లో డౌన్ కాదు, చాలా పెద్ద స్లో డౌన్ కనిపిస్తుంది. అండ్ అది పక్కన పెడితే I-45 రూట్ లో కూడా జనరలీ కొంచెం లాంగ్ స్ట్రెచ్ లో ఉంటుంది, ఇప్పుడు కొంచెం పర్లేదు. సో దేర్ యూ కెన్ ఫైండ్ ట్రాఫిక్. అండ్ యాక్చువల్లీ టాల్టీ సైడ్ నుంచి టెరల్ వైపు వెళ్తుంటే కనుక యూ మైట్ సీ అ ట్రాఫిక్. అండ్ అడిసన్ దగ్గర నుంచి టువర్డ్స్ అ స్ట్రెచ్ కొంచెం స్లో డౌన్ ఉంది. అండ్ సౌత్ లేక్ సైడ్ నుంచి రౌనక్ వైపు వెళ్తుంటే కనుక ఒక స్ట్రెచ్ గా స్లో డౌన్ ఉంది. ఎస్, అది ప్రస్తుతానికి ఇంట్రెస్టింగ్ ఏరియాస్ అయితే ఇవి. అండ్ అది కాకుండా ఆర్లింగ్టన్ ప్రజలకి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అంటే 30 రూట్ లోంచి వెళ్తూ 30 రూట్ వయా 360 అండ్ 161 ఈ రూట్ లో ఎప్పుడు మీరు లెఫ్ట్ గాని రైట్ గాని ఎక్కడైనా తిరగాలనుకుంటే మాత్రం టువర్డ్స్ అండ్ ఇంటర్స్టేట్ రూట్ యూ మైట్ హావ్ టు ఫేస్ అ స్లో డౌన్, బికాస్ ఎస్పెషల్ ఇన్ ద జంక్షన్ ఏరియా. అది ప్రస్తుతానికి ఇది. ఫోర్ట్ వర్త్ ప్రజలు కూడా మెయిన్ ఏరియా దగ్గర ట్రాఫిక్ తో కలకలాడుతున్నారు. వేర్ నాట్ అది. సో ఇలాంటి టైంలో మీరు గనక మీ పార్కింగ్ టికెట్స్ కి సంబంధించి ఫీజులు భరించారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే ఎంతెంత దూరం వెళ్లినా ఇది జరగచ్చు. ఎప్పటి నుంచి? కాసేపట్లో చెప్తాను. పార్కింగ్ టికెట్స్ మీరు ఫిల్ చేశారా లేదా, ఐ మీన్ లైక్ పే చేశారా లేదా ఫైన్ లాంటివి, లేదా ఆలోచించుకోండి ఎంతెంత దూరం వెళ్ళినా ఏదో జరగచ్చు. పాడుగానండి, మనం మాట్లాడదాం.

0: అర్థమయ్య
1: ఎంత ఎంత దూరం వెళ్ళినా సరే ఒక విషయం మాత్రం మిమ్మల్ని ఫాలో అవుతుంది అని చెప్తున్నాను కదా, దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్, నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. మ్యాటర్ ఏంటంటే, మీరు గనక ఇయర్ లో ఇప్పటికి ఆల్మోస్ట్ 3 or more అన్పెయిడ్ పార్కింగ్ టికెట్స్ ఒకటే క్యాలెండర్ ఇయర్ లో ఉంటే గనక, ఓకే, డాలస్ ఎస్పెషల్లీ యూనో పోలీస్ వాళ్ళు, దే విల్ బిగిన్ యూజింగ్ విండ్షీల్డ్ బార్నికల్స్ ఆన్ వెహికల్స్ అంటారు. ఇది ఎప్పటి నుంచి ఇవి అని అంటే, ఇంకా 5 రోజులు ఉంది, ఇంకా 500 రోజులు ఉంది కదా, పర్లేదులే అని అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే డ్రైవర్స్ మస్ట్ రిసాల్వ్ దర్ అవుట్ స్టాండింగ్ సైటేషన్స్ అండ్ పే $100 ఇమ్మొబిలైజేషన్ ఫీ టు రిమూవ్ దిస్ డివైస్. ఓకే, అంటే వెహికల్ మీద విండ్ షీల్డ్ బానకల్స్ పెట్టేసిన తర్వాత తీరొచ్చు కొంచెం కష్టం కాబట్టి, దే విల్ హ్యావ్ 24 hours టు రిమూవ్ ఇట్ ఆర్ బిఫోర్ ది వెహికల్ హ్యావ్ టు బి టోడ్. ఓకే, ముందు $100 ఇమ్మొబిలైజేషన్ ఫీ, దాంతోపాటు 24 గంటలు టు రిమూవ్ ఇట్ అబౌ. నేను అనుకున్నాను అనమాట, జనరల్లీ ఇండియాలో ట్రాఫిక్ కేసులు హెవీ ఫైన్లు అవి ఉంటాయని అనుకున్నా, కానీ యుఎస్ లో ఇలాంటి విషయాలు వింటుంటే నాకు మజా వస్తుంది తెలుసా. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ రిలేటెడ్, ఓకే ఇంత దూరం వెళ్ళినా మన వాళ్ళు కూడా ఫైన్లు కడుతున్నారు, ఇంత దూరం వెళ్ళినా మన వాళ్ళు కూడా ఎక్కడో పార్కింగ్ ఫీజులు ఇవన్నీ ఉంటాయి, ఆహా ఎంత హ్యాపీగా ఉందని ఫీలింగ్ వస్తుంది అనమాట. దుర్మార్గ కూడా ఇలా రానా షో చేసేది అంటే రిలేటబిలిటీ ఇస్ ద కీ అన్నారు కదండి ప్రజలు, అది మ్యాటర్. ఎనీవేస్, అండ్ మీన్ వైల్ కొంతమంది అయితే ఏమంటున్నారు తెలుసా, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ లో ఉన్న టెప్స్ గానీ పాట్ హోల్స్ గానీ లేకపోతే కొన్ని చోట్ల రోడ్స్ గానీ అవి ఫిక్స్ చేయించాలి గానీ యూనో ఇవేంటి ఫిక్స్ చేయించడం అని చెప్పేసి అంటారు అనమాట. అది సంగతి ఏమంటే కాబట్టి కొంతమందికి మాత్రం ఇలాంటి విండ్షీల్డ్ ఇమ్మొబిలైజర్స్ ఎస్పెషల్లీ బానకల్స్ లాంటివి పెట్టినా కూడా ఇలా వెళ్ళిపోతాను నేను అని చెప్పేసి అంటున్నా అనమాట. ఎలాగో తెలుసా, ఇలా వినిపిస్తా, యాక్చువల్లీ వినిపిస్తా, ఓకే. అండ్ ఈ కొత్త రూల్ మీద మీ ఫీలింగ్ ఏంటో నాకు సరదాగా కాల్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్, నెంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఎలాగానంటే ఒకవేళ కార్ కి ముందు విండ్షీల్డ్ ఇట్లాంటి మొబిలైజర్ లాంటివి పెట్టేసిన ఇమ్మొబిలైజర్లు కార్ తల బయటికి పెట్టి మరీ డ్రైవింగ్ చేస్తా అని అంటున్నారు అనమాట. ఇన్స్పిరేషన్ ఈ సాంగ్ కూడా ప్లే చేయమన్నారు. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్, 9726361966.

హలో గురు ప్రేమ కోసమే నాయ్ జీవితం మగడితో ఆడటానికేలా.

Yes, they're Dhanadhara Vinash to DFW Morning Vibes on her only on Radio Suravi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. So, ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడైనా సరే ఫ్లైట్ ఎక్కుతున్నారు, ఫ్లైట్ ఎక్కుతుంటే గనక మీరు ఫోన్లు వాడకుండా చేయడానికి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐడియా ఉంది. ఓకే, ఏం లేదండి, స్క్రీన్లు ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఇస్తే అయిపోతుంది కదా. ఈ మధ్య కాలంలో తెలుగు స్టేట్స్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఎవరైనా సినిమాలు చూసిన వాళ్ళకి, అఫ్కోర్స్ డాలస్ లో మంచి స్క్రీన్లు ఉంటాయని నేను బల్ల గుర్తి చెప్పేస్తున్నా, టెక్సస్ లో మంచి స్క్రీన్లు ఉంటాయని బల్ల గుర్తి చెప్పేస్తున్నా, ఇక్కడ కూడా సౌండ్ బాగాలేదు, ఇన్ క్వాలిటీ బాగాలేదు అన్న విషయం గురించి డిస్కషన్ అయితే ఉండదని అనుకుంటున్నాను, జస్ట్ అస్యూమింగ్. ఓకే, సో సినిమా థియేటర్ కి వెళ్ళి చూడటానికి ఇక్కడ రకరకాల ప్రక్రియలు చేస్తున్నారు అన్నమాట. హెచ్డిఆర్ బై బార్కో చేస్తున్నారు, యూనో డాల్బీ చేస్తున్నారు పర్టికులర్ ప్లేస్ ని, ఇంకో ఇన్ఫాక్ట్ మన ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి ఐమాక్స్ తీసుకొస్తున్నారు. సో ఓ సినిమా వ్యూయింగ్ ప్రేక్షకుడికి ఎంత బెస్ట్ క్వాలిటీ ఇస్తే, ఇన్ఫాక్ట్ 4XL స్క్రీన్ ఉంది ఇక్కడ కుక్కపల్లిలో, మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇన్ఫాక్ట్ ఆ లేక్ షోర్ మాల్ అక్కడ చూడడానికే జనాలు తండోపతండాలుగా వెళ్తున్నారు అనమాట. సో ఇలా ఉన్న పరిస్థితుల్లో వై నాట్ ఎయిర్లైన్స్ కూడా బెటర్ క్వాలిటీ ఇవ్వకూడదు అన్న చిన్న ఆలోచన అయినా వచ్చిందేమో. ఏంటండి, అమెరికన్ ఎయిర్లైన్స్ వాళ్ళు వాళ్ళ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇన్కేస్ ట్రావెల్ చేసినప్పుడు 4K కనిపిస్తాయి అంట, 4K అనిపిస్తాయి. ఓకే, సో ఎవరైనా సరే ఫోన్ ఐ మీన్ మీరు ఫ్లైట్ ఎక్కుతున్నప్పుడు ఫ్లైట్ లో మాత్రం ఫోన్ వాడుకోనంటే ఫోన్ ఎందుకు వాడతానమ్మా చెప్పు, ఫోన్ ఎందుకు వాడతాను 4K స్క్రీన్ ఉన్నప్పుడు అని చెప్పండి. ఓకే, ఏమంటామంట, ఈ ఈ ఇప్పుడున్న నియర్ బై ప్లేసుల్లో మీకు కనుక ట్రావెల్ ప్లాన్ ఉంటే కనుక జస్ట్ అంటే ఇక్కడ హైదరాబాద్ లో సినిమా చూడడానికి జస్ట్ ఒక స్క్రీన్ లో చూడడానికి అంత దూరం ట్రావెల్ చేసినప్పుడు ట్రావెలింగ్ లో కూడా 4K స్క్రీన్ లో ఏదైనా ఒక సినిమా చూడడానికి ఎందుకు ట్రావెల్ చేయకూడదు, ఇలాంటి వింత ఐడియాలు నీకు వస్తాయి మాకు రావు, మాకు చాలా పనులు ఉంటాయి తెలుసా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అసలు స్కూల్స్ రీఓపెన్ అయిపోతున్నాయి, పిల్లలందరినీ స్కూల్కి పంపించాలి, పొద్దున్నే చాలా రెడీ చేయాలి, పనులు ఉంటాయిలేండి, ఎందుకుండో ఏదో నా ఫీలింగ్స్ అన్ని కొంచెం బయటపెడదామని అనుకున్నాను, అది బయట చెప్పేద్దాం అని అనుకుని ఈ ఫీలింగ్స్ గురించి ఇంకొకసారి స్ట్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఫీలింగ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి,

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
6: Amma, Saturday movie?
7: Mm-mm, Manabadi class.
6: Amma, old MacDonald had a phone.
7: Uppu kappu rambu. Telugu padyam cheppu.
6: Uppu kappu rambu.
7: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
8: Naaku inka gurtundi, 20 years ago mem US move ainappudu even పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. హరేలీ, హరేలీ, బ్రింగింగ్ ద taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబిలీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్. విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్, లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

దేవ్ ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అసలు నాకు కొన్ని సర్వే అకార్డింగ్ టు ద సర్వే ఆ సర్వే ఈ సర్వే అని అంటూ ఉంటే అలా ఎలా హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అని చెప్పి అనిపిస్తూ ఉంటది అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఒక సర్వేలో పార్టిసిపేట్ చేసింది ఎప్పుడు రానంటే జనాభా లెక్కలకి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు, ఓకే మీ ఇంట్లో ఎంత మంది ఉండారండి అండి మొత్తం లెక్కేసుకున్నాం 4-5 రండి అని చెప్పి కౌంట్ చెప్తూ ఉంటాను అనమాట. ఓకే సో దాని తర్వాత నేను ఏదో ఒక సర్వేలో పార్టిసిపేట్ చేసింది లేదు. ఇన్ఫాక్ట్ ఎక్కడైనా సరే పొరపాటున మాల్స్ లో మా నెంబర్లు అడిగారు అనుకోండి అవి ఎవడం కూడా మానేసాను అనమాట, సర్వేలకైనా ఫోన్ చేస్తారేమో అని చెప్పి డేటా పెట్టుకుని. అలా ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సర్వే గురించి నేను చెప్తా. అబ్బా ఇంత చెప్పి మళ్ళీ పాయింట్ గా వచ్చాడు రా వీడు. ఓకే మ్యాటర్ ఏంటంటే యుఎస్ లో ఉన్న హ్యాపీయెస్ట్ సిటీస్ చాలా ఆనందకరంగా ఉన్న సిటీస్ లిస్ట్ ఇస్తే అందులో ప్లేను 16 పొజిషన్ లో ఉందంట. ఓకే ఓకే ఈ న్యూస్ విన్న తర్వాత పలువురు ప్లాన్ వ్యక్తులను అడిగితే అనమాట ఎవరిని అడిగారండి ఈ సర్వేలో, ఆ మహా అయితే మా ఇంటి ఒక నాడు ముసలాడు ఒక ఆయన అడుగుంటారు వాళ్ళు ఆయన అడుగుంటారు ఒక్కొక్కవేళ అడుగుంటారు అంతే తప్పితే అంత ప్లాన్ వాళ్ళే హ్యాపీగా ఉండే అంత ఏం లేదండి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడిన మాటలే మనం ఎందుకు లెక్కలో తీసుకోవడం. కానీ ఇక్కడ ఈ సర్వే బేస్డ్ కూడా జనరల్ వెల్బీయింగ్ హ్యాపీనెస్ అండ్ ఇన్కమ్ బేసిక్ గా ఆ పర్టికులర్ ఉన్న వాళ్ళే యాజ్ ఓవరాల్ హ్యాపీనెస్ కి వాళ్ళకి ఏం మేటర్ అవుతుందన్న ఇండెక్స్ అన్న ఇండెక్స్ లో తీసారట. సో ఇది విన్న తర్వాత నాకు అనిపించింది ప్లేన్ వాళ్ళు ఇఫ్ నిజంగా ఇఫ్ యూర్ లిజనింగ్ టు దిస్ చెప్పండి మీరు ఈ సర్వేలో ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే ఓకే ప్లేనోలో ఏం బాగుంటాయి అని మీరు చెప్తారు. ఓకే ప్లేనో ఏరియాలో అంటే వెల్బీయింగ్ బాగుంటుందా, ఓవరాల్ హెల్త్ రిలేటెడ్ సపోర్ట్ బాగుంటుందా, ఇన్కమ్ లెవెల్స్ బాగుంటాయా, ఏం బాగుంటాయని మీరు అనుకుంటున్నారు తర్వాత చెప్పండి. అంటే ఇన్ని రోజులుగా సర్వేలో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు కదా, మరి ఎవరు పార్టిసిపేట్ చేసి ఆన్సర్ చెప్పారు కూడా నాకు తెలియదు. సో మనమే పనిలో పని సరదాగా పార్టిసిపేట్ చేసుకుందాం. ఇన్ఫాక్ట్ డాలస్ లో ఉన్న రకరకాల ఏరియాలో చెప్పండి మీ ఏరియాలో ఏది బాగుంటుంది, అంటే హెల్త్ వైజ్ బాగుంటుందా, వెల్బీయింగ్ వైజ్ బాగుంటుందా, లేదా యూనో ఇన్కమ్ లెవెల్స్ వైజ్ గా బాగుంటుందా, రెస్టారెంట్ వైజ్ గా బాగుంటుందా, వై ఈజ్ యువర్ ఏరియా సో స్పెషల్ టెల్ మీ, లెట్స్ డూ అ సర్వే. 9726361966 is my calling number. I'm waiting for you only on Radio Survey 107.93 Dallas, number one radio station and the OG Telugu radio station of Dallas. And right now, Sanjay Viswanath garu song and Sanjay Ramaswamy garu song play chestunnaru anamata. Meeku ardham ayyindi paati. Oka Viswanath sons song, ingoti Rajini song. But meeru matram 9726361966 ane number call cheyandi.

యాక్చువల్లీ సరదాగా ఇప్పుడు గేమ్ ఆడదాం. ఓకే, నాకు ఈ పాట విన్న తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ క్విజ్ చేయాలని ఒక చిన్న కోరిక వచ్చింది అనమాట. ఓకే, సో కంటికెదురుగా కనబడగానే అంతే తరబడినానే, ఈ లైన్ ఉంది కదా, ఇది ఒక ఒక ఒక ఫేమస్ కమెడియన్ ఒక సినిమాలో కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే నానే నానే నానే నానే నానే అని చెప్పి అలా నానుస్తారు అనమాట. ఓకే, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ కమెడియన్ ఎవరు, అది ఏ సినిమా అనేది గెస్ చేయండి. ఓకే, ఒక మారు కలిసిన గజనీ మూవీ, ఇంకొక కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక సినిమాలో పాడతారు. అండ్ పాడి ఎలా పాడతారంటే, కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే నానే నానే నానే నానే అని నానుస్తారు. ఓకే, గెస్ ద ఫిలిం. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్. అసలు మీ సినిమా నాలెడ్జ్ ఏ రేంజ్ లో ఉందో ఇప్పుడు గెస్ చేద్దాం. నాకు తెలిసి మన డాలస్ వాళ్ళందరూ ఒక్క సినిమా కూడా పొరపాటును కూడా వదలకుండా అన్నిటికీ బ్రేక్ ఇస్తారని తెలుసు. టాలీవుడ్ ని ముందు పెడతారు ఫ్రెండ్షిప్ లో. $15 ఉన్నా $18 ఉన్నా సరే బ్రేక్ ఇవ్వడం అనేది ఆనవ అయితే కాబట్టి. సో చెప్పండి ఇంతకీ ఆ సినిమా పేరేంటి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్, నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ద ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. స్వామి శరణమయ్యప్ప, నేను చెప్పడానికి మర్చిపోయాను, నెంబర్ మళ్ళీ చెప్తున్నా, 9726361966. ఏ నువ్వు పక్కెళ్ళు పాడంటున్నా మేము, అదేనండి కాల్ చేయండి.

0: అద్రివే పాడవినం దే ధనాధన అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ వింటున్నారు. ఈ రోజు సరదాకు ఒక చిన్న క్వశ్చన్ అడిగా, ఇప్పుడు ఒక చిన్న ఫన్ యాక్టివిటీలు చేద్దామని చెప్పి. సో ఒక మారు కలిసిన అందం అని చెప్పి గజనీలో ఒక సాంగ్ ఉంది కదా, సో అందరూ సంజయ్ రామస్వామి మోడ్ దగ్గర నుంచి సంజయ్ విశ్వనాథ్ మోడ్ లో ఉన్నారు కదా. సో కొంచెం డిగ్ చేస్తున్నాడు. ఓకే, ఒక మారు కలిసిన అందంలో కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే, ఇది ఒరిజినల్. ఓకే, బట్ ఒక ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక కామెడియన్ గారు కంటికెదురుగా కనబడగానే అంతే తడబడినానే నానే నానే నానే అని రీమిక్స్ చేస్తారు ఏ సినిమా. 972-636-1966 972-636-1966. I'm waiting for you.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthondi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సస్.
5: ఇండియా వెళ్ళాలేమో నేను,
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
7: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
4: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
4: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: అందరికీ నమస్కారం, నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం 10:00 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas. So, ee weekend obviously theater gelli break ivadaniki konni cinemalu unnayi. Irumidu oka cinema release avutundi, but dantho paatu okalli inti daggara undi inti pattane oka cinema chudali ante one film is going to get released. Naaku chaala chaala college phone chesinappudu ee maata pakka cheptunnaru anamata. లాస్ట్ 2 వారాల నుంచి వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తారు. బ్యూటిఫుల్ విషయం. మన మా ఒక ఆయన అంటున్నారనమాట, అసలు ఏదైనా జరగనివ్వండి, జనాలు థియేటర్కి వెళ్ళి సినిమాలు థియేటర్ లో చూడడం అనేది మాత్రం ఈ ట్రెండ్ మాత్రం ఇలా కంటిన్యూ అవ్వాలి అని చెప్పి. సో ఈవెన్ కొరియన్ కనకరాజు కూడా ఐ వాజ్ లైక్ ఇట్స్ అన్ ఓకే ఫిల్మ్ ఫర్ మీ, బట్ దానికి కూడా ఫ్యామిలీస్ వెళ్ళి చాలా బాగా ఆదరించారు. అండ్ దాని పక్కన దానికన్నా ముందు ఇన్ఫాక్ట్ చెన్నై లవ్ స్టోరీ గైస్ లో ఒక రేంజ్ లో చెప్పారు, చూసానండి చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పారు. అండ్ ఇప్పుడు ఆ స్త్రీ కళ కంటిన్యూ అవుతుంది విష్ణువర్ధన్ సన్స్ తో పాటు. ఇప్పుడు నెక్స్ట్ August 21st ఏరుమూడి రిలీజ్ అవుతుంది అది. సో ఇది థియేటర్కి వెళ్ళి చూసే స్ట్రీక్ కంటిన్యూ అవ్వాలి. అండ్ సినిమాలు థియేటర్ లో చూసిన తర్వాత కూడా రీవిజిట్ లు జరుగుతాయి అండ్ ఆ సినిమాని గుర్తు చేసుకోవాలంటే కూడా జరుగుతాయి. కాబట్టి సోనీ లివ్ ఇస్ యాక్చువల్లీ కమింగ్ బ్యాక్ టు అని చెప్పాలో రెజ్యూమ్ చేసిందని చెప్పాలో మరి తెలియదు, కానీ దే ఆర్ కమింగ్ బ్యాక్ విత్ ద బ్యాంగ్ అని చెప్పొచ్చు. బికాస్ నేను మొన్న అతిరథి అని ఒక సినిమా చూసా, ఓకే అతిరథి అని ఒక సినిమా మలయాళంలో, అది సోనీ లివ్ చూసా. ఈ మధ్య సోనీ లివ్ యాక్టివ్ గా సినిమాలు మళ్ళీ దే టేకింగ్ ఇట్ ఇన్ ఫుల్ ఫామ్ అని చెప్పి నాకు అర్థమైంది అనమాట. అండ్ పల్లి చెట్టంబి అని చెప్పి ఒక సినిమా, అండ్ ఇప్పుడు తెలుగు స్పేస్ లో కూడా దే అక్వైర్డ్ వెరీ గుడ్ ఫిలిం చెన్నై లవ్ స్టోరీ. సో 21st నా సోనీ లివ్ లో రిలీజ్ అవుతుందండి. సో ఇయర్ లాంగ్ ఈ మధ్యన అంటే ఇండియాలో ఉన్న ప్రాసెస్ ఏంటి అని అంటే యూ టేక్ అ నెంబర్ యూ టేక్ అ రీఛార్జ్ అందులోనూ ఆల్మోస్ట్ అన్ని యాప్స్ వస్తున్నాయి. అండ్ నాకు సోనీ కూడా ఉంది అనమాట, బట్ ఐ వాజ్ నాట్ యూజింగ్ ఇట్ యాక్టివ్లీ, బట్ ఇప్పుడు టైమ్ వీ యూజ్ ఇట్ యాక్టివ్లీ అన్న క్లారిటీ అయితే నాకు వచ్చింది అనమాట. సో 21st చెన్నై లవ్ స్టోరీ మీరు థియేటర్ లో చూడకపోతే మంచి క్వాలిటీతో తెలుగు తమిళ రెండు లాంగ్వేజ్ లో కూడా ఫస్ట్ స్టార్టింగ్ రాబోతుందని చెప్పి విన్నమాట. అదే సంగతి ఏమంట కాబట్టి మణి శర్మ గారు మామూలుగా చేయలేదు ఈ సినిమాకి డ్యూటీ, నెక్స్ట్ లెవెల్. అంటే ఎస్పెషల్లీ ఇన్ ద ఫస్ట్ హాఫ్ వెన్ ఐ వాచ్డ్ ఇన్ థియేటర్ ఆ సౌండ్ అసలు బలి సెట్ చేశాడండి మామూలుగా. అంటే ఆయన గిటార్స్ కొన్ని చోట్ల వాడడం కానీ అవన్నీ కానీ మామూలుగా. ఇన్ఫాక్ట్ కొంతమంది సినిమా చూసినప్పుడు ఓకే ఓకేగా అనిపించచ్చేమో సాంగ్స్, బట్ అయిపోయిన తర్వాత తిరుగుతాయి, ఐఎమ్ నాట్ ఈవెన్ కిడింగ్, అంత బాగుంటాయి సాంగ్స్. సో జావేద్ అలీ గారి వాయిస్ లో బ్యూటిఫుల్ ట్రాక్ కమింగ్ అప్ ఫ్రమ్ ద మూవీ చెన్నై లవ్ స్టోరీ. అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇట్లు అర్జున అనే మూవీలో నాకు నచ్చిన పాట వస్తుంది, మనం మాట్లాడుకుందాం.

ది చిన్ని చిన్ని అండ్ బ్యూటిఫుల్ ట్రాక్ విన్నాం దేవ్ ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటున్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ రోజు తెలుగు రేడియో స్టేషన్ లో డాలస్ వింటున్నారు. నిన్న హైదరాబాద్ లో ఒక క్యూట్ ఎక్స్పెరిమెంట్ జరిగింది, జనాలు మాత్రం మామూలు మ్యాడ్ రష్ లోకి వెళ్ళలేదు అని చెప్పాను. ఎంతమంది గుర్తుపెట్టినా నాకు తెలియదు కానీ, సో మ్యాటర్ ఏంటంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక ఫ్లైఓవర్ ఏదో కట్టడానికి ఒక ప్లాన్ చేశారండి. ఓకే, సో ఈ ఫ్లైఓవర్ పనులు మొదలవుతాయని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. తెలిసినప్పుడే వాళ్ళు ముందు నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రం పెట్టుకున్నారు. ఏంటంటే నిజంగా ఇది సీరియస్ అయిన రోజు మాత్రం, అంటే ఆ పనులు సీరియస్ అయిన రోజు మాత్రం దీన్ని వన్ వే చేసేద్దాం కేబీఆర్ చుట్టూ అని చెప్పి. బట్ కేబీఆర్ లో కేబీఆర్ పార్క్ నేను ఇన్ఫాక్ట్ వెళ్ళుంటే లాస్ట్ 20 ఇయర్స్ లో వెళ్ళకపోతే నేను చెప్పలేను కానీ, సే ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ టౌన్ లో ఈ స్ట్రీట్ నుంచి అవతల పక్క స్ట్రీట్ ఆపోజిట్ లో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, మీరు ఇన్ఫాక్ట్ డౌన్ టౌన్ చుట్టూ మొత్తం తిరిగి రమ్మండి, మీకు ఎలా ఉంటుంది, ఇరిటేటింగ్ ఉంటుంది కదా. దట్స్ వాట్ హ్యాపెండ్. మరి డౌన్ టౌన్ అంత పెద్ద పెద్ద ఫ్లైఓవర్ లో హడావిడి అంత లేదు కానీ, బట్ ఉన్నంతలో ఒక 2-3 కిలోమీటర్ల దగ్గర దగ్గర తిరిగి మళ్ళీ రావాల్సి వచ్చిన సిచ్యువేషన్. ఇన్ఫాక్ట్ 2 కిలోమీటర్లు తిరగడానికి 30 నుంచి 40 నిమిషాలు పట్టింది అనమాట. దట్ వాస్ ఎస్టర్డే సినారియో. నేను కూడా పిచ్చి పిచ్చిగా ఫ్రస్ట్రేట్ అయ్యా. బట్ వాట్ హ్యాపెండ్ ఫర్ మీ లక్కీలీ వాస్ నా పనులు మాత్రం ఎస్పెషల్లీ కేబీఆర్ పార్క్ లో ఆ చుట్టూ ఉన్న ప్రెమిసెస్ లో చుట్టూ తిరిగేంత లొకేషన్ లో ఏవి లేవన్నమాట. సో ఐదర్ ఐమ్ కమింగ్ ఫ్రమ్ ఏ టు బి, విచ్ ఇస్ ఇన్ డిఫరెంట్ ఏరియా. సో ఈ రోజు జనరల్లీ ఆఫీస్ నుంచి నేను బయలుదేరి మన షో టైమ్ కి రావడానికి నాకు ఐడియల్లీ ఇట్ కన్స్యూమ్స్ మై అరౌండ్ లైక్ 25-30 మినిట్స్. బట్ ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ గా ఇట్ కేమ్ విత్ ఇన్ 15-20 మినిట్స్. ఐమీన్ లైక్ ఒకటి డే 10 నిమిషాలు అయితే సేవ్ అయింది. సో జనరల్ పీక్ ట్రాఫిక్ ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా చేసుకుని చెప్తా, బట్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్లీ టుక్ మీ లెసర్ టైమ్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ రోజు ఫ్రస్ట్రేటింగ్ గా, సెకండ్ రోజు ఇంట్రెస్టింగ్ గా, మూడో రోజు ఇంకా ఎంతగా ఉండబోతుందని అయితే నాకు అర్థమవుతుంది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ నేను పీక్ ట్రాఫిక్ టైమ్ లోనే స్టార్ట్ అయ్యాను. పీక్ ట్రాఫిక్ టైమ్ 6 to 8 ఈస్ పీక్ ట్రాఫిక్ టైమ్ జనరల్. సో ఇక్కడ అఫ్కోర్స్ ఎక్కడైనా సరే, సో ఆ పీక్ ట్రాఫిక్ టైమ్ లో కూడా సేవ్ అయింది అని అంటే చూడాలి ఏం జరగబోతుందో. సో ఒకటైతే మాత్రం నిజం, ఫ్లైఓవర్లు పెరిగినది మాత్రం ట్రాఫిక్ సాల్వ్ అవుతుందా అని అంటే మాత్రం నేను డెఫినెట్లీ చెప్పలేను. కానీ ట్రాఫిక్ రూట్లు మార్చడం వల్ల ట్రాఫిక్ తగ్గుతుందా అంటే మేబీ ఎస్ అని చెప్పొచ్చేమో అని అనిపిస్తుంది. అది సెంకేస్ ఎవరన్నా హైదరాబాద్ లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటే కనుక కాల్ దెమ్ అండ్ ఆస్క్ ఎరా మీరు కేబీఆర్ చుట్టూ ప్రదక్షిణం చేస్తారంటగా అని చెప్పి. నీకెందుకు అంత సంతోషం? సంతోషమేం లేదురా బాబు, బాధపడుతున్నాము అని చెప్పి చెప్పండి. ఓకేనా? ఇప్పుడైతే మాత్రం పాట వస్తుంది రొమాంచకం, అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక మూవీ పళ్ళబురుసు మూవీ నుంచి. ఈ పళ్ళబురుసు మూవీ మాత్రం తెలంగాణ వాళ్ళు మీరు ఎక్కడున్నా సరే, ఇఫ్ యు ఆర్ రియలీ మిస్సింగ్ యువర్ పేరెంట్స్, వాచ్ దిస్ ఫిల్మ్. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హార్ట్ వార్మింగ్ ఫిల్మ్ యూ కెన్ టేక్ హోమ్.

ఇప్పుడు మీరు విన్న పాట పండ్ల బురుసు అనే మూవీలో ఉంది, థియేటర్స్ లో ఉంది. చెప్పా కదా తెలంగాణ వాళ్ళు అయి ఉండి ఒకవేళ మీ పేరెంట్స్ మిస్ అయితే మాత్రం ఈ సినిమా చూస్తే నెక్స్ట్ లెవెల్ రిలేట్ అవుతారు. అండ్ ఇప్పుడు బంబర్ ఆఫర్ ఏంటంటే కమింగ్ 2 అవర్స్ కూడా నేనే షో చేస్తాను. సో మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మనం చాలా అంటే చాలా కవర్లు అండ్ ఆల్మోస్ట్ ఈ మంత్ లో ఒక బ్లాక్ బస్టర్ ఐడియా, ఒక షో, ఒక గేమ్ షో రన్ చేశాను. సో ఇట్ రియలీ వర్క్డ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఈవినింగ్ షో చేశాను, మార్నింగ్ షో చేశాం, అన్ని షోట్ల బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ షో కూడా కాసేపట్లో మనం ఆడదాం. సో మీరు కనుక వర్క్ చేసుకుంటూ ఉంటే కనుక అలాగే అలా వర్క్ చేసుకుంటూ ప్యానల్ గా వింటూ ఉండండి, మంచి పాటలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. మనం కాసేపట్లో కనెక్ట్ అవుదాం, మనం ఇచ్చి పడదాం అన్నమాట. ఓకే, పాటలాగానే 12 o'clock వరకు ఐ విల్ బి దేర్, డోంట్ గో అవే. Stay tuned to Radio Surabhi, Radio Surabhi sounds like hope.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
3: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
4: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
5: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
4: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
6: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
4: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nachche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today. 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi.
8: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

ఎస్, వి ఆర్ బ్యాక్. దే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటున్నారు. అంటే అయిపోతాం మార్నింగ్ వైబ్స్ 12 o'clock వరకు. ఈ రోజు ఇంకొక 2 గంటలు మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి నేనే షో చేస్తున్నాను అనమాట. సో సర్ప్రైజ్ లొద్దు, కన్ఫ్యూజన్ లొద్దు, అవాకులొద్దు, చవాకులొద్దు. సో మనం ప్రశాంతంగా ఒక గేమ్ ఆడుతాం, ఓకే? ఈ 2 గంటలు ఒక అద్భుతమైన గేమ్ ఆడదాం. ఈ గేమ్ కి మాత్రం ఎక్కడ ఎన్ని షోస్ లో చేసినా కూడా అన్ని షోస్ లో కూడా ఇంతకు మించి ఆన్సర్ ఇవ్వడానికే ట్రై చేశాను అనమాట. ఓకే, సో ఈ రోజు ఆ గేమ్ లో ఒక చిన్న డెమో చూపిస్తా. ఫస్ట్ డెమో చూపించి తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఓకే, సో ఇలియానా గారు ట్రావెల్ చేస్తే ఎలా ట్రావెల్ చేస్తారు? ఇలియానా గారు ట్రావెల్ చేస్తే మోస్ట్ ఇలాగే ట్రావెల్ చేస్తారు, ఇదే దారి, వేరే వేరేలో ట్రావెల్ చేయరు. ఎలా ట్రావెల్ చేస్తారు అంటే ఆబ్వియస్లీ మైండ్ లో వచ్చే ఆన్సర్లు కార్లోనా, బస్ లోనా, ఫ్లైట్ లోనా కదా. బట్ ఆవిడ ఇలియానా డి క్రూజ్ కాబట్టి ఎప్పుడు క్రూజ్ లోనే ట్రావెల్ చేస్తారు. ఇది విన్న వెంటనే ఈ మొహం మండా అని చెప్పి మీకు తిట్టాలు అనిపిస్తూ ఉంటుంది. చీ, ఒక రకంగా ఎక్స్ప్రెషన్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి కుళ్ళు చౌకులతోనే ఈ రోజు మనం గేమ్ ఆడబోతున్నాం. ఓకే, ఈ రోజు కుళ్ళు చౌకులతోనే ఈరోజు మనం గేమ్ ఆడబోతున్నాం. అండ్ స్టార్టింగ్ కూడా నేను చాలా మంచివాడిని కాబట్టి మనందరికి గేమ్ అర్థమవుతుంది కాబట్టి వెరీ వెరీ వెరీ వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ తోనే ఈరోజు మనం గేమ్ ఆడతాం. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ వెరీ సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ బాల్ ట్రయల్ బాల్ అనుకోండి. ఓకే, బట్ ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు అడిగే క్వశ్చన్ ఏంటంటే పని చేయని టైర్లని ఏమంటారు? ఓకే, పని చేయని టైర్ ని ఏమంటారు? సింపుల్ గా లేదు, పని చెయ్యని టైర్ ని ఏమంటారు? ఓకే, 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఓకే, పని చెయ్యని టైర్ ని ఏమంటారు? 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. I'm waiting for you only on Radio Surabhi 107.9 93 Dallas number 1 radio station and OG Telugu radio station of Dallas Winter 9726361966 back to back rendu paatlu ostunayi rendu baagundayi vinandi.

చూడకపోతే మాత్రం నెట్ఫ్లిక్స్ లోకి వెళ్ళి చూడండి, సింగి గీతం నుంచి మంచి పాట విన్నారు. దేవ్ ధనాధన వినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ డాలస్ ఉంటున్నారు. ఇప్పుడు సరదాగా ఒక ఒక చిన్న గేమ్ ఆడుతున్నాం, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం, అలా పంచుకుంటున్నాం. ప్రస్తుతం గట్స్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, సో మొత్తానికి ఒక ఒక మొత్తానికి ఒక హైప్ మోడ్ అయితే సెట్ అయింది మాస్టర్, మామూలు హైప్ మోడ్ కాదు. అంటే బేసిక్ గా సంక్రాంతికి సంబంధించి అనౌన్స్మెంట్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఇస్తారు కదా, కానీ సంక్రాంతికి సంబంధించి అనౌన్స్మెంట్ అనిల్ రావుగౌడ్ గారు ఇస్తే మాత్రం అది అది ఒక ఒక అనౌన్స్మెంట్ కాదు, అదొక స్టేట్మెంట్ అనిపిస్తుంది నాకు. లిటరలీ అది అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే ఆ టైడీ చెప్పినప్పుడే ఆబ్వియస్లీ ఇప్పుడు ఒకవేళ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయనుకోండి, ఇంకా ఆప్షన్ లేదు కదా, సంక్రాంతికి వస్తున్న డైరెక్ట్ పెడితే సంక్రాంతికి రిలీజ్ చేయాలి. సో దిల్రాజ్ గారి సినిమా ఆల్రెడీ ఒకటి బరిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది సంక్రాంతికి రావాలని చెప్పి సంక్రాంతికి వస్తున్న టైటిల్ పెట్టేశారు అనిల్ రావు గారు. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సంక్రాంతిలో

ఇది టైటిల్. జనవరి 12 విడుదల, బాబా బామ్మ విడుదల సౌజన్యంతో. ఓకే, సినిమా ఎప్పుడు రిలీజ్? జనవరి 12 విడుదల. సినిమా పేరేంటి? జనవరి 12 విడుదల. అది నాకు తెలిసి అసలు తెలుగు సినిమా చరిత్రలోనే ఇంత అద్భుతమైన మార్కెటింగ్ మూవ్, ఇంత అద్భుతమైన స్టేట్మెంట్ మీ వద్ద కాలంలో వెళ్ళలేదు. పీపుల్ మైట్ సే అరే నోటికి వచ్చిన టైటిల్ పెట్టేస్తాడు ఈయన, ఎలాగోలా కామెడీ సినిమా తీస్తారు కదా అని చెప్పి అనుకుంటున్నారు, కానీ బట్ హీఈస్ రిజర్వింగ్ హిస్ స్పాట్. దట్స్ వాట్ మోస్ట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. దట్స్ వేర్ హీ కమ్స్ ఇన్ అన్న ఫీలింగ్ అనమాట. నిజంగానే అనిల్ రావు గౌడ్ గారు మామూలు గివల పెద్ద మామూలు నెక్స్ట్ లెవెల్ ఇచ్చారనమాట. అది విషయం. ఓకే, ఆన్ దాట్ నోట్ ఇప్పుడైతే మనం సరదా ఒక గేమ్ ఆడతాం. ఆ గేమ్ సంగతి కాసేపట్లో మళ్ళీ ఇంకొకసారి పునరావృతం చేస్తా. బట్ ఎంత హై ఇచ్చిన తర్వాత డెఫినెట్లీ మనం గోదావరి గట్టు మీద రామ్సెల్ కవే వింటే గానీ బ్యాలెన్స్ అవ్వదని చెప్పి ఇక్కడ పాట రెడీ చేస్తా మనం మాట్లాడదాం. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, ఓకే సో బేసిక్ గా ఇక పని చేయని టైర్ ని ఏమని పిలుస్తారు? ఇట్స్ అ కొళ్ళు జోక్. ఓకే, ఇక పని చేయని టైర్ ని ఏమని పిలుస్తారు అని ఉన్నా అనమాట. సో కెన్ కాల్ అండ్ టెల్ మీ 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్.

0: தஸ்மைக யோக தஸ்மைக போக தஸ்மைக ராக ஹிந்தோளம் அங்காம தேஜ ஸ்ருங்கார பாவ சுகுமார சுந்தரம்.
1: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
9: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
10: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
11: ఎస్,
10: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
12: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
9: What is this address again?
12: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
13: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
14: Sure. How many people are we expecting?
13: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
14: Idi office party a leka jatra?
13: Tension padakandi, Swadeshi Catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
15: ఓయ్, బిర్యానీ తింటావా?
16: మర్చిపోయావా? ఐఎమ్ ఆన్ ఎ డైట్. సాలడ్
15: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
16: ఇంటి 2 ఆర్డర్ చేస్తున్నావా?
15: అంత వరి అవకు. ఎంఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 అండ్ $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM to 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైఫ్ హండీ బిర్యానీతో డబుల్ కమిట ఫ్రీ.
16: షేరింగ్ ఈస్ కేరింగ్ తెలుసా?
15: ఎంఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్, ఇర్వింగ్.
9: Yes, we are back. This is another Avinash Todi of W Morning Vibes and her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas. Untunnaru poddun chaala manchi hadaved lo unnam. So but mana most important mana clients ni telchukopothe elaga telchukovali kada. So శ్రావణ మాసం వచ్చింది, ఇండియా బజార్ దగ్గర ప్రతిదీ మనకు కావాల్సినవన్నీ దొరికేస్తున్నాయని చెప్పి నేను సెపరేట్ గా చెప్పకలేదనుకుంటా కదా. సో ఫ్రమ్ సర్వాణ మేడమ్స్ ఆథెంటిక్ పూజ స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్ ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బేటెల్ లీవ్స్ అంటే తమలపాకులు, డెకరేట్ పూజ ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్, ఫెస్టివల్స్ ఆల్ అండర్ వన్ రూఫ్ అంట. సో మీ శ్రావణ మాసం ప్రిపరేషన్స్ ని అత్యద్భుతంగా మార్చేసుకోండి, ఇండియా బజార్కి వచ్చేయండి అని చెప్పి చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్బీటబుల్ ప్రైస్ దగ్గర అంట. సో నియరెస్ట్ ఇండియా బజార్ ఎక్కడుందో లుక్ చేయండి. ఆస్పిషియస్ ఫెస్టివల్, ట్రెడిషనల్ క్వాలిటీ, సేవింగ్స్ అన్ని ఒక చోట ఉంటే కనుక మామూలు ఉండదు అనమాట. ఓకే, సో నేను ఒకసారి కాలర్ తో మాట్లాడుతుంటే వాట్ ఈస్ దట్ యూ రియలీ ఎక్స్పెక్ట్? అంటే ఇప్పుడు శ్రావణ మాసం టైంలో అంటే పెద్ద పెద్ద విషయాలు కాదు కానీ చిన్న చిన్న విషయాలు అవి అవి అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అని మీరేమనుకుంటారని అడిగితే వన్ కాల్ కాల్డ్ అండ్ టోల్డ్ ఏం లేదు అవి. ఇప్పుడు ఒకే రోజు రెండు మూడు చోట్ల పూజలు ఉన్నాయి అనుకో, ఆబ్వియస్లీ మనం డిసప్పాయింట్ చేయలేక మనం వెళ్తాం కదా. సో ఆ వెళ్ళినప్పుడు కాస్త ఇప్పుడే వచ్చావు కదా అప్పుడు మళ్ళీ దింపటాలండి నాకు ఓపిక లేదు అని అనకుండా కాస్త ఓపిక చేసుకుని ఆ మూడు నాలుగు ప్లేసుల దగ్గర దింపితే చాలా అవి, అంటే ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లా. దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్ట్. ఇంకేం అడుగుతాం చెప్పండి, అంతే కదా. సో అది మ్యాటర్. శ్రావణ శుక్రవారం టైంలో ఏదైనా వన్ హెల్ప్ లైక్ ఫీమేల్స్ ఆస్కింగ్ ద మెన్ ఏంటి అని అంటే ఇరిటేట్ అవ్వకుండా కాస్త దింపండి మాస్టారు అని చెప్తున్నారు అనమాట. అది సంగతి. మరి ఇంకేమైనా ఉన్నాయా అలాంటి కోరికలు? చిన్న కోరికలే, పెద్దవి కాదు అవి. చిన్న ఈ చిన్న చిన్న ఎఫర్ట్సే ఈ డిఫెన్స్ ఎవ్రీథింగ్ తెలుసా అన్నట్టు. మీరేం చెప్తారు? 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 జీ3 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. కమింగ్ అప్ ఒక బ్యూటిఫుల్ పార్ట్ ఫ్రమ్ ద మూవీ గోదావరి గట్టు పైన.

భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారని ఆనందపడాలో, బట్ ఆబ్వియస్లీ కొన్ని కొన్ని కట్టినప్పుడు కొన్ని చిన్న చిన్న లైట్ కొలాటరల్ డ్యామేజ్లు ఉంటాయని చెప్పి బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదు. బట్ సీన్ అయితే ఇలా ఉంది. డే ధనాధన్ అవినాష్ తో డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ అంటారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. మన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్ వార్మింగ్ సిచ్యువేషన్ అనమాట. వైజాగ్ లో లాస్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ ఆన్ అవ్వడం అనేది యూనో దట్స్ అన్ ఎమోషనల్ థింగ్. లాస్ట్ ల్యాండింగ్ అవడం కూడా ఎమోషనల్ థింగ్. అయితే మోస్ట్ ఆఫ్ ద వైజాగ్ ప్రజలు వాట్ దే బి మిస్సింగ్ అని అంటే, ఆ ఫ్లైట్ ఎస్పెషల్లీ ల్యాండ్ అవుతున్నప్పుడు సముద్రం మీదుగా ల్యాండ్ అవుతుంది అనమాట వైజాగ్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ ల్యాండింగ్. సో ఆ ల్యాండింగ్ ని చాలా మిస్ అవుతా అని చెప్పేసి అంటున్నారు. బట్ వీటితో పాటు దెర్ ఇస్ సంథింగ్ ఫ్యూ పీపుల్ ఆర్ మిస్సింగ్. అదేంటి అని అంటే, ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ లో ఎవరైతే పనిచేసేవాళ్ళు స్టాఫ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ వాళ్ళకి అండ్ ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ లో భర్తీ ఇస్తారు అన్న విషయం గురించి కూడా ఏం డిస్కషన్ జరగలేదు. అండ్ దే ఆర్ యాక్చువల్లీ ఫైటింగ్ ఫర్ ఎ రీప్లేస్మెంట్. అరే మాకు అక్కడ ఇవ్వండి ఆర్ మాకు ఏదో ఒక దారి చూపించండి. ఇప్పుడు సడన్ గా అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తామన్న జోన్ లో ఒక డిస్కషన్ నడుస్తుంది. దట్ ఈస్ వన్ డిస్కషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ రెండోది, బికాస్ ఆఫ్ ద జర్నీ దట్ ఇట్ ఈస్ టేకింగ్ సో మచ్ లాంగ్, ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే యూనో క్యాబ్స్ కానీ ఇట్లాంటివి ట్రావెల్ చేసినప్పుడు అంత దూరం వెళ్తున్నప్పుడు ఆ ఎంట్రన్స్ దగ్గర కూడా ఒక ట్యాక్స్ కట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఇంత ఇంత అమౌంట్ అని చెప్పి. సో మామూలుగా అక్కడికి వెళ్ళడానికి 400 అయితే దాంతోపాటు కట్టాల్సిన ట్యాక్స్ కూడా ఆల్మోస్ట్ అంతే అమౌంట్ ఉండదు. సో ఇదేంటిది, ఇది డెవలప్మెంటా, ఇది కాదు కదా అని చెప్పి ఇంకొక వాదన నిలబడుతుంది. అంటే క్యాబ్ డ్రైవర్స్ అంత దూరం వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక రిటర్న్ ట్రిప్ దొరికితే, ఇప్పుడు హైదరాబాద్ లో వర్కౌట్ అయినట్టు అండ్ దొరకడం ఒక 1000 రూపాయలు 1200 యూనో రైడ్స్ దొరుకుతాయి. సో దట్ వే ఇట్ గెట్స్ కాంప్లిమెంటెడ్ కదా అన్న డిస్కషన్ నడుస్తుంది అనమాట. సో అది పక్కన పెడితే ఇంకొకటి ఏంటంటే, నాకు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎయిర్పోర్ట్ అన్న విషయం ఎంత ఇంపార్టెంట్ ఒక ప్లేస్ కి రావడం, ఆ ఎయిర్పోర్ట్ తాలూకా అంటే ఆ యాక్సెసిబిలిటీని మనం తీసుకునే ప్రాసెస్ లో చాలా మార్పులు ఉంటాయి. అలాంటి మార్పులకి సిటీ ఇంకా రెడీ లేదేమో, సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుందేమో అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అనుకో, ఇప్పుడు జనరలీ హైదరాబాద్ లో గచ్చిబౌలి అంటే ఏరియా నుంచి ఎయిర్పోర్ట్ బుక్ చేస్తే 700 కదా అని చెప్పి బుక్ చేస్తారు. బట్ వైజాగ్ లో సగటుగా తిరిగే వాళ్ళకి క్యాబ్ రేట్లు 200 ఉన్న వాళ్ళకి సగం 600 కనబడం కానీ కొంచెం షాక్ అవుతారు. అండ్ అది పక్కన పెడితే బస్సులు కూడా ఇన్ఫాక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని కొన్ని ప్లేస్కి ఎస్పెషల్లీ ఉడా పార్క్ వరకు వెళ్తే 400 దాకా ఉంటుందని అన్నారు. బట్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కి అదే రేట్ తీసుకుంటున్నారని చెప్పి కొంతమంది యూనో ట్రావెలర్స్ రీల్స్ పెట్టడం లాంటివి కూడా చూసాం అనమాట. అది సంగతి. సో ఒక ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు ఆబ్వియస్లీ దాని చుట్టూ జరిగే విషయాలు కూడా గమనించుకోవాలి అనేది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఇన్ఫాక్ట్ జనాల్ని కూడా దాన్ని ప్రిపేర్ చేసి ఉంటే వాళ్ళకి ప్రాపర్ ఇంటిమేషన్ విషయంలో వెళ్ళుంటే ఇంకొంచెం బాగుండేదేమో అని నాకు అనిపించింది. యా మీరు నాకు తెలిసి భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి విషయాలు విజువల్స్ అన్ని చూసే ఉంటారు ఇప్పటికి. సో మీ మీ మీ థాట్స్ ఏంటో నాకు ఫోన్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.93 డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. ఇదే చిన్నప్పుడు వైజాగ్ గురించి తలుచుకున్నప్పుడు ఒక పాట వచ్చింది మా ఇంట్లో, నిజంగానే తగిలేను తారా వైజాగ్ నగరపు చివరన అని ఒక లిరిక్ గుర్తొచ్చారు. నిజంగానే వైజాగ్ నగరపు చివరన ఇప్పుడు ఏం దొరుకుతుందో అంటే ఎయిర్పోర్ట్ దొరుకుతుంది అనమాట. అది 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. పోయి నుంచి మంచి పాట మీకోసం.

అందులో పాట విన్నాం ఫ్రమ్ ద మూవీ ఆకాశంలో ఒక తోర తోర కాస్తా దేవ్ ధనాధన వినాష్ డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ ఉంటారు. ఓన్లీ ఆన్ రేడియో సర్వీ 107.93 డాలస్ నెంబర్ 1 రేడియో స్టేషన్. దుల్కర్ సల్మాన్ గారి ఫ్యాన్స్, లేడీ ఫ్యాన్స్ ఎవరు ఉంటే మాత్రం ఇయర్ ద హ్యాపీస్ట్ ఇయర్ ఐ వుడ్ సే. ఎందుకంటే ఆకాశంలో ఒక తార, ఐ ఆమ్ గేమ్ అండ్ శ్రీశ్రీ మూడు సినిమాలు రిలీజ్ అవుతాయి. అది ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ ఆయన కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, కనిపిస్తారు. కళకళే మౌలిక్ కాసేపు లాడ్స్ వస్తే మనం మాట్లాడతాం. స్టేట్ యూన్ వింటనే ఉండండి రేడియో సురభి 107.93 డాలస్ నెంబర్ 1 రేడియో.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogya me asalaina aishwaryam. Your daily dose of goodness. Mee aarogyanni kaapadukune sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
3: Istinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam and it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
6: ఐ హావ్.
5: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

one of my favorite films of Siddharth. కొంచెం ఇష్టం కొంచెం కష్టం నుంచి ఒక మంచి పాట విన్నాం దే ధనాదన వినాష్ తో. డిఎఫ్డబ్ల్యూ మార్నింగ్ వైబ్స్ విన్నారు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తారాజమన్ గారి సినిమా చూసి అసలు ఎవరు మ్యూజిక్ చేసిన వాళ్ళు అని చెప్పి కొంచెం లైట్ బ్యాక్ ఇంజనీరింగ్ చేశాను అనమాట. ఐ ఫౌండ్ దట్ శంకర్ హాసన్ లో వాళ్ళు అసలు తెలియదని సినిమాలు చేస్తారా, అసలు అవుతుందా, వర్కౌట్ అవుతుందా, ఎప్పుడు చేస్తారు ఏంటి అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న టైంలో దిస్ మ్యాన్ సిద్ధార్థ్ హౌ అంటే డైరెక్టర్ ఈవెన్ ఐ డోంట్ నో హౌ దే మేడ్ ఇట్ పాసిబుల్ బట్ నాకు అసలు వాళ్ళని వాళ్ళని ఒక్కసారిగా తెలుగులో చూడగానే నాకు అసలు అంటే ఆ పాట చెప్పినట్టుగానే చూపే ఎగిరనే అంటే నేను కూడా ఎగిరాను అనమాట మామూలుగా కదా. ఐ రియలీ ఫెల్ట్ ఆన్ క్లౌడ్ నైన్. సో అంటే చిన్నప్పటి నుంచి బాబు ఫ్యాన్ అవడం వల్ల మహేష్ బాబు ఇంట్రొడక్షన్ సాంగ్స్ అన్ని శంకర్ మాధవ్ గారు మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ శంకర్ మాధవ్ గారు పాడడం ఒక బ్లాక్ బస్టర్ అయిపోవడం అండ్ ఇన్ఫాక్ట్ చాలా అందర్ స్టార్లకి ఆయన పాడడం అవన్నీ ఒకసారి విని డైరెక్ట్ గా ఎలా కంపోజ్ చేస్తారు అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చాలా చాలా ఎక్సైటెడ్ క్యూరియస్ గా వెయిట్ చేశాను అనమాట. సో వాళ్ళు తెలుగులో అప్పుడు చాలా రోజుల తర్వాత చేయడం అనేది అది లైక్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ మీ. సో అలాగే నాగార్జున గారు ఆయన సినిమాల్లో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ని ఒక పాయింట్ ఆఫ్ టైం పరిచయం చేశారు. ఆయన మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ సడన్ గా చాలా రోజుల తర్వాత హీ యాక్చువల్లీ మేడ్ ఎ కమ్ బ్యాక్. అది కూడా నాగార్జున గారి సినిమాతోనే. ఎవరో తెలుసు, నేను యాక్చువల్లీ ఆల్బమ్ నుంచి ఒక సాంగ్ లేస్తున్నాను, కుదిరితే ఆయన పేరెంట్ గెస్ట్ చేయండి. ఓకే 9763619666 ఇస్ మై కాల్ నెంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్ వింటున్నారు. 9763619666 రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అండ్ మాయమి బీచ్ లో నిజంగానే ఒక డాన్సెస్ అనే వైబ్ ఉంటుంది పాటికి.

ఏంటండి మళ్ళీ చెప్పండి మిస్ డేటర్ పేరు? సందీప్ చౌతన్ అంటారా? కన్ఫర్మా? నేనేం అడగట్లేదండి, అవునా కాదా అని అడుగుతున్నాను అంతే. నేనేం అసలు ఏం కన్ఫ్యూజ్ చేయట్లేదు మమ్మల్ని. ఓకే ఓకే ఓకే, నైస్ ట్రై అండి. రైట్ ఆన్సర్ కదా చూద్దాం. ఇప్పుడు రెండు పాటలు ప్లే అవుతున్నాయి, అయిన తర్వాత మాట. ఎస్ సో సందీప్ చౌతన్ ఆయన అంటున్నారు, బట్ ఆయన అదో కాదో కన్ఫర్మ్ చేయండి మరి. ఓకే, నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్, చాలా రోజుల తర్వాత మళ్లీ కంబ్యాక్ ఇచ్చారు, అది కూడా నాగార్జున గారి సినిమాతోనే. ఆ సినిమా నుంచి పాటలు వింటున్నాం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటి? కమింగ్ అప్ ఫర్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ పేరేంటి అనేది గెస్ట్ చేయండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఆయన రెండు పాటలు బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తున్నాయి ఇప్పుడు.

சந்தீப் சோதா என்ன கன்ஃபர்மா? ఓకే అండి, ఓకే ఓకే, కన్ఫర్మ్ చేస్తా కాసేపట్లో. ఓకే అండి. అది సో నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేశారు అన్నవే ఇన్ని అని చెప్పి చెప్తున్నా అనమాట. సో ఎవరు ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు అని అన్నాను, సందీప్ చోదా అని అంటున్నారు, అవునా కాదా అనేది కన్ఫర్మ్ చేస్తా కాసేపట్లో. ఇప్పటిది మాత్రం బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వస్తున్నాయి, అందులో ఒక పాట అయిపోయింది, ఇంకో పాట కమింగ్ అప్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సుర్భి, సౌండ్స్ లైక్ హోమ్.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: Skills calibration knowledge though, Niko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality pro. Niko marinta cheru kabotham. Keep listening, me Nestam Radio Surabhi.
2: You're listening to Radio Surabhi. 107.9 FM HD3.
3: అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
5: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
7: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
7: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
8: Yes, we are back. Dev Dhanadhan Avinash to DFW. Morning vibes unnaru only on Radio Surabhi 107.93. Dallas number 1 radio station and the OG Telugu radio station of Dallas Vintunnaru. Yes, Radio Surabhi sounds like home, home wala feeling create chestunnam. అండ్ ఇన్ఫాక్ట్ ఇందాక ఇద్దరు కాలర్స్ ఫోన్ చేశారు, మనోజ్ గారు ఒకళ్ళు, ఇంకొకళ్ళు ఫర్గట్ టు టేక్ ద నేమ్, సారీ ఫర్ దాట్. సో ఇద్దరు రైట్ ఆన్సర్ చెప్పేశారు. నాగార్జున గారు ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగాను. దట్స్ నన్ అదర్ దాన్ సందీప్ చోత గారు. అంటే నాకు మధ్యలో అంత గ్యాప్ ఎందుకు చూస్తున్నాను నిజంగా అర్థం కాలేదు మాస్టరు. బట్ ఇది ఓన్లీ క్రెడిట్ అంటే నాగార్జున గారితో పాటు ఇంకో వ్యక్తికి ఈక్వల్గా ఇవ్వాలి అనిపించింది. అది ఎవరు అంటే మన పూరి జగన్నాథ్ గారు అనిపించింది అని అనిపించింది నాకు. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు కూడా హీ ఎక్స్పెరిమెంటెడ్ అ లాట్ విత్ ద టెక్నీషియన్స్. అంటే ఎప్పుడు ఒకటే కైండ్ ఆఫ్ డైరెక్టర్తో, ఒకటే డిఓపితో పనిచేయకుండా అందరితోనూ ఫ్లెక్సిబుల్ గా పనిచేయాలి అండ్ అందరితో ఎక్స్పెరిమెంట్ చేయాలి అన్న విషయాన్ని, అంటే మన మైండ్ లో మన క్రాఫ్ట్ క్లియర్ ఉందనుకోబోయ్, ఎవరి దగ్గర నుంచైనా అద్భుతమైన పాటలు, ఎవరి దగ్గర నుంచైనా మంచి క్రాఫ్ట్ మనం తెప్పించుకోవచ్చు అని నమ్మాడైనా అని అదే చేసుకుంటూ వెళ్ళిపోయాడు నా ఫీలింగ్. ఇన్ఫాక్ట్ అప్పట్లో రేడియోలో 2000లో నేను యాజ్ ఎ లిజనర్ విన్నప్పుడు ఆయన పూరి జగన్నాథ్ గారు అన్న మాట అనమాట. మీరు ఎందుకు అంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్, అంటే కొత్త వాళ్ళకి ఇలాంటి ఆఫర్లు ఇచ్చినప్పుడు, ఆపర్చునిటీలు ఇచ్చినప్పుడు, అంటే ఆకలితో ఉన్నోడికి పనిచ్చామనుకోండి, అది చేస్తాడు, చెప్పక్కర్లేదు అడిగి అడిగి అడిగి కరెక్ట్ గా చేయడం అడిగి తెలుసు అని చెప్పి చెప్పారన్నమాట. అది సంగతి. సో పూరి జగన్నాథ్ గారి ఫ్రెండే, ఐ థింక్ ఇన్ఫాక్ట్ రూమ్మేట్ అనుకుంటా కూడా. సో ఆయన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ అవే ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈయనే. ఆయన ఎవరో మీరు గెస్ చేయగలరా? ట్రై చేయండి. 972-636-1966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3, డాలస్ నంబర్ 1 రేడియో స్టేషన్. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్.

తలైవి దేవత శ్రేయ ఘోషల్ గారి గొంతులో విన్నాం. అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరైనా చెప్తారేమో అని చెప్పి సరే ట్రై చేస్తా, ఇంకొకసారి ఆ క్వశ్చన్ మాత్రం హోల్డ్ చేస్తా. దే ధనార్దన్ అవినాష్ తో DFW మార్నింగ్ వైబ్స్ నుంచి మెల్లగా ఆఫ్టర్నూన్ వైబ్స్ లో కూడా వచ్చేస్తున్నాం. సో జనరల్లీ 10 వరకు ఉండే నా షో ఈ రోజు సరదాగా మీ అందరికీ కొంచెం సేపు ఎక్కువ మాట్లాడదాం అని చెప్పి కావాలని 10-12 టైం కూడా లాగేసుకుని ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా మాట్లాడేస్తాను అనమాట మీతో. ఓకే, సో దిస్ బ్యూటిఫుల్ ట్రాక్ ఇస్ ఫ్రమ్ ద మూవీ దేవుడు చేసిన మనుషుడు. అండ్ మనం మాట్లాడుతున్న విషయం ఏంటి అని అంటే పూరి జగన్నాథ్ గారు ఎక్స్పెరిమెంటెడ్ లాట్ విత్ ద టెక్నీషియన్స్. ఓకే, సో నిజంగా వీళ్ళకి టాలెంట్ ఉంది అని అంటే మార్కెట్ వాల్యూ లేకపోతే ఎవరైనా రికమెండేషన్ గానీ ఫోర్సులు గానీ ఇలాంటివి ఏ ఉన్నా కూడా హీ చోస్ టు వర్క్ విత్ ద టెక్నీషియన్, హీ వర్క్డ్ విత్ దెమ్. అది అలా ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక ఒక సెట్ ఆఫ్ డైరెక్టర్స్ ఎలా అంటే డెడికేటెడ్ టీమ్ ఉంటారు, వాళ్లే ఇంకా అన్ని సినిమాలకు పనిచేస్తారు. బట్ పూరి జగన్నాథ్ గారు ఆల్వేస్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ దాట్ వే, హీ గేవ్ ఆపర్చునిటీస్ టు లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఆ ఫీలింగ్. ఎందుకంటే డైరెక్టర్ ఇస్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ హీ డిసైడ్స్ లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ హ్యాపెన్. సో అలాగా తన ఫ్రెండ్ రూమ్మేట్ కూడా ఆయన బ్యూటిఫుల్ సింగర్, ఆయన్ని కూడా మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఇన్ఫాక్ట్ రెండు పెద్ద సినిమాలు చేయించారు ఆయన చేత. సో ఇప్పటికీ నేను ఒకసారి రేడియో ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన కలిసి మాట్లాడినప్పుడు అన్నా అనమాట, సార్ నిజంగా మీకు పవన్ కళ్యాణ్ గారి మ్యూజిక్ డైరెక్షన్ చేసే ఛాన్సెస్ ఏం చేస్తారంటే ఆరుకి ఆరు పాటలు పగిలిపోతాయి అని చెప్పి చెప్పారు అనమాట. సో ఆయన పేరేంటో మీరు గెస్ట్ చేయగలరని అడిగాను. 9726361966 is my calling number, you can call me. And ee paatlo oka interesting instrument undi, okay, oka interesting instrument undi, adi motar gan. So adi okkaru vinna pradeshana oka chinna fascination anamata. Chinna appudu oka cinema lo nenu actually oka hero a motar gan vaadunu chusanu and literally dan oka statement ga, oka style statement ga kuda aina aa cinema lo chaala chotlu vaadaru anamata. So ఐకానిక్ సినిమాలో యునో ఐకానిక్ సినిమాలో ఆ స్టైల్ స్టేట్మెంట్ క్రియేట్ చేసిన వ్యక్తి పేరు నేను అడగను, ఆ సినిమా పేరు ఏంటో నేను అడుగుతాను. ఓకే, ఇంకా చెప్పాలి అంటే పాట వేసేస్తున్నా, గెస్ చేసేసండి. 9726361966 ఇస్ మై కాలింగ్ నంబర్. ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఒకవేళ ఆన్సర్ చేస్తారేమో చూద్దాం, లేకపోతే దానికైనా దేనికైనా ఆన్సర్ చేయండి. సో యా, ఇంకా 2 పాటల టైం ఉంది, ఈ గ్యాప్ లో ఎవరైనా చెప్తారేమో చూద్దాం. రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
4: గిల్టీ యువర్ ఆనర్.
5: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
4: ఎస్,
5: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని,
4: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను.
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
3: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
6: ఇస్తే నమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
7: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all.
8: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
9: India ki teleport aithe enta baaguntundo.
10: What if India was just a tap away?
11: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app. It's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.

0: ఎఫెక్టివ్ వెల్త్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్. మీ ప్రశ్నలకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అందించే సలహాలు సమాధానాలు. ప్రాజెక్ట్ డబ్ల్యూ, వేర్ మనీ మీట్స్ క్లారిటీ. ఎవ్రీ సెకండ్ అండ్ ఫోర్త్ సండే ఓన్లీ ఆన్ రేడియో సురీ 107.9 ఎఫ్ఎం HD3.
1: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
2: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పెట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure. How many people are we expecting?
5: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
6: Idi office party a leka jatra?
5: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
8: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
4: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
9: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
10: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
11: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
4: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
12: అందరికీ నమస్కారం. నేను వాణి ఉప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: Istinamma Vayanam, Puchukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
3: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ nripage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meekandistundi Project W, Effective Wealth Management Strategies. Me prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: అందరికీ నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకువర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి

0: ఒంటి గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Main nalugura eppudu restaurant kellalanukunna pedda challenge, endukante okalaki vegetarian kavali, okalaki non veg kavali, okalaki spicy kavali, okalaki chinese kavali. Yela one solution, all varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise, mana swadeshi ruchi, mana swadeshi style. OG experience. స్వదేశి రెస్టారెంట్, ఇర్వింగ్, కాజల్ హిల్స్, క్రిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశి, బికాజ్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
3: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ డాట్ కామ్. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
5: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/SurabhiLakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బిలవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: బిర్యానీ తింటావా?
7: మర్చిపోయావా? I am on a diet. Salad.
6: సరే, బట్ ఐ వోంట్ షేర్ మై చికెన్ దమ్ బిర్యానీ అండ్ గోట్ బిర్యానీ. నో వే.
7: ఇంటి రెండు ఆర్డర్ చేస్తున్నావా?
6: అంత వరీ అవకు. ఎంఎన్ఎం వాళ్ళ వీకెండ్ ఆఫర్ చికెన్ అండ్ గోట్ దమ్ బిర్యానీ $10 అండ్ $15 కి మాత్రమే ఆన్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 7 PM టు 11 PM. ప్లస్ వాళ్ళ స్పెషల్ లైవ్ హండీ బిర్యానీతో డబుల్ కమీటా.

0: ఏరి తెలుసా?
1: ఎంఎన్ఎం 1900 మార్కెట్ ప్లేస్ బులివర్డ్ ఇర్వింగ్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికి నమస్కారం. నేను వాణి ఉప్పుల. మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
3: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
3: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యూర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.
4: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, పచ్చ మిక్కా, పరోటా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: Istinamma vayanam putchukundi vayanam ee shravana masallo mee radio surabhi meek andistundi kotta sambaralu maa surabhi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam putchukodaniki but with a different twist intinta surabhi mem mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/surabhilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com.
9: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
10: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ అ ట్యాప్ అవే?
11: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిగా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: అందరికీ నమస్కారం. నేను ఉప్పుల మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో మార్నింగ్ ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
3: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
6: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
6: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
7: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాదా. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

జీవితంలో ముగ్గురు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకళ్ళు ఎవరైతే సైలెంట్ గా హీల్ అవుతారో వాళ్ళు, ఇంకోళ్ళు సైలెంట్ గా ఉండి లోపలైనంటే వాళ్ళు కేర్ తీసుకుంటుంటారు, ఇంకోళ్ళు దాట్ వన్ హూ క్రియేట్స్ మ్యాడ్నెస్ అరౌండ్ దెమ్, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ద వన్ ఫ్రెండ్ హూ హోల్డ్స్ ఎవ్రీబడీ టుగెదర్. ఇలాంటి మంది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫ్రెండ్షిప్ ని ఎప్పుడు వదులుకోకండి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. విత్ దిస్ లవ్లీ కోట్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆర్జే కల్పన. నేను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ వస్తాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 ఎఫ్ఎం HD3 రేడియో సుర్బి, సౌండ్స్ లైక్ హోమ్. అండ్ వెనస్డేస్ ఫస్ట్ సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ తో. అయితే ఈ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ స్టార్ట్ చేసే ముందర లెట్ మీ థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సర్స్. మొదట ఇండియా టుడే, అండ్ అలాగే వాటి వివరాలు కూడా అందిస్తాను. అండ్ దెన్ వీ హ్యావ్ ఏకల్ విద్యాలయ కథక్ జరగబోతుంది, ఎప్పుడు అనేది అది కూడా వివరాలు అందిస్తాను. దెన్ వీ హ్యావ్ డీల్స్ బనానా .com, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్, అండ్ ఇండియా బజార్. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రేడియో సుర్బి, వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ యూ, టేక్ హోమ్ విత్ యూ. రేడియో సుర్బి సౌండ్స్ లైక్ హోమ్. డౌన్లోడ్ చేసుకోండి ఆ రేడియో సుర్బి యాప్ ని మీ iOS లో లేదా Android లో. ఆల్సో లిసన్ టు అస్ ఆన్ www.radiosurbi.com ఆర్ ఆన్ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3, అండ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ @ రేడియో సుర్బి. అయితే కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ కి వచ్చేద్దాము. వెన్స్డే 4 o'clock కి ఫస్ట్ సెగ్మెంట్ లో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ వినిపిస్తాను కదా. అయితే టు ద న్యూ లిసనర్స్, కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ఏమిటంటే నేను ప్లే చేసే ఈ పాటలో, ఈ సెగ్మెంట్ లో ఉన్న పాటల్లో కామన్ లింక్ ఉంటుంది. ఇట్ కుడ్ బి థీమ్, ఇట్ కుడ్ బి అ వర్డ్, ఇట్ కుడ్ బి మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్ ఆర్ ఎనీథింగ్. అది ఏమిటనేది మీరు కనిపెట్టి గెస్ చేసి మా స్టూడియోకి కాల్ చేయాలి @ 9726361966 కి. సో లెట్ మీ టేక్ యూ టు ద ఫస్ట్ సాంగ్ ఆఫ్ దిస్ సెగ్మెంట్. జాగ్రత్తగా వినండి, దెన్ కాల్ మీ అట్ ద నంబర్ విచ్ ఐ జస్ట్ షేర్డ్ విత్ యూ ఆల్. హియర్ వీ గో, ద ఫస్ట్ సాంగ్.

ఇలాగే యమహోని యమ యమ అందం టైప్ లో మనకి నిన్న ఏకల్ విద్యాలయ కథక్ జరగబోతుంది. ఆగస్ట్ 28 నా ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ గార్లెండ్ దగ్గర ఉంది కదా, అక్కడ యూ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ అన్ ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అక్కడ కథక్ జరగబోతుంది. ఇదే కాకుండా వాళ్ళ నుండి ఒక స్పెషల్ థీమ్ తో కూడా వచ్చారనమాట. ఈ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్స్ అయినా దాంట్లో ఐకానిక్ సాంగ్స్ ఉంటాయి, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో అస్సలు మిస్ అవ్వకండి ఈ సినిమా జర్నీని. ఇది ఎప్పుడు జరుగుతుంది? అగైన్ ఆగస్ట్ 28 ఫ్రైడే గ్రాన్విల్ ఆర్ట్స్ సెంటర్ గార్లెండ్ లో. అండ్ టికెట్స్ ఆర్ జస్ట్ $35 మాత్రమే. ఇందులో డిన్నర్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. సో డిన్నర్ ముందరైపోతుంది, ప్రోగ్రామ్ 8 మొదలవుతుంది. డిన్నర్ అట్ 5, ప్రోగ్రామ్ అట్ 7 PM. దీనికి గనక టికెట్స్ కొనుక్కోవాలన్నా ఇంకా వివరాలు కావాలన్నా యూ కెన్ విజిట్ tinyurl.com/kathakperformance2026. మీరు వింటున్నారు సురభి డే టు డ్రైవ్ టైమ్ షోలో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. ఇప్పుడు మీకు వినిపించాను 2 back-to-back సాంగ్స్. ఇందులో ఏదైనా కామన్ ఉందని మీకు అనిపిస్తే మీరు నాకు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966 కి 9726361966. సో ఏమనుకుంటున్నారు కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ ఏమై ఉంటుందని? ఒకవేళ ఇంకా గెస్ట్ చేయలేకపోతే డోంట్ వరీ, ఇంకా సాంగ్స్ ఉన్నాయి. హియర్ వి గో, ఐఎమ్ ప్లేయింగ్ 3rd సాంగ్ ఆఫ్ దిస్ సెగ్మెంట్ విచ్ ఇస్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ మీ అందరి కోసం ఓన్లీ 107.9 FM HD3 లో.

దారి చూపించాలి అని అంటే మీరు చక్కగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే ట్రాఫిక్ కూడా బాగుండాలి కదా. ఆ ట్రాఫిక్ ఎలా ఉందో ఆ వివరాలు నేను మీకు అందిస్తాను. బట్ ఆ వివరాలు అందించే ముందర ఏంటంటే కామన్ ఫాక్ట్ సెగ్మెంట్ అయిపోతుంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ పాటలు వినిపించలేను కదా. మరి మూడు సాంగ్స్ అది వినిపించేశానండి. కాలర్స్ కాల్ చేస్తున్నారు, గెస్ట్ చేస్తున్నారు, మీ ఆన్సర్ కరెక్టా కాదనేది కాసేపులో చెప్పేస్తాను. బట్ వీ స్టిల్ హ్యావ్ ఫ్యూ సాంగ్స్ లైన్డ్ అప్. మీరు వింటున్నారు రేడియో సుర్బి D2 డ్రైవ్ టైమ్ షోలో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ లో కామన్ లింక్ ఉన్న పాటలు ప్లే చేస్తాను నేను ఈ 4 to 4:30 టైమ్ లో. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ గెస్ట్ కాల్ మీ అట్ 9726361966 కి. హియర్ వి గో విత్ అనదర్ సాంగ్ ఫ్రమ్ దిస్ సెగ్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్.

సామ్న జేట్ మలాని ఈ సినిమాలో ఉంది, పాటలో ఉంది. అండ్ మీరు వింటున్నారు సురభి డీటూర్ లో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్. అండ్ ఈ పాట పాడింది మన తమన్ గారి వైఫ్. తమన్ గారి వైఫ్ పేరు మీరు కొంతమందికి తెలుసుంటుంది, వర్ధిని. వర్ధిని కూడా తను పాటలు ఎక్కువ పాటలు పాడదు కానీ, బట్ షీఈస్ అ ప్లేబ్యాక్ సింగర్, శ్రీ వర్ధిని అని. అండ్ షీ మ్యారీడ్ నన్ అదర్ మ్యూజిక్ కంపోజర్ తమన్ గారిని పెళ్లి చేసుకుంది. అండ్ ఈ పాటలో రణం సినిమా నుంచి విన్నారు. బట్ ఇందులో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్ కూడా ఉంది. మరి మీరు గెస్ట్ చేసిన వాళ్ళందరూ మీ ఆన్సర్ కరెక్టా కాదా అనేది ఈ లాస్ట్ పాట విని తర్వాత తప్పకుండా చెప్పేస్తాను. మీరు వింటున్న సురభి డీటూర్ లో కామన్ ఫ్యాక్టర్ సెగ్మెంట్, అండ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ టు ద లాస్ట్ సాంగ్. చూద్దాం ఈ పాట విన్నాక ఎవరు చెప్పేస్తారు, అన్ని చెప్పిన వాళ్ళు కరెక్ట్ కాదా కూడా చెప్పేస్తాను. బట్ ఈ పాట వినిపించిన తర్వాత ఐ విల్ రివీల్ దట్ ఫ్యాక్ట్.

0: Archana. Two movie niche vinnari paata meeru and I am back to revel our common factor segment em tinadi calls athu manike kumar kavita prashanti usha lakshmi nivi shree sandeep call chesaru but manike sarena samadhanam icharu kavita and sandeep garu and ivalati common factor segment lo common is the word aa word entante nalupu నలుపు గురించి మనం పాటలన్నీ ఎంచుకున్నాము అండ్ వాళ్ళు మాత్రం కరెక్ట్ గా గెస్ట్ చేశారు. కొంతమంది థీమ్ అని చెప్పారు, మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పారు, బట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎలా అవుతుందండి? బికాస్ నేను వీటి పాటలు డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, ఒకళ్ళే లేరు. బట్ ఇవాళ సెగ్మెంట్ లో నలుపు ఇస్ ద కామన్ వర్డ్ అండ్ ఆ నలుపు గురించి కూడా మాట్లాడదాం నెక్స్ట్ సెగ్మెంట్ లో. మీరు వింటున్నారు సురభి డీ టూ డ్రైవ్ టైమ్ షో అండ్ ఇన్ ద కేజీఎఫ్ అంటే కబుర్లు గేమ్స్ అండ్ ఫన్. కాబట్టి కబుర్లుంటాయి, గేమ్స్ ఉంటుంది అండ్ మీరు కాల్ చేస్తే ఫన్ గా కూడా ప్రయాణం నడుస్తూ ఉంటుంది 7 PM వరకు. మీరు కాల్ చేయాలంటే మీ ఇంటికి ఈ ఇంటికి కాల్ చేయండి, విచ్ ఇస్ 9726361966. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అలా ఇంట్లో కూర్చొని చక్కగా పనిచేస్తూ మీరు పాటలు వినుకుంటూ ఏవో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటూ మీ పని అయిపోతుంటుంది అండ్ పాటలతో టైం పాస్ కూడా అవుతుంది. మరి కాల్ అస్ అట్ 9726361966 కి ఆఫ్ ఎయిర్ లేదా ఆన్ ఎయిర్. ప్రస్తుతానికి నేను ఆఫర్ వెళ్తున్నాను అంటే చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుంటున్నాను, బట్ ఐ విల్ బి బ్యాక్, సో స్టే ట్యూన్డ్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
3: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ ఆస్ట్రో రామ్జీ డాట్ కామ్.
4: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
5: What a day, completely exhausted. Dinner plans enti?
6: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
1: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madiraandmasala.com.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
9: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్.

0: many more dental care facilities for you and your family. Accepting most dental insurances. Insurance lekapoyina parvaledu. They have affordable prices and flexible payment plans. Dallas Miles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
1: Andariki namaskaram. Nenu Vani Vuppula. Mee Abhimana Sini Pramukhala Jeevita Visheshalu. వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

0: నలుపు. నలుపు అనేది మంచిది కదా, కానీ కొన్నిసార్లు, జస్ట్ కొన్నిసార్లు మాత్రమే, కొంతమందికి మాత్రమే ఈ నలుపు అంటే ఎందుకో మరి వాళ్ళకి గిట్టదో నచ్చదో, వాట్ ఎవర్ బి ద రీజన్. ఒకవేళ నల్ల చీర కట్టుకోవాలంటే బానే అనిపిస్తుంది, కానీ ఒకవేళ వాళ్ళ రంగు నలుపు ఉంటే, కొంచెం చామంచాయగా ఉంటే, నలుపు అంటే చామంచాయగా ఉంటే, పెళ్లి చూపుల్లో జస్ట్ చామంచాయగా ఉన్నారనేసి రిజెక్ట్ చేసేస్తారు. అండ్ ఎవరిన అబ్బాయిని కల్పించిన తర్వాత, అమ్మాయిని కల్పించిన తర్వాత ఫస్ట్ చూపులోనే తెలుసో తెలియకో జడ్జ్ చేసేస్తారు, అరే వీళ్ళు నల్లగా ఉన్నారనేసి. ఇది ఎక్కువ ఏంటనంటే ఇవాళ పిల్లలు అలాంటి చేయరు, బట్ మెనీ టైమ్స్ ఏంటంటే పేరెంట్స్ లేకపోతే ఎవరో ఒకళ్ళు చుట్టాలలో ఒక అత్తమ్మ, ఒక పిన్నో లేకపోతే ఎవరో అత్తయ్యో ఎవరో ఒకళ్ళు అంటారు అనమాట, ఆ అమ్మాయి నలుపుగా ఉంది, ఆ అబ్బాయి నలుపుగా ఉన్నాడు, అమ్మాయి మన తగ్గట్టుగా లేదు, అబ్బాయి మన తగ్గట్టుగా లేదు అని అంటారు. ఈ నలుపు గురించి మనం మాట్లాడుకుందాం. ఎలా తెలుసో తెలియకో మనం కొంతమంది చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ లోనే జడ్జ్ చేసేసి మనం మార్క్ చేసేస్తాము, దట్ దిస్ పర్సన్ మేబీ లైక్ దిస్. సో అలాంటివి చాలా సందర్భాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాను మీతో, బికాస్ ఆ సందర్భాలు లాస్ట్ ఫ్యూ సెగ్మెంట్ లో కొంతమంది షేర్ చేసినవి. ఇవాళ ఆ టాపిక్ తీసుకొచ్చేసాను కబురించి టాపిక్ లో. నలుపు తెలుపు అనేది రెండు మంచివే, కానీ మన చామంచాయ గాని లేకపోతే ఇలాంటివి ఉంటే ఎందుకు కొంతమంది జడ్జ్ చేసేసరి ఈ పిల్ల బాగాలేదు, ఈ అబ్బాయి బాగాలేదు అని అనుకుంటారు. బట్ ఎనీవే, అది ఆ టాపిక్ గురించి మనం ఇంకా డీప్ గా వెళ్లే ముందు లెట్ మీ టెల్ యూ ఇవాళ డాలస్ లో ట్రాఫిక్ ఎలా ఉంది. వెల్ డాలస్ లో ట్రాఫిక్ ఎలా ఉన్నా, మీరు ఎక్కడ డ్రైవ్ చేస్తున్నా, పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ వేరే క్లాసెస్ లో డ్రాప్ చేసినా, లేకపోతే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నా, షాపింగ్ కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్ళినా జస్ట్ బీ సేఫ్. బట్ రైట్ నౌ మనకి ఏంటంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఎక్కడుందనంటే వన్ ఆఫ్ ది ఏరియా విచ్ ఇస్ 161 సౌత్ ఎర్వింగ్ దగ్గర. అక్కడ కొంచెం యావరేజ్ స్పీడ్ జస్ట్ 7 మైల్స్ పర్ అవర్ వెళ్తుంది, జస్ట్ 2 మినిట్స్ క్రిందట. అది అటుపక్క అలా ఉంటే మళ్ళీ మనకి ఇంకో పక్క ఏంటంటే ఇక్కడ ఎలా ఉందో చూద్దాము. విచ్ ఇస్ ఆన్ 121 గ్రేవ్ వైన్ కెళ్లే దగ్గర యావరేజ్ స్పీడ్ ఇస్ 40 మైల్స్ పర్ అవర్, 2 మినిట్స్ బిఫోర్ జస్ట్ అప్రూవ్ 41 మైల్స్ పర్ అవర్ వెళ్తుంది అక్కడ. And then also, inka konchun chudali anante, let me also see, this is on 114 South Lake, Texas. Average speed is 22 miles per hour. Drive time 10 minutes, less than a minute ago. ఇది అప్డేట్ వచ్చింది అనమాట. సో మీరు అటు వైపు వెళ్తుంటే దిస్ ఇస్ వాట్ ద ట్రాఫిక్ ఇస్, 22 మైల్స్ పర్ అవర్ వెళ్తుంది. అంటే చాలా మంది ఒకటే వైపు వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ ట్రాఫిక్ బాగానే ఉంటుంది కదా. అండ్ ఫైనల్ గా ఈస్ట్ కాపరీ డ్రైవ్ అంటే సౌత్ ఎడ్మండ్స్ లేన్ ఎక్కడైతే 453 అని ఉంటుందో, వ్యాలీ రిడ్జ్ బులేవర్డ్ ఎగ్జిట్ 452 దగ్గర, అక్కడ కూడా ఏంటంటే చాలా స్లోగా ట్రాఫిక్ నడుస్తుంది, విచ్ ఇస్ ఆన్ ఎఫ్ఎం 1171 దగ్గర, నియర్ ఫ్లోర్మండ్ ఏరియా. ఓవరాల్ చెప్పాలి అంటే అక్కడ కూడా ఏంటంటే రోడ్ క్లోజ్ ఉంది ఇన్ఫాక్ట్, అందుకని డీటూర్ అవుతుంది అండ్ రోడ్ కార్స్ చాలా స్లోగా వెళ్తున్నాయి. దీస్ ఆర్ ఫ్యూ అప్డేట్స్, ట్రాఫిక్ అప్డేట్స్. బట్ మీరు ఎక్కడ డ్రైవ్ చేసి వెళ్తున్నా ఆల్వేస్ బీ కేర్ఫుల్, బికాస్ రిమెంబర్ సంబడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ హోమ్. అండ్ నలుపు తెలుపు గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా ఇలాగే ఎవరన్నా ఫ్రెండ్స్ తెలిసేవారికి జడ్జ్ చేశారు, లేకపోతే హ్యావ్ యూ విట్నెస్ సంబడీ సేయింగ్ అమ్మాయి కొంచెం నలుపుగా ఉంది, అబ్బాయి కొంచెం నల్లగా ఉన్నాడు అనేసి? ఎక్కువ మన ఇండియన్స్ కి ఏంటంటే అసలు దాని గురించి అనుకుంటే కాస్మెటిక్ ఇండస్ట్రీ కూడా బాగా గ్రోత్ వచ్చింది కూడా అందుకే. ఈ కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఏంటంటే కొంచెం బ్రైట్ గా ఉండాలి, ఫేర్ అండ్ లవ్లీ ఇలాంటివన్నీ ప్రొడక్ట్ కనుక కొంచెం వీటికి మార్కెటింగ్ ఎక్కువ పెరిగింది అంటే బికాస్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ మనలో చాలా మందికి ఉంటుంది. సో వాటి గురించి మాట్లాడదాము. బట్ ఇప్పుడైతే ఒక పాట లైనప్ చేసేసాను కాబట్టి ఆ పాట వినిపించేసేద్దాము. హియర్ వి గో ఫర్ యూ ఆల్ ఫ్రమ్ సినిమా పేరు చెప్పాలా, పాట వినేసి నీకే తెలీదా, హియర్ వి గో.
1: స్మగ్లర్ లేదా పోలీస్.

0: ఉమ్మన్నా కలర్ కాంప్లెక్స్ అనేది చాలా మందిలో ఉంటుందన్నమాట. స్పెషలీ అమ్మాయిని సెలెక్ట్ చేసేటప్పుడు, అబ్బాయిని సెలెక్ట్ చేసేటప్పుడు అలా అంటారనమాట. సో ఇటీవల ఏంటంటే లాస్ట్ వీక్ ఒక కలర్ కాల్ చేసి వీటి మీద ఒక టాపిక్ చేయండి అని అంటే అబ్సల్యూట్లీ కొన్ని టాపిక్స్ మే సజెస్ట్ చేసినా కూడా వి విల్ కంటిన్యూ, బట్ ఆన్ అ ఫన్ నోట్, ఆన్ అ లైట్ నోట్. ఎవరిని ఏమి కించపరచాలని కాదు, ఎవరిని ఉద్దేశించాలని కాదు, బట్ ఈ కాంప్లెక్సిటీ ఇలాంటి నోషన్ మన ఇండియన్స్ లో చాలా మందికి ఉంటుంది. అంటే అమ్మాయి పుట్టిన తర్వాత, అంటే లాస్ట్ వీక్ చెప్పిన ఫ్రెండ్ ఏం చెప్పిందనంటే, అంటే లిసనర్ అంటే మన ఫ్రెండ్సే కదా అండి. సో వాళ్ళు ఏం చెప్పారు, అమ్మాయికి డెలివరీ అయింది, చక్కగా ఇండియా కాల్ చేశారు, అమ్మాయి పుట్టింది, మదర్ అండ్ బేబీ ఆర్ బోత్ ఫైన్ అంటే, ఫస్ట్ అక్కడి నుంచి వాళ్ళెవరు పిన్నో చుట్టమో సమ్ ఎక్స్వైజెడ్ అమ్మాయి కాల్ చేసి, బేబీ పాప నల్లగా ఉందా తెల్లగా ఉందా అని అనేసి, అరే అమ్మాయి పాప పుట్టిందండి, హెల్దీగా ఉంది, చక్కగా ఉంది, ది బోత్ ఆర్ సేఫ్ అని చెప్తున్నప్పుడు ఫస్ట్ వచ్చిన ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే అక్కడి నుంచి, బాబు తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా. సో అలాంటప్పుడు ఆబ్వియస్లీ తల్లికి కొంచెం బాధిస్తుంది కదా. సో అలాంటివి చాలా మంది అప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడు ఫేస్ చేసే ఉంటారు. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ టు షేర్ విత్ మీ ఆన్ ఎయిర్ ఆర్ ఆఫ్ ఎయిర్, కాల్ మీ 972-636-1966 కి. ఇప్పుడు మీకు ఒక క్లిప్పింగ్ వినిపించబోతున్నాను, విని తర్వాత ఆ సినిమా పేరేమిటో మీరు కాల్ చేసి చెప్పాలి 972-636-1966 కి. హియర్ వి గో, ఫస్ట్ క్లిప్పింగ్ ఆఫ్ దిస్ షో, వెనస్డే షో.
1: హాయ్ ఫ్యాడ్, హాయ్ మేడం, ఏమిటో ఇవాళ హుషారు ఎక్కువైపోయింది నీకు? అడగద్దు, నన్నేది అడగద్దు. టైం టేబుల్ ప్రకారం ఇవాళ బట్టలు ఆరేసిన డ్యూటీ నీది, నీ బట్టలు కూడా నేనే ఆరేసినందుడు. చెప్పొద్దు, నాకేమీ చెప్పొద్దు. మన్ను తిన్న పావులాగా రూమ్ లో పోయి ఉండేవారి, మందు కొట్టే సేవల నేను పడ్డాను ఫ్యాడ్. ఎక్కడ ప్రేమలో స్పీకర్ దాకా మునిగిపోయాను అనుకున్నా.
0: అబ్బాయి మాత్రం ప్రేమలో పడిపోయారనమాట. సో ఇప్పుడు ఎవరా అబ్బాయి గొంతు మీలో వినే ఉంటారు, గమనించే ఉంటారు, ఇద్దరున్నారు, ఆ ఇద్దరెవరు, ఏ సినిమాలో యాక్ట్ చేస్తారు, సినిమా పేరు తెలిసి కాల్ చేసి చెప్పండి. ఈ లోపల మీకు చెప్పాల్సింది అబౌట్ డీల్స్ బనానా .com గురించి. అయితే రెస్టారెంట్ ఓనర్స్ వినండి, జాగ్రత్తగా వినండి. మీ కనుక రెస్టారెంట్ ఉండడానికి స్లో అవర్స్ ఉన్నాయా, లేకపోతే వాకిన్స్ చాలా మెల్లిగా నడుస్తోందా, అలాంటి కనుక లేకపోతే కంగారు పడకండి. డీల్స్ బనానా .com అనే ఒక సొల్యూషన్ మా దగ్గర ఉంది, బికాజ్ ఇట్స్ అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్స్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ అండ్ కూపన్స్ అండ్ రీచ్ కస్టమర్స్ హు ఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆఫర్స్. కాకపోతే ఇదొకటే కాకుండా వీ ఆల్సో హ్యావ్ ఎగ్జైటింగ్ ఆఫర్స్. ఎగ్జైటింగ్ పార్ట్ ఏంటంటే మీ ఆఫర్ ని క్రియేట్ చేయడం నుంచి ప్రమోషనల్ క్యాంపెయిన్ డిజైన్ అండ్ మార్కెటింగ్ చేయడం వరకు డీల్స్ పనాన వాళ్ళు ఏంటంటే హెవీ లోడ్ తీసుకుంటారు. సో దేర్ ఇస్ నో పర్ ఆర్డర్ కమిషన్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ 50 రెస్టారెంట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో దే కెన్ గెట్ ద గ్రోత్ ప్లాన్ ఫ్రీ for 3 months. Yes, 3 months. So restaurant owners, don't just wait for customers to walk in, give them a reason, which is dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. That is about dealsbanana.com. అండ్ మీరు వింటున్నారు సురభి D2 డ్రాఫ్టమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. నేను ట్యూస్డేస్ అండ్ వెనస్డేస్ వస్తాను ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. Thank you.

నిజమే కదండి, తప్పే ఉంది, ఎవరి కలర్ వాళ్ళది కదా, పాపం ఎవరి తప్పే ఉంటుంది. కానీ జడ్జ్ చేసేవాళ్ళు ఏ విషయాన్ని పట్టుకునైనా జడ్జ్ చేసేస్తారు, గుణం బాగాలేదనసో లేకపోతే అవన్నీ బాగా అంటే వేసుకునే బట్టలు బాగాలేవనో ఇవన్నీ సరే ఒక పక్కన పెడితే గుణం అనేది మన చేతిలో ఉంది, కానీ కలర్ మన చేతిలో లేదు కదా. అంటే అఫ్కోర్స్ ఇప్పుడు కాస్మెటిక్ ఇండస్ట్రీ మారిపోయింది, ఇట్స్ డిఫరెంట్ థింగ్, బట్ ఇట్స్ నాట్ ఇన్ అ హ్యాండ్. వాళ్ళ తప్పే ఉంది, కానీ జడ్జ్ చేసేవాళ్ళు ఏ విషయాన్ని తీసుకునైనా జడ్జ్ చేస్తారు. బట్ ఇట్స్ అ సాడ్ థింగ్. మనకి ఇంకొక కాలర్ కూడా ఏం చెప్పారనంటే వాళ్ళు కూడా ఇది ఫేస్ చేశారట, నలుపు తెలుపు అనేసి పెళ్లికొచ్చి, ఇన్ఫాక్ట్ పెళ్లికొచ్చి చక్కగా ఆశీర్వదించి అమ్మాయిని అబ్బాయిని బాగున్నారా చక్కగా ఉండండి అండి 100 ఏళ్ళు చక్కగా ఉండండి దీవించారు అఫ్కోర్స్. కానీ వెంబడే అమ్మాయి మొహం మీద నేనంటే ఏంటో అమ్మా నువ్వు మా అబ్బాయికి తగ్గట్లు ఇవ్వమ్మా కొంచెం నల్లగా ఉన్నావు అని మొహం మీద చెప్పేశారట. ఆ అమ్మాయి పాపం కొత్త పెళ్లి కూతురు కదా ఇలా నవ్వేసి అని అన్నారట. ఆవిడెవరో కూడా ఇవిడికి తెలియదు, ఆవిడెవరో దూరపు చుట్టమట, ఎవరు ఇవిడ అనంటే నువ్వు పట్టించుకోకూడదు అలానే అంటారని వాళ్ళు ఆయన అన్నారట. సో ఇలాంటివి sometimes some people face and witness. మీరు కూడా విట్నెస్ చేస్తుంటే అండ్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ కాల్ మీ 9726361966. అండ్ నేను వినిపించిన క్లిపింగ్ శ్రీకాంత్ గారు చెప్పేశారు 2006, దట్ ఈస్ రైట్ ఆన్సర్. ఇవాళ కామెడీ క్లిపింగ్స్ వినుకుంటూ మనం ఈ టాపిక్ మీద అలా వెళ్ళిపోదాం. అండ్ ఇంకో గేమ్ కూడా ఉంటుందండి, డోంట్ వరీ, 5 to 6 ఇంకో గేమ్ కూడా ఉంది. ఇది కాకుండా ఇన్ కేస్ మీరు ఏదైనా పాటలు ఇంకేదైనా వినాలనుకున్నా కూడా కాల్ చేయొచ్చు అట్ 9726361966 కి. మీరు వింటున్నారు సురభి D2 డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కేజీఎఫ్ కల్పన. కేజీఎఫ్ అంటే కబుళ్ళు, గేమ్స్ అండ్ ఫన్. అండ్ శ్రీకాంత్ గారు రామ్ చరణ్ ఏ పాటైనా వినిపించమన్నారు, సో ఈ పాట ఎంచుకున్నాను. మీకు ఈ పాట నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. లెట్స్ ఎంజాయ్ ది సాంగ్.

0: కొట్టేస్తాము పోస్టర్ పోస్టర్ కొట్టకుండా ఏం చేస్తాను చెప్పండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండి, మీరు ఆనియర్ ఉన్నారు, మీ పేరు చెప్పండి. ఆ పేరు చెప్పకపోయినా పర్వాలేదు, పేరు
1: చెప్పకపోయినా
0: అలాంటి మీ పేరు చెప్పకుండా మాట్లాడొచ్చు, మీరెవరో ఎవరికి తెలియదు. ఓకే నో ప్రాబ్లం. సో యస్, సో ఇందాక మనకి కాలర్ కూడా కాల్ చేసి అదే చెప్పారు. మీ పేరు, ఈ టాపిక్ కొంచెం సెన్సిటివ్ కాబట్టి మీరు పేరు చెప్పకపోయినా పర్వాలేదండి, బట్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు షేర్ సంథింగ్, బికాస్ అప్పుడు ఇప్పుడు చాలా మంది ఇలాంటివి ఫేస్ చేస్తారు. ఇది కలర్ డిస్క్రిమినేషన్ అనేది ఎందుకు చేస్తారో తెలియదు. కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దానివల్ల మన కాస్మెటిక్ ఇండస్ట్రీ ఏంటంటే ప్రోగ్రెస్ మీద ప్రోగ్రెస్ చేసుకుంటూ పోతుంది. అఫ్ కోర్స్ ఈవెన్ మీ పర్సనల్ చాయిస్ అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు బ్రైటన్ యూర్ స్కిన్ అండ్ డూ వాట్ ఎవర్ ఇట్స్ అప్ టు యూ, కానీ ఒక్కళ్ళు మనని చూసి జడ్జ్ చేస్తే ఏం చెప్తాం, పిల్లలని ఏం చెప్తారు. ఐఎమ్ ఫార్చునేట్ దట్ ఏంటంటే ఇవాళ రేపు పిల్లలు అలా ఆలోచించరు. వాళ్ళు స్కూళ్లలో వెళ్లిపోయిన తర్వాత దే డోంట్ మేక్ ఫ్రెండ్షిప్ బేస్డ్ ఆన్ ద కలర్స్, ఎందుకంటే చూసి ఎవరైనా మనం చెప్పినా కూడా మామ్ యూర్ సో రేసిస్ట్ అని అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఐమ్ గ్లాడ్ దట్ ఇట్ ఇస్ చేంజింగ్ అండ్ ఇట్ మస్ట్ బి చేంజింగ్. అయితే ఇందాక మన కాలర్ కాల్ చేసి అదే అన్నారు, ఆవిడ సమ్మర్ వెకేషన్ కి ఇండియా వెళ్లి పిల్లలు తీసుకుని, అంటే ఆవిడకంటే కొంచెం కలర్ తక్కువ ఉండుంటారేమో, బట్ అక్కడ వెళ్లిన తర్వాత మామూలుగా మనం ఇండియా వెళ్ళాక అందరినీ ఇంటికి తీసుకెళ్తాం, ఇంటింటికి పలకరిస్తుంటాం కదా, అక్కడ వెళ్ళంగానే పిల్లల మొహం మీదనే ఎంతైనా నువ్వు మీ అమ్మ కలర్ రాలేదు అని అంటే పిల్లలని పాపం ఏం చేస్తారు, వాళ్ళు అలా స్తంభించిపోయి ఏం మాట్లాడకుండా ఉంటే ఇట్స్ సో సాడ్ దట్ ఇట్ హ్యాపెన్. ఎందుకంటే చిన్నపిల్లలు, చిన్నారి పిల్లలు చక్కగా వెకేషన్ కోసం ఎంజాయ్ చేసి కజిన్స్ ని కలుద్దామని, చుట్టాలను కలుద్దామని వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు అమ్మమ్మ తాతమ్మ ఏవో అత్తయ్య పిన్ని ఇలా అని అన్నప్పుడు ఏంటంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్. అఫ్ కోర్స్ ఆన్సర్ ఉంటుంది, అదేంటో కూడా చెప్తాను. వీకెండ్ సేదం వాళ్ళు కొంచెం పొగరు అనొచ్చు, బట్ వాళ్ళు చేసేది కూడా ఏమైనా బాగుందా. మనం జస్ట్ ఏంటంటే ఒక చిన్న టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్ తో ఒక చిన్న మాట అనేసి వచ్చనమాట, అదేంటనేది కూడా చెప్తాను. బట్ మనకి పాటలు అయితే లైన్అప్ అయి ఉన్నాయి కాబట్టి ఒక పాట వినిపించేస్తాను మీ అందరికి. మనకి పరుగు సినిమా నుంచి నివి గారు ఒక పాట వినిపించమన్నారు. సో హియర్ వి గో నివి, ఇన్ కేస్ ఇఫ్ యూ స్టిల్ ట్యూన్డ్ ఇన్, ఇఫ్ యూ లిస్నింగ్ దిస్ సాంగ్ ఈజ్ ఫర్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
4: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
5: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇస్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursu.com or write to support@mypursu.com.
6: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
7: I have.
6: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
7: And Dallas లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
8: అమ్మా, సాటర్డే మూవీ?
7: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
8: ఉప్పు కప్పు రంబు
7: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి, టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org.
6: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. ప్రస్తుతానికి స్టూడియోలో 5:03 అయింది అండ్ టెంపరేచర్ మన డాలస్ లో ప్రస్తుతానికి 105 ఉందన్నమాట. నిన్న 106, ఇప్పుడు 105 అండ్ వీకెండ్ ఇంకా పెరిగిపోతుంది. నిన్న యాక్చువల్లీ 110 అని చూపించింది కదా, ఇప్పుడు 108, 109, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఎందుకో ఒక చుక్క జస్ట్ మనకి కింగ్ సినిమాలో ఆయన ఏదో పైనుంచి ఒక చుక్క ఉన్నట్టు మనకి డాలస్ వెదర్లో ఇప్పుడు ఒక చుక్క కనిపిస్తుంది. బట్ 108 డిగ్రీలో ఆ టెంపరేచర్ లో ఆ చుక్క పడుతుందో లేదో మనకు తెలియదు. బట్ ప్రొడిక్షన్ అయితే ప్రస్తుతానికి అలానే ఉంది. మనం కింగ్ సినిమాలో ఆయన పెయింట్ వేసినట్టు మనం కూడా కూర్చొని ఆకాశం వైపు చూస్తూ కూర్చుంటామేమో. పడితే బాగుంటుంది బట్ వేడి మాత్రం చాలా ఉందనమండి. ఆ చుక్క పడినా పడకపోయినా అండ్ ఇవాళ August 19th ఎవరెవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో హ్యాపీ బర్త్డే. యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళకి హ్యాపీ యానివర్సరీ. అండ్ ఆల్సో వాట్ స్పెషల్ ఆన్ August 19th అంటే ఇట్స్ అ వరల్డ్ హ్యుమానిటేరియన్ డే హానరింగ్ ఎయిడ్ వర్కర్స్. ఆల్సో ఇట్స్ అ వరల్డ్ ఫోటోగ్రఫీ డే. సెలబ్రేటింగ్ ఏంటంటే మనకి ఎవరికన్నా ఫోటోగ్రఫీ ఇష్టం ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ ఫోటోగ్రఫర్స్ కి, డాలస్ వాళ్ళందరికీ హ్యాపీ ఫోటోగ్రఫీ డే. అండ్ ఆల్సో ఇట్స్ నేషనల్ ఏవియేషన్ డే. సో ఇలాంటివి ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ డే ఉంటుంది. ఇన్ అడిషన్ టు దాట్ వీ ఆల్సో హ్యావ్ ఎండేంజర్ స్పీషీస్ ఉంటారు కదా, స్పెషలీ ఏప్స్, వాటికి కూడా ఇవాళ ఇంటర్నేషనల్ ఒరంగుటాన్ డే అట. సో జస్ట్ బ్రింగింగ్ అ ఫోకస్ టు ప్రొటెక్ట్ దిస్ ఎండేంజర్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, స్పెషలీ ఏప్స్. అయితే ఏప్స్ అండి గుర్తొచ్చింది ఈ మధ్య మనకి ఒక న్యూస్ ఇలా వైరల్ అయి ఇలా వచ్చి గొడవ కొట్టిన బంతిలాగా వెనక్కి వెళ్ళిపోయింది. ఏంటంటే మన విక్రమ్ గారు ఉన్నారు కదా, ఆయన తమిళ యాక్టర్, ఆయన ఒక పోస్ట్ పెట్టారనమాట. ఆఫ్ కోర్స్ పెట్టిన వెంపడే ఆయన డిలీట్ కూడా చేసేశారు. ఆయన ఏంటంటే ఒక ఎండేంజర్ స్పీషీస్ దాని గిబాన్ అంటారు, దాన్ని ఏంటంటే కడలు చేస్తుంటూ అలా ముద్దు పెట్టుకుంటూ ఒక పోస్ట్ పెట్టారు. బట్ ఆ పోస్ట్ పెట్టంగానే అది ఎలా వైరల్ అయిపోయిందని సోషల్ మీడియాలో. వెంబడే ఏంటంటే మన వైల్డ్ లైఫ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసి ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టారు. అసలు ఈ ఎండేంజర్ స్పీషీస్ తోటి విక్రమ్ గారు ఏం చేస్తున్నారు అని ఇన్వెస్టిగేషన్స్ మొదలైపోయాయి. యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ వాళ్ళు వచ్చేసారు, వీళ్ళందరూ దే స్టార్టెడ్ రేజింగ్ క్వశ్చన్స్ ఏమిటి ఏమిటి అనేది. యాక్చువల్లీ హీ వాజ్ నాట్ సపోజ్ టు హ్యావ్ ఇట్, అందుకనే వెంబడే అని డిలీట్ చేసేసారు కూడా ఆ పోస్ట్ ని. కానీ మనకి ఏదైనా ఒక న్యూస్ వైరల్ అయిపోతే క్వశ్చన్స్ అయిపోతాయి కదా, డగడగడగడగడగడ అందులో సెలబ్రిటీ కాబట్టి. సో ఆర్ వి సపోజ్ టు హ్యావ్ దిస్ అని అంటే నో, యూ కెన్ నాట్ హ్యావ్ ఇట్. అందులో రీసెంట్ గా ఐ థింక్ లాస్ట్ వీక్ అనుకుంటా ఇండియాలో పటియాలాలో ఒక పిట్బుల్ ఒకళ్ళు ఎవరో ఇల్లు చూడడానికి వెళ్తే వాళ్ళ మీద అటాక్ కూడా చేసింది. వెరీ చాలా భీభత్సంగానే అటాక్ చేసింది. సో కొన్ని కొన్ని అంటే ఆఫ్కోర్స్ పాపం జంతువులు ఏం చేస్తాయి, వాటి నైజం అదనుకుంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. బట్ మనకి తెలిసినప్పుడు ఏంటంటే అలాంటి వాటిని, అలాంటి పెట్స్ ని, దాని పెట్స్ అనుకోని మనం ఉంచుకోకూడదు అనమాట. వెదర్ యా స్మాల్ ఏప్స్ ఆర్ బిగ్ ఏప్స్ ఆర్ ఫెరోషియస్ డాగ్స్, ఫెరోషియస్ పెట్స్ మనం అలా పెంచుకోకూడదు ఇంట్లో. బట్ అవి జంతువులు అనుకోండి, వాటి నైజం అది చూపించుకుంటాయి. కానీ మనుషుల్లో కొంతమంది ఏంటంటే ఒకవేళ వాళ్ళ నైజం చూపించుకుంటున్నారే కానీ లేకపోతే నలుపు తెలుపు గురించి మాట్లాడుతున్నారనుకోండి, ఎవరైనా ఏం చేయగలరు కదా అనేసి వాళ్ళ ఒక మాట ఊరుకుంటారు బానే, ఏదో మరి చిరునవ్వు నవ్వుకుంటారు ఏమిటో అనేస్తారు. బట్ ఐ డోంట్ నో వాట్ దే ఫీల్, బట్ ఇట్ రియలీ హర్ట్స్ ఆన్ ది అదర్ ఎండ్. సో అలాగే మనకి ఇంకొక కాలర్ కూడా, అనానమస్ కాలర్ ఏం చెప్పారంటే, ఆవిడ కూడా ఇలాగే అంటే మన వాళ్ళు బయటి వాళ్ళు ఏదంటే ఓకే పోనీలే వాళ్ళకి మనం పట్టించుకోకుండా ఉండొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు చూడంగానే ఫస్ట్ లో ఏంటి నిలబడిపోయావు నువ్వు, ఏంటి మొహం అలా అయిపోయింది అలా అని అన్నారనుకోండి, ఏమంటాం చెప్పండి, ఏమనలేం, దానికి క్వశ్చన్ ఆన్సర్ ఏమి ఉండదు. బట్ ఇంట్లో వాళ్లే అత్తగారు అంటే అమ్మల్లో యూజువల్గా అలాంటి ఏమన్నారు, కాకి పిల్ల కాకి ముద్దని అంటారు కదా. సో దే ఆల్వేస్ అంటే అందులో కొడుకు నల్లగా ఉన్నా పర్లేదు, వచ్చే కొడుకులు కనుక నిలబడుకుంటే ఏంటి నిలబడిపోయావు, ఏంటి మొహం అలా అయిపోయింది ఇలా అని అన్నారనుకోండి, ఇట్ రియలీ హర్ట్. సో ఇట్స్ టైమ్ టు జస్ట్ గెట్ బ్యాక్ అండ్ సీ దాట్ ఒక మనిషి ఇంటికి వస్తే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని అడగండి, వాళ్ళతో మాట్లాడండి. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో అన్ని మీకేం తోచితే చేయండి, కానీ వాళ్ళ రంగు వేషభూష వాటి గురించి ఎక్కువ మాట్లాడకండి. బికాస్ మీరు అనేస్తారు బానే ఉంటుంది, కానీ ఆన్ ది రిసీవింగ్ ఎండ్ ఇట్ రియలీ హర్ట్స్. వాళ్ళు ఏం చేయలేకపోయినా మీరన్న మాట ఎప్పటికీ వాళ్ళ మనసులో గుర్తుండిపోతుంది అనమాట. వెల్కమ్ బ్యాక్, మీరు ఇంటర్ సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో. అండ్ ఒక పాట వినిపించేస్తాను, ఈ టాపిక్ సందర్భంగానే ఉంది కాబట్టి. లెట్ మీ ప్లే దిస్ సాంగ్. ఇది హిందీ పాట అండ్ ఐఎమ్ షూర్ మీలో చాలా మందికి నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను. సినిమా పేరు సత్యమేవ జయతే, సారీ సత్యమేవ జయతే అంటున్నాను, సత్యం శివం సుందరం.

0: కృష్ణుడికి తప్పలేదన్నమాట. బట్ మనంతటి వాళ్ళము, అందుకని మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా ఏదన్నా విషయంలో డిస్క్రిమినేట్ చేస్తే ఆల్ వీ కెన్ డూ ఇస్ ఈదర్ ఇగ్నోర్ దెమ్ ఆర్ ఏంటంటే టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. మీరు ఏమైనా అనగలిగితే అనేసి ఎండి, విచ్ ఇస్ నాట్ వెరీ రూడ్ బికాస్ నేచర్ అనేది ఏంటంటే ఒకళ్ళని మనం హర్ట్ చేస్తున్నాం అనుకోండి సంథింగ్ దట్స్ అ డిఫరెంట్ థింగ్ బికాస్ అది మన నేచర్. బట్ వేషభూష మన మొహన్ చూడడం అదంతా ఏంటంటే మన చేతుల్లో లేదు, ఒకళ్ళు అన్నారే అనుకోండి వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్. దేర్ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్ హ్యాపన్ అరౌండ్ అస్. అయితే ఇందాక మన కాలర్ కూడా చెప్పారు అనదర్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ వాట్ హ్యాపన్స్ ఇస్, కొంతమంది ఏంటంటే ఈజీగా చెప్పేస్తారు హీఈస్ ఎ హ్యాండ్ ప్యాక్డ్ హస్బెండ్ అనమాట, అంటే కొంగుచాటు పెళ్ళాము, కొంగుచాటు మొగడు పెళ్ళామాట వింటుంటాడు, ఆయన డామినేషన్ అంతా వాళ్ళ ఆవిడదే ఉంటుంది. అరే వాట్ డస్ ఇట్ మ్యాటర్ టు యూ, వై డూ హ్యావ్ టు జస్ట్ థింక్, ఎందుకంటే ఒక రకంగా మరి వాళ్ళకి కాంప్లెక్స్ అరే మా ఆయన కూడా మా మాట వింటే బాగుండేదు అని వాళ్ళకి అనిపిస్తుందో తెలియదు. బట్ ఇలాంటివన్నీ మాటలు చాలా సార్లు చాలా మంది వింటూనే ఉంటారు, వింటూనే ఉంటుంటారు కూడా బహుశా. కెన్ యూ డూ ఎనీథింగ్? Yes, we can do. What we can do is ignore them. And oka manchi maata tho aa maata enti anedi ante vallaki koncham ila oka chempadabba kottala ganpichal anamata, ante nijanga chempadabba kottala ani kaadu physical ga, but you can certainly reply to them in a very nice tone, polite tone. Adi emto kuda cheptanu, it's up to you, you want to follow or obey, it's a different thing, but there are ways to deal with such people also. And ippudu vinipistunnanu oka clipping, ee clipping vinna tarvata aa cinema peru I'm sure మీలో చాలా మందికి తెలుసుంటుంది, బట్ ఎంతమంది కాల్ చేసి చెప్తారు దాట్స్ వాట్ మ్యాటర్స్ టు మీ 9726361966. ఎందుకంటే మరి నేను ఇక్కడ ఒక్కదాన్ని మాట్లాడుతుంటే కాలక్షేపం అవ్వదు కదా, మీరు కూడా కాల్ చేయాలి కదా. అఫ్కోర్స్ మీరు కాల్ చేసినా చేయకపోయినా నేను పాటలు వినిపిస్తూ ఉంటాను. మీకు నచ్చిన పాటలు మీరు వినాలంటే మీరు కాల్ చేయొచ్చు 9726361966 కి. ప్రస్తుతానికి ఈ క్లిప్పింగ్ విన్నాక సినిమా పేరు ఆ నెంబర్ కి కాల్ చేయండి, విచ్ ఐ జస్ట్ మెన్షన్.
1: ఎప్పుడు చెప్తుంటానే మన ఇంట్లో ఎవరినైనా చేసుకుంటే అందరికంటే నెంబర్ వన్ అల్లుడు అవుతాడని వీడే.
2: ఇందాక నేను చూశాను
3: కూర్చో. ఎక్కడ? హైదరాబాద్. మీ వాడేం చేస్తున్నాడు?
4: ఏరా నన్ను గుర్తుపెట్టావా? చిన్నప్పుడు మీ నాన్నమ్మ నేను తెగ ఆడుకునేవాళ్ళు. ఏమైనా మీ అమ్మందరం నీకు రాలేదురా?
0: అది అలా అన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, ఏమి చేయగలము? సో సినిమా పేరు ఐఎమ్ షూర్ మీలో చాలా మంది తెలిసే ఉంటుంది, 9726361966 మా స్టూడియో నంబర్. అలాగే నవ్వుతూ ఉండాలని అంటే నవ్విస్తుండాలంటే మన పళ్ళు కూడా బాగుండాలి కదా. ఉండాలంటే కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్స్ అండ్ ఎక్స్రే మీరు తీసుకోవచ్చు $29 కి మాత్రమే అట్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ లో. వాటి నంబర్ 9724845400 ఆర్ విజిట్ దే లొకేషన్ లొకేటెడ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. హాయ్ అండి, చెప్పండి అండి, సినిమా పేరు తెలుసా మీకు? తెలిసే ఉంటుంది లేండి, వేపిద్దాంలేండి. 6 అడుగులు నడిపిద్దాము, 7 అడుగులు వేపిద్దాము. అండ్ మీ ఆన్సర్ కూడా నేను లాక్ చేసేస్తాను. కానీ ఇలా పెళ్లిలో వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటుంది కదా వెనకాలి రమప్రభ లాగా, ఎంతైనా మీ అమ్మందం రాలేదురా మీకు? ఏంటండి నాతో పెళ్లి చేసుకుంటారా అండి అని చెప్పాలన్నమాట, నా అందంగా ఉంటే నాతో పెళ్లి చేసుకుంటారా అని ఆ అత్తేని అడగాలన్నమాట. అదే ఆల్ రైట్, లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్ ఆన్ ఏ. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ శృతి, బాగున్నాను, అబ్సల్యూట్లీ బాగున్నాను. చెప్పండి. ఐ నో దట్ మీకు మీకు సినిమా పేరు తెలుసని నాకు తెలుసు, అందుకని ఏంటంటారు? అబ్సల్యూట్లీ రైట్ శృతి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్. లెట్ మీ టేక్ నెక్స్ట్ కాలర్. హాయ్ హలో, గుడ్ ఈవినింగ్, ఎవరు మాట్లాడుతున్నారు?
5: హాయ్ అండి, నా పేరు సౌమ్య.
0: హాయ్ సౌమ్య, గుడ్ గుడ్ గుడ్, డూయింగ్ వండర్ఫుల్. And I know that you know the answer, so I'm going to move on to telsu. So I'm coming back to another question. Soumya, epudaina nuvvu ilanti comments vinnava that ante
5: emani
0: ఎంతైనా మీ అమ్మ అందం నీకు రాలేదురా, లేకపోతే నీ పిల్లలు నీకంటే అందంగా లేదురా అలాంటి అన్న వాళ్ళు ఎవరన్నా విన్నారని మీరు విన్నారా అండి?
5: ఆబ్వియస్ గా అంటారండి, వెళ్ళి పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటూనే ఉంటారు. అప్పుడు మనం ఇచ్చేస్తే పర్వాలేదు, అవునా ఏంటి మీ వాడు కూడా ఎందుకు ఇలా ఉన్నాడు అని అడిగేస్తే అయిపోతుంది. నా వాళ్ళకు అయితే
0: ఏమండి సినిమా తీస్తున్నారు ఏంటండి, ఏమన్నా కాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారా చెప్పండి అండి అని నన్ను అనాలి. అలాంటివి ఎన్నో ఆన్సర్స్ ఉన్నాయి మన దగ్గర. ఎందుకండి నేను అందంగా ఉంటే మీ అబ్బాయితో పెళ్లి చేపిస్తారా అండి అలాంటివి మనం చెప్పచ్చు. కొంచెం తల పొగరు వాళ్ళు అనుకోవచ్చు, బట్ ఇట్స్ ఓకే.
5: అంటేనే వాళ్ళకి తెలుస్తుంది,
0: వాళ్ళకేం తెలుసు రాదు. హానెస్ గా చెప్పాలంటే వాళ్ళు కొంచెం ఏంటంటే అలాంటి వాళ్ళతో మళ్ళీ ఇంకోసారి అలాంటి ఆలోచిస్తారు అంతే.
5: యాక్చువల్ గా మా వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉంటారు. సో ఆయన అంటారు మీదంటే మారిపోయే వచ్చే అలా ఉంటాయి, మాది ఎప్పుడు ఎవర్ గ్రీన్ బంగారం అని అంటారు. సో ఆబ్వియస్లీ లైక్ యా వి హావ్ టు గివ్ సెటరిటికలీ
0: అంతే. ఎగ్జాక్ట్లీ, యా యా, నాట్ దట్ వీళ్ళకి రియలైజేషన్ వస్తుందని కాదు, రియలైజేషన్ ఎవరికి వాళ్ళకి రావాలి, వాళ్ళు చెప్తే రాదనుకోండి, కానీ బట్ వై షుడ్ వి టేక్ ఇట్? యా, వై షుడ్ వి టేక్ ఇట్?
5: ప్రౌడ్లీ సేయింగ్, ఎగ్జాంపుల్ కింద చెప్పాను,
0: అదే అదే
5: ప్రౌడ్లీ సేయింగ్, సో ఐ డోంట్ మైండ్, సో దట్స్ ఫైన్.
0: Exactly. Why should we take it? Just give them with a pinch of salt. The same answer that they may not expect it. Yeah. Thank you, Soumya. Yeah. Thank you. Thank you.
5: Thank you. Annie. Nice talking to you.
0: Nice talking to you. Yes. Alan Mata. సీతమ్మ వాకిల్లో సిరిమల్ల చెట్టు. మహేష్ బాబుకే తప్పలేదు ఇలాంటివి, కృష్ణుడికే తప్పలేదు ఇలాంటివి. మరి మనం ఏం చేస్తాము, చేయగలము, ఏం చేస్తామని అలా ఫుల్ స్టాప్ పెట్టకండి. వీ కెన్ ఆల్సో డూ. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇలాగే మా అంటే లాస్ట్ వీక్ ఎవరైతే కాలర్ కాల్ చేశారో వాళ్ళు అదే చెప్పారనమాట. వాళ్ళ ఇండియా వెళ్ళినప్పుడు అమ్మాయి కొంచెం నల్లగా ఉంది, ఏంటో చామంచాయిగా ఉంది, అమ్మకి కలర్ రాలేదు, నువ్వు పంచేమంగా ఈ మన దీని ఏమంటారు పపీత, పపాయ ఉంటుంది కదా, బొప్పాయి పండు, బొప్పాయి పండుని నూరేసి దాంట్లో శనగపిండి వేసేసి ఇంకొంచెం ఏంటంటే హనీ పసుపు వేసేసి రాసుకో, మంచిగా రంగు వస్తుంది అని చెప్పబోతున్నారు. పాపం ఆ అమ్మాయి ఇక్కడ పుట్టి పెరిగిన అమ్మాయి అనమాట, జెన్జీ అందులోను. సో ఏంటి పిన్ని, మీరు ఏమన్నా పప్పు చేద్దాం అనుకుంటున్నారా, కూర చేద్దాం అనుకుంటున్నారా? పప్పు చాలా నైవ్ గా అడిగేసింది. ఆ అమ్మాయి అనుకుంది ఏంటి మీకు చాలా తలపొగురు, ఇలా అంటుంది ఏంటి తన గురించి, నేను మంచిగా చెప్తే ఇలా అంటుంది ఏంటి అనేసి. సో అలాంటి ఆన్సర్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్స్ అప్పుడప్పుడు ఇస్తుండాలి ఇలాంటి వాళ్ళకి. సో అఫ్ కోర్స్ తనకు తెలుసు తెలియక అడిగేసింది నైవ్ గా, బట్ చక్కగా బుల్సై మీద కొట్టిందనమాట. ఎందుకంటే బొప్పాయి పండులో ఏంటంటే పసుపు వేసి, అఫ్కోర్స్ తన ఇష్టం, తను చేసుకోవాలనుకుంటే తన ఓన్ గా చేసుకుంటుంది, బట్ అలాంటే దెప్పినట్టు కొట్టినట్టు ఇలా మాట్లాడి నల్లగా ఉన్నావు ఇది పెట్టుకో మొహానికి అది పెట్టుకోను మొహానికి అని అంటే పోపు కూడా వేసేసి సరిపోతుంది కదా ఈ టేస్ట్ లో అనేసి అలాంటివి చెప్పాలన్నమాట. మంచి కోసం ఒకే తల్లి వాళ్ళ పిల్లలకి చెప్పడం వేరు, ఒకవేళ ఏదైనా పెళ్లి వస్తుందో లేకపోతే ఏదైనా వస్తుందో, ఇట్స్ ఆల్ అప్ టు దెమ్ వెదర్ దే రిసీవింగ్ అండ్ ఇస్ టేకింగ్ ఇట్ నైస్లీ ఆర్ నాట్, బట్ హౌ యువర్ సేయింగ్ మ్యాటర్స్ అలాట్. ఓకే, ఇంకొక పాట వినేసేద్దామండి. అండ్ విన్న తర్వాత ఇంకొక క్లిప్పింగ్ వినిపించేస్తాను మీకు. ఒక హిందీ పాట విన్నాం కాబట్టి ఒక తెలుగు పాట కూడా వినేద్దాం. ఏంటో ఇవాళ మనకి రామ్ చరణ్ గారి పాటలు రిక్వెస్ట్ వస్తున్నాయి, అండ్ కవిత గారు విందాం అనుకున్నారు ఎనీ రామ్ చరణ్ సాంగ్. సో this is the Ram Charan song that I'm playing for you all. Hope you all enjoy this song from Magadhira.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
1: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meeku andisthundi Project W Effective Wealth Management Strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
2: అందరికీ నమస్కారం. నేను వాణి ముప్పుల, మీ అభిమాన సినీ ప్రముఖుల జీవిత విశేషాలు, వారి సినీ ప్రస్థానంలోని ఆసక్తికరమైన కథలు, మధురమైన పాటలతో వాణి ఫ్రమ్ బ్యాంకోర్ కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ప్రతి గురువారం సెంట్రల్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: calibration knowledge, though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Main nalugunu eppudu restaurant kellalanukunna pedda challenge endukante okalaki vegetarian kavali, okalaki non-veg kavali, okalaki spicy kavali, okalaki Chinese kavali. Yela, one solution. All varieties in one place. Swadeshi restaurant. Taste lo OG, quality lo OG, quantity lo kuda full mass OG. Years nunchi okate promise. Mana Swadeshi ruchi, mana Swadeshi style. OG experience ni taste cheyandi. Swadeshi restaurant. Irving, Castle Hill, Frisco, Flower Mart, South Lake and many more. Swadeshi, because originals never fail.
1: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
2: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ నార్త్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
1: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సాస్.

Welcome back to the show. Mirvindana Surbi, D2 Dry Time Show with me, RJ Kalpana. And ఇవాళ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతున్నాం. డిస్క్రిమినేషన్స్ ఎన్నో రకాలుగా అవుతుంటాయి. ఒకసారి మనం తెలుసో తెలియక కొన్ని విషయాలు చేస్తాం, ఇతరులకి నచ్చదు, మనని జడ్జ్ చేసేస్తారు, ఓకే అది ఒక పక్కన అయిపోతే. బట్ రంగు గురించి లేకపోతే మన తెలుసు తెలియని నేచర్ గురించి చేస్తే ఎవరైనా ఏమి చేయగలరు అని చాలా మంది అనుకుంటారు. కొంతమంది భయపడతారు ఏం చెప్పాలో వాళ్లతో ఏమని అనుకుంటారేమో అనేసి. బట్ డోంట్ వరీ, టైమ్ హ్యాస్ చేంజ్డ్, వీ ఆల్సో హ్యావ్ టు చేంజ్. ఎవరైతే మనం ఫోన్స్ ని అప్గ్రేడ్ చేసుకుంటుంటామో మన మైండ్ ని కూడా అప్గ్రేడ్ చేసుకోవాలి, అప్డేట్ అవుతూ ఉండాలన్నమాట. రూడ్ గా అనిపించకపోతే అలాంటి వాళ్లకి కొంచెం సమాధానం చెప్పే అవకాశం ఉంది, సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో దాట్ యూ కెన్ డూ. అండ్ ఇప్పుడు ఒక పాట వినిచ్చిన తర్వాత ఇంకొన్ని గేమ్స్ లైన్ అప్ అయి ఉన్నాయి కాబట్టి అది కూడా ప్లే చేసేస్తాను. ఆ గేమ్ గురించి ఏంటో కూడా ఈ పాట తర్వాత చెప్తానన్నమాట. హియర్ వి గో. ఈ పాట రోటీ సినిమా నుంచి. పాట పాతదే కానీ యాప్ట్ ఫర్ ఆర్ కవరించే టాపిక్ గురించి.

కమింగ్ అప్ ద గేమ్ ఏంటంటే, మా కాలర్స్ కాల్ చేసి నేను అడిగిన క్వశ్చన్ కి 10 seconds లో ఆన్సర్ ఇవ్వాలన్నమాట. నేను ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ కి 10 seconds లో ఆన్సర్ ఇవ్వాలి. మీలో ఎవరైనా సిద్ధంగా ఉంటే, రెడీగా ఉంటే ఛాలెంజ్ తీసుకోవడానికి 10 seconds లో ఆన్సర్ ఇవ్వాలనుకుంటే కాల్ చేసేసండి మా స్టూడియోకి 9726361966 కి. అండ్ ఇండియా బజార్ గురించి చెప్పాలి అంటే, మనకు అసలే శ్రావణ మాసం నడుస్తుంది. మామూలుగానే ఇండియా బజార్ కి మనం ఎన్నో గ్రాసరీస్ కి వెళ్తాం, కానీ ఇప్పుడు ఎక్స్క్లూజివ్ గా వరలక్ష్మి వ్రతం కి సంబంధించిన సామాన్లన్నీ అక్కడ అందుబాటులో ఉన్నాయి. అది ఏదైనా కావండి, పువ్వులే కానివ్వండి, కొబ్బరికాయలు, పండ్లు, పసుపు కుంకుమలు గాను, తమలపాకులు, డెకరేటివ్ ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, ఇవన్నీ అందుబాటులో ఉంటాయి మీకు ఇండియా బజార్. ఇండియా బజార్ మనకి మల్టిపుల్ లొకేషన్లు ఉంది కదా, అయితే మీ నియరెస్ట్ లొకేషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్లి సెలబ్రేట్ దిస్ ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ అండ్ సేవింగ్స్. మీ పూజ కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కోవచ్చు. ఇది కాకుండా ఆల్సో వాంట్ టెల్ యూ అబౌట్ ఏకల్ విద్యాలయ కథక్. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ అండ్ ఎంచాంటింగ్ థియేట్రికల్ ఈవినింగ్ దట్స్ యూ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఆన్ ఆగస్ట్ 28th అట్ గ్రాన్విల్ ఆర్ట్ సెంటర్ అట్ గార్లెండ్, బికాస్ అక్కడ జరగబోతుంది కథక్ పర్ఫార్మెన్సెస్. ఒక ఇండియన్ సినిమా జర్నీ ని సెలబ్రేట్ చేయబోతున్నారు వాళ్ళందరూ విత్ ఐకానిక్ సాంగ్స్, అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్ అండ్ స్పెక్టాక్యులర్ కథక్ పర్ఫార్మెన్సెస్ తో యూ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్ ఎంచాంటింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ డిన్నర్ కూడా ఉంది, ప్రోగ్రామ్ కూడా ఉంది. డిన్నర్ 5 PM కి, ప్రోగ్రామ్ 7 PM కి. అండ్ టికెట్ స్టార్ట్స్ జస్ట్ ఫర్ $35. అండ్ ఇందులో రిమెంబర్ డిన్నర్ ఇస్ ఇన్క్లూడెడ్. టికెట్స్ అండ్ మోర్ టికెట్స్ ఫర్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ విజిట్ tinyurl.com Kathak Performance 2026. Again, tickets and more information kosam visit cheyandi tinyurl.com/Kathak Performance 2026. Meer vintunnaru Surabhi D2 Drive Time Show, and call me to play the game just for 10 seconds ki. Ee lopala vineseddamo inkokka paata. Maniki prasthutankaithe vaana prediction ekkada ledu. అండ్ వెదర్ లో మాత్రం ఒక చుక్క కనిపిస్తుంది, ఒకటే ఒక చుక్క సాటర్డే. అది పడుతుందా పడదా మనకు తెలియదు, కానీ బట్ వాన గురించి పాట విని మేబీ యూనివర్స్ కాకపోయినా డాలస్ కన్స్పైర్ అయ్యి ఆ మబ్బులు తీసుకొచ్చి వాన పడినిస్తుందో చూద్దాం. లెట్ మీ ప్లే దిస్ సాంగ్ ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో గ్యాంగ్ లీడర్ మూవీ నుంచి ఈ పాట మీ అందరి కోసం.

0: ఇలాగే హాయిగా మనము గేమ్ ఆడుకుందాం. జస్ట్ ఫర్ 10 సెకండ్స్, 10 సెకండ్స్ లో మీరు చెప్పాల్సిన ఆన్సర్స్, క్వశ్చన్స్ అఫ్ కోర్స్ నేను అడుగుతాను, క్వశ్చన్ ఏంటనేది మీరు కాల్ చేసాకే చెప్తాను. సింపుల్ అండ్ స్వీట్. ఎంత కష్టపెట్టను అనమాట, మన ఇక్కడ ఐపీఎస్ ఐఏఎస్ ఎగ్జామ్స్ ఏమి రావట్లేదు కదా, రాయట్లేదు కాబట్టి ఫన్ గా హాయిగా ఆడుకోవాలనుకుంటే కాల్ చేసేసండి మా స్టూడియోకి 9726361966 కి. అలాగే మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాము కలర్ డిస్క్రిమినేషన్ గురించి. చాలా మంది చుట్టాలు పక్కాలు ఎవరో ఒకళ్ళు ఒకసారి ఇంట్లో అత్తగారే ఉంటుందన్నమాట, నల్లబడిపోయేవు కోడల్ని ఇంకా చాలా మరికి అంటారు. సో అలాంటప్పుడు మనం ఏమి చేయొచ్చు అని అంటే బాధ అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇట్స్ ఓకే టు ఫీల్ బ్యాడ్ బికాస్ అఫ్కోర్స్ వాళ్ళు అన్నారు కాబట్టి మనం బాధ కూడా పడుకునే ఎలా ఉంటాం. కానీ అలా మనం ఏంటంటే ఒక మాట చెప్పగానే ఎదురు తిరిగినట్టు వాళ్ళు అనుకుంటారా అని అనుకుని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా కలర్ అండి, మీరు ఏమన్నా అనుకోండి, దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, ఇలానే ఉంటుంది నాకు అండ్ దీనివల్ల మీకు ఇబ్బంది అని ఒక మాట అనేసేయచ్చు. చాలా ప్రేమగానే నవ్వుతూ చిరునవ్వుతూ ఆ మాట అనేసేయచ్చు. వాళ్ళు ఒకవేళ ఫీల్ అయితే ఇట్స్ దేర్ ప్రాబ్లం, నాట్ అవర్ ప్రాబ్లం, ఎందుకంటే ఫస్ట్ అన్నది వాళ్ళు కదా. లేదా ఒకవేళ జస్ట్ చిరునవ్వు నవ్వేసి అయితే ఏం చేయమంటారు అనేసి కూడా అనొచ్చు. ఇంకా ఏమి చెప్పాల్సిన అవసరం లేకపోతే సింపుల్ గా నైవ్ గా అన్నా పర్వాలేదు. అందులో ఏంటంటే మనకి లాస్ట్ వీక్ కాలర్ చాలా బాధతో కాల్ చేసి ఇదే విషయం చెప్పారు. అసలు ఎందుకండి మనలో చాలా మంది మననంటారు, మనం ఏదో పడ్డామో అయిపోయింది, మన పిల్లల్ని కూడా అంటారండి. సో వాళ్ళు ఏం చేయగలరు అనవసరంగా ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మీద ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది. ఇండియాకి చక్కగా వెకేషన్ కి వెళ్లి చక్కగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ చూపులను చూసేసి నీ కలర్ రాలేదు, లేకపోతే కలర్ తక్కువ, లేకపోతే ఏంటి నువ్వు నల్లబడ్డావు, అమెరికా నుంచి వచ్చి ఏంటి అమెరికా నుంచి వచ్చినట్టు లేదే, ఇలాంటివి ఏవో మాటలు అంటుంటారనమాట. దీస్ థింగ్స్ హ్యాపెన్ ఆల్ ది టైమ్. ఏదో ఒక రకంగా డిస్క్రిమినేషన్ అనేది ఎవరో ఒకళ్ళు చేస్తూనే ఉంటారు. వీ నీడ్ టు గెట్ యూస్ టు ఇట్. అందరూ ఒకటేలాగా ఉండరు కదా, ఎప్పుడు రెడ్ కార్పెట్ అనేది ఉండదు కదా. బట్ వీ నీడ్ టు లెర్న్ హౌ టు అన్లెర్న్ సర్టన్ థింగ్స్. మీరు విన్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ ఇప్పుడు ఇంకొక క్లిప్పింగ్ వినిపిస్తున్నాను. మీకు సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పాల్సిన మా స్టూడియో నంబర్ 9726361966. ఇప్పుడు మీరు వినబోయే కామెడీ క్లిప్పింగ్ సినిమా పేరు ఏమిటి?
1: నేను కొత్త మ్యాజిక్ ట్రిక్ నేర్చుకున్నాను.
2: ఏంటి అది?
1: ఫస్ట్ గివ్ మీ వన్ ఎగ్. యా రాబర్ట్ హియర్. Now what?
3: Magic, magic, magic, magic.
1: Abracadabra,
2: magic, magic. Hey, are you ready? Come on, come on. Come on, come on. Enjoy it.
1: Oh, Mom. Aadpali Delhi Noliki, come on, come on. Eyes like
2: honey. Come on. But with me. You're watching the series of TV. Coffee. Come on. Coffee. Come on. Come on.
1: ఇప్పుడు బోర్డుని ఇక్కడే తగల పెట్టారా, లేకపోతే ఇండియా తీసుకెళ్ళానా? ఇనకిండి హ్యాపీగా నిచ్చిపోయారు.
2: ఏం మాటలు రా రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాన్ని బ్రతికించరా ప్లీజ్ రా మమ్మీ ప్లీజ్.
1: అలా
2: పడే
1: సమయంరా ఇదంతా ట్రీట్మెంట్
2: కొట్టకరా, చచ్చిపోతారు.
1: ఆల్రెడీ చచ్చిపోయాడు, ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. కాల్ పంపింగ్ ట్రీట్మెంట్
2: అయితే కొట్టు. మీరు చచ్చిపోయారండి, వెంటనే పంపిగాడు మట్టు వదులుకోవడం మీ కుండల మీద కుద్ది మీ కూపరు పోసాడు.
4: ఇంకా పోసేవాడు
2: వెంటనే విషయం పెద్ద వాళ్ళకి.
4: నేను ఎవరైనా పెద్ద మనిషి అంటే పది మందికి చెప్పడానికి నువ్వేంట్రా? నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావంటి? యథాబద్ధాలు చెప్పక, నేను చూడలేదనుకున్నావా?
2: చచ్చిపోయారు కదా, మీరు ఎలా చూసారు?
4: చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా?
2: లేపమంటారా?
4: పూజ లేకపోతే తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి, మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి.
2: నేను చెప్పారు కదండి.
4: మరి ఇక్కడ నుంచి ఉన్నామంటే
0: ఆత్మలు ఏం చేస్తే మనకేం తెలుసు కానీ, బట్ మీరు మాత్రం తెలిసి కాల్ చేసి చెప్పొచ్చు 972-636-1966. ఇప్పుడు మీరు విన్న కామెడీ క్లిప్పింగ్ ఏ సినిమాలోది. అండ్ అలాగే లెట్ మీ టెల్ యూ అబౌట్ ఇండియా టుడే గురించి. ఇండియా టుడే మనకి సౌత్ లేక్ లో ఉంది, అండ్ అక్కడ ఏంటంటే హ్యాపీ అవర్ జరగబోతుంది. అన్వైండ్ విత్ డెలీషియస్ బార్ బైట్స్, రిఫ్రెషింగ్ డ్రాఫ్ట్ బియర్స్ అండ్ పర్ఫెక్ట్ ఈవినింగ్ అట్మాస్ఫియర్ అట్ ఇండియా టుడే సౌత్ లేక్ లో ఉన్నది. ఎవ్రీ డే 4 నుంచి 8 వరకు అయితే బార్ స్నాక్స్ ఉంటాయన్నమాట అక్కడ అవైలబుల్ జస్ట్ ఫర్ $1. Alage draft beers are also going to be provided just for $2.99. Great bites, cold drafts, happy evening. Only at India Today. Located at 151 North Nolan Drive, South Lake. Also, మీరు ఎవరైనా రేడియో సుర్భి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే, రేడియో సుర్భి యాప్ మీ స్మార్ట్ డివైస్ లో డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా పాటలు వినొచ్చు. Also listen to us on www.radiosurbhi.com or on our frequency 107.9 FM HD3. Follow us on Insta, Facebook and YouTube. Radio Surbhi sounds like home.

0: నీకోసం నీకోసం మీకోసం. సుగాతే గారు మీకోసమే పాట వేశారు, నచ్చిందా మీకు? అలా ఫిక్స్ అయిపోదాం, అలా ఫిక్స్ అవుదాం. ఎలా ఉన్నారండి?
1: బాగున్నానండి. ఎప్పటివరకు ఎండలు, అప్పటివరకు ఎండలు, అలా అలా ఇరుతూ ఉంటాను వర్షంలో. అలాగా
0: వర్షం అంటుంటే అదేంటో విన్నట్టుగా ఉందన్నమాట. కాస్త మన డాలస్ కి కూడా వస్తే బాగుంటుంది అనేసి ఆశగా ఉంది మనకి. ఇవాళ టెంపరేచర్ చూద్దాం ఎలా ఉంది అండి డాలస్ లో. అంటే వెదర్ ఉంది అని అంటే సాటర్డే మాత్రం మబ్బుకి ఒక చుక్క పెట్టాడు, కానీ పర్సంటేజ్ చెప్పలేదు. 106 టెంపరేచర్ ఉంది. ఆ చుక్క పడుతుందా పడదా అనేది క్వశ్చన్. మీరేమనుకుంటున్నారు?
1: ఒక్క చుక్క కాదు, ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఈ వెదర్ 40% అన్నా కూడా అసలు నమ్మలేము. ఒక్కోసారి ఎండాకాలం అయితే 1% అంటే అసలే పడదేమో.
0: అసలు 1% పెట్టలేదు. అసలు అది చూస్తే నాకు ఫస్ట్ కింగ్ సినిమాలో ఆ పెయింటింగ్ గుర్తొచ్చింది అనమాట. సో ఎవరో మధ్య కింగ్ సినిమా నుంచి పెయింటింగ్ తీసి అక్కడ పెట్టినట్టున్నారు. పడితే బాగుంటుంది, పడకపోతే కింగ్ సినిమా పెయింటింగ్ అని అనుకోవచ్చు. ఓకే సుగాత్రి,
1: న్యూస్ చూస్తుంటే వెదర్ గైడ్ చెప్తూ ఉంటాడు, నేను ఎప్పుడు చెప్పింది కరెక్ట్ అవ్వదు, మదర్ నేచర్ ఎప్పుడు నా మాట వినడం చెప్తాను.
0: అతనే అంటున్నాడు, మరి అంత ధీమా అనమాట ఆయనకి. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇవాళ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే కలర్ డిస్క్రిమినేషన్ గురించి. ఎవరు ఎప్పుడు ఒక అత్త, ఒక పిన్ను, ఒక అత్తగారు ఎవరో ఒకళ్ళు ఏంటంటే అమ్మ ఇప్పుడు అన్నది, కానీ మిగతా వాళ్ళందరూ కలర్ తగ్గిపోయావమ్మా, ఏంటి నీ పిల్లలు నీ కలర్ రాలేదు, ఏంటి అమెరికన్ చర్చి కూడా ఇంకా నువ్వు కలర్ అలానే ఉన్నావేంటి, అలాంటివి ఎప్పుడన్నా మీతో జరిగాయా లేకపోతే మీ ఫ్రెండ్స్ కి జరగంగా మీరు విన్నారా?
1: ఏమో నాకేమో కానీ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళ అమ్మ ఎలా మాట్లాడతారో వాళ్ళని తట్టుకోవడం కష్టమే అని చెప్తుంటారు
0: కదా.
1: అంటే వాళ్ళు ఏమో మనమేమో ఆ టైంలో చెప్పలానే ఉన్నాము, అక్కడ వాళ్ళేమో చాలా చాలా
0: ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉన్నారు. బట్ ఏమి చెప్పలేమని కాదు, చెప్పొచ్చు, బికాస్ వాళ్ళు వాళ్ళ మాట అనేసి, అంటే కలర్ అనేది అది ఎవరికి మన కంట్రోల్ ఉండదు కదండి, మనం ఏ కలర్ తో పుడతామన్నది. సో ఇదేంటంటే కైండ్ ఆఫ్ ఒక డిస్క్రిమినేషన్, ఒక మన పిల్లల్ని అడిగితే రేసిజం అని అంటారు, వాట్ ఇస్ కేర్ అబౌట్ ఇట్ అని అంటారు. ఓకే, సో అలాంటి వాళ్ళతో కూడా మనం ఒక చిన్న సున్నితమైన మాట అనేసేవచ్చు, అంటే వాళ్ళకి మనసు నొప్పినట్టుగా ఉంటుందేమో, బట్ ఏం చేస్తాం వాళ్ళు కదా మన ఫస్ట్ అన్ని మనం బాధ పెట్టారు. కరెక్టే. సో ఏమి చేయలేము, ఎగ్జాక్ట్లీ. ఓకే, బట్ ఇంతకు ముందు ఒక క్లిప్
1: కదా,
0: కాదు కాదు కిక్ కాదు కాదు, బట్ మీరు ఆన్ఇయర్ వచ్చారు కాబట్టి ఒక 10 seconds తోటి, అంటే చాలా సేపు మాట్లాడాలనుకోండి, ఇంకొక 10 seconds మిమ్మల్ని బిజీ పెడతానంటే దానికంటే ఎక్కువ టైం తీసుకోను. 10 seconds లో నేను అడిగిన క్వశ్చన్ కి మీరు చకచక ఆన్సర్ చెప్పగలరు లేదో చూద్దాం. ఓకేనా? సింపుల్ ఆన్సర్. అంటే సింపుల్ అండి, ఎక్కువ కష్టపెట్టను. సో ఏంటంటే 10 seconds లో మీరు చెప్పాల్సింది ఒక 3 superheroes పేరు చెప్పండి. కార్టూన్ మూవీస్ లో మీరు చూసే ఉంటారు, 3 superheroes పేరు చెప్పండి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
1: వెంకటేష్, నాగార్జున, చిరంజీవి.
0: ఓ, సూపర్ హీరోస్ అంటే మీరు అలా వచ్చారా? ఓకే ఓకే ఓకే.
1: అంటే ఎవరైనా చెప్పడం కదా.
0: ఓకే, అంతేలే, అంటే మనకి ఎలా మనం అర్థం చేసుకుంటే అది కూడా కరెక్టే లేండి. మన తెలుగు ఇండస్ట్రీకి వాళ్ళే సూపర్ హీరోలు కాబట్టి. నేను యాక్చువల్లీ సూపర్ పవర్ హీరోస్ అంటే మన స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అలా అంటారేమో అనుకున్నాను, బట్ దాట్స్ ఆల్సో ఓకే. ఐ విల్ గివ్ ఇట్ టు యూ అండి. మీరు ఏం పాట వింటారో చెప్పండి. మీకోసం మీకోసం మీకోసం వినిపిస్తాను.
1: అయితే మీకోసం వేసుకోండి.
0: నీ నవ్వులే. ఓకే, తప్పకుండా. నేను మరొక నవ్వు నవ్వేసేయండి.
1: మీరు కూడా నవ్వేయండి. నవ్వులే వినిపిస్తాయి.
0: ఓకే, ఇలా నవ్వుతూ చక్కగా మనం. ఓకే, థ్యాంక్ యూ సుగాత్రి గారు. సో సుగాత్రి గారు కోరినప్పుడు ఈ పాట వేయకుండా ఉంటామా? ఇదిగోండి ఈ పాట సుగాత్రి గారి కోసం. ఆన్ ద ఎయిర్వేవ్స్ 107.9 FM HD3. థ్యాంక్ యూ.

0: బై ద వే, ఇప్పుడు ఈ పాట ఎవరైతే ఈ సినిమాలో అంటే పాట పాడింది కదా, సినిమాలో ఎవరైతే యాక్ట్ చేశారో అతందే ఆ ప్రీవియస్ క్లిప్పింగ్ కూడా ఉందన్నమాట. అందులో ఆయన కూడా ఉన్నారు. అఫ్ కోర్స్ మీరు విన్న క్లిప్పింగ్ కామెడీ క్లిప్పింగ్. సినిమా పేరు తెలిసే కాల్ చేసి చెప్పండి. ఇది ఒక క్లూ ఇచ్చాను అనమాట.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 6 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho. Powering possibilities with Radio Surabhi. ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంతింతా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: హాయ్ పిల్లలు, చిన్నారి పిల్లలు, స్కూల్ స్టార్ట్ అయిపోయా లాస్ట్ వీక్ అండ్ 1 వీక్ అయిపోయింది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు గనక రైట్ నౌ ఎవరైనా కార్ లో మా షో వింటుంటే గనక కిడోస్, చిన్నారి కిడోస్, క్వశ్చన్ ఏంటంటే మీరు 3 ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ చెప్పాలి 10 సెకండ్స్ లో. అఫ్ కోర్స్ మీరు కాల్ చేశాక ఇంకో క్వశ్చన్ అడుగుతాను, బట్ దిస్ క్వశ్చన్ ఇస్ ఫర్ యూ టు కాల్ మీ అట్ 9726361966. ఈ వేడి వేడి ఎండల్లో నచ్చిన ఫేవరెట్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ తింటే ఉంటుంది. సో కిడోస్, కాల్ మీ అండ్ టెల్ మీ 3 ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ దట్ యూ లైక్ ఇన్ 10 సెకండ్స్ ఓన్లీ. ఓకే, మీరు కాల్ చేసినప్పుడు 10 సెకండ్స్ ఆన్ చేస్తాను అండ్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ అనదర్ క్వశ్చన్. 9726361966 లో ఇప్పుడు ఒక క్లిప్పింగ్ ప్లే చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ క్లిప్పింగ్ యాక్చువల్లీ యాజ్ ఇట్ ఈస్ మనకి జరిగింది కూడా, మొన్నీ మధ్య చెన్నైలో అనుకుంటాను జరిగింది. అఫ్కోర్స్ ఈ క్లిప్పింగ్ వినిపించిన తర్వాత చెప్తాను అక్కడ ఏం జరిగింది అనేది. సంథింగ్ సిమిలర్ హ్యాపెండ్. సో ఇప్పుడైతే క్లిప్పింగ్ వినేసేయండి. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి.
1: మా కాలుని లాగింది సాక్షాత్తు లచ్చిందేవా, లేక ఇది మా భ్రమ? చూసిదము. ఖచ్చితముగా లచ్చిందేవే, మాతా వచ్చుచుంటి, తల్లి
2: వచ్చుచుంటి. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, లక్ష్మీదేవి, లక్ష్మీదేవి,
1: లచ్చిందేవి నిన్ను కనుకరించిందే తల్లి.
2: అవునా స్వామి?
1: మాట్లాడకు, కనుకరించి నీకు డబ్బులిస్తానందే తల్లి.
2: ఎంత స్వామి?
1: మాట్లాడకు, 100 లక్షలు.
2: 100 లక్షలే?
1: మాట్లాడకు.
2: ఎప్పుడు స్వామి?
0: మాట్లాడకు అని అని అన్నారు గాని మీ మాత్రం మాట్లాడమని చెప్తున్నాను. ఆ మాట్లాడాలి అంటే కాల్ చేయండి 9726361966 కి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మొన్న మధ్య చెన్నైలో ఇలాగే ఎవరు అంటే కొంచెం న్యూస్ వస్తుంది కదా మనకి, లారీ ఢీ ముగ్గురు ఢా ఆ టైప్ లో హైలైట్స్ లో వచ్చేస్తాయి కదా, అలాంటి న్యూస్ ఏంటంటే కోవిడ్ మళ్లీ ఇండియాకు వచ్చేసింది అని న్యూస్ వచ్చింది. సో అలాంటప్పుడు ఎవరో ఎక్కడో చెన్నైలో ఒక మార్మూల గ్రామంలో కూర్చొని సంథింగ్ ప్రాంక్ చేశాడు. కాల్ చేసి ఇదిగోండి కోవిడ్ వచ్చేసింది, సో మీరేం చేయాలంటే ఆ కోవిడ్ పోవాలి అంటే మీరు గుండు చేసేసుకోవాలి, గుండు చేసేసుకుంటే ఏంటంటే మీకు మేము 15,000 ఇస్తామని అన్నారు. సో వాళ్ళు అలాగే నమ్మేసి అమ్మ ఇంకేముంది, గుండు చేసుకుంటే 15,000 వస్తాయి, కోవిడ్ కూడా పోతుంది అని అనుకుని, మరి ఆ సంతోషం వాళ్ళు ఒక్కడే ఎందుకు ఎంజాయ్ చేయాలి, షేరింగ్ ఇస్ క్యారింగ్ అని అనుకుని వాళ్ళు ఆ క్యారింగ్ తోటి పక్క వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి వాళ్ళందరూ కలిసి గుండు చేసేసుకుంటే ఇంకేముంది 50,000 వచ్చేస్తాయి, 45,000 వచ్చేస్తాయి అనేసి కాల్ చేశారు. సరే అదేం జరిగిందో చెప్తాను అనుకోండి, ఈ కాలర్ ని ఆనర్ తీసుకుందాం. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, హ్యాపీ వెనస్డే, ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడుకు అని మాట్లాడమంటున్నాను. ప్రదీప్ గారు చెప్పండి. అబ్సల్యూట్లీ రైట్ అండి, బట్ ఇక్కడ విక్రమార్క సినిమాలో ఎలా అయితే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనేసి ఆయన ప్రాంక్ చేశారు, వాళ్ళు అలాగే నమ్మారు కూడా, తలగుండు కూడా చేసేసుకున్నారు. అలా ఎప్పుడన్నా ఇలాంటివి రియల్ న్యూస్ విన్నారా మీరు? వినలేదా? ఓకే, సో మీరు ఓకే మీరు ఫోన్ పెట్టి వినండి, ఎందుకంటే నేను చెప్పబోతున్నాను ఏం జరిగిందండి చెన్నైలో. సో థ్యాంక్ యూ, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ప్రదీప్ గారు, హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్. ఓకే, సో ఏం జరిగిందంటే అలాగే చెన్నైలో ఎవరు కాల్ చేసి కోవిడ్ వచ్చేసింది, మీరు తలనీలాలు ఇచ్చేస్తే ఏంటంటే మీకు 15,000 ఇస్తాము అండ్ కోవిడ్ కూడా పోతుంది అనేసి వాళ్ళు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి, హే విన్నావా ఇది, మనం తలగుండు తలనీలాలు ఇచ్చేస్తే గుండు చేసుకుంటే 15,000 వస్తాయండి. ముగ్గురుకో నలుగురు ఫ్రెండ్స్ కూడా మొత్తానికి కాల్ చేసి చెప్పేశారు, వాళ్ళు ఇలాగే వచ్చారు 45,000 ముగ్గురు, మరి 60,000 నలుగురు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు కాల్ చేసి తలనీళ్ళు ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత మళ్లీ మర్నాడు ఆ మర్నాడు కాల్ చేశారు. కాల్ చేస్తే ఇంకేముంది, ఫోన్ మీరు కాల్ చేసే నెంబర్ ప్రస్తుతానికి సంప్రదించట్లేదు అనేసి వాళ్ళు కాల్ వచ్చింది. ఇట్ వాజ్ నాట్ రీచబుల్. సో యాక్చువల్లీ ఏంటంటే అతను ఎవరో టైం పాస్ చేశాడు, ప్రాంక్ చేశాడు. సో వీళ్ళవి పాపం తలనీళ్ళు ఇచ్చేశారు, సరే పోనీ దేవుడికి ఇచ్చినా బానే ఉండేది. అలా ఏంటంటే నిజంగా అంత అమాయకులు ఉంటారా? ఉంటారంటే ఉంటారు, అందుకనే కదా రవితేజ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనేసి వాళ్ళ చేత అందరితో అరగుండు చేయించి మళ్లీ బ్రహ్మానందం చేత డబ్బులు ఇప్పించుకొని వాళ్ళు ప్రాఫిట్ చేసుకుంటారు. సో దీస్ థింగ్స్ హ్యాపెన్, యునో, ఇట్ హ్యాపెన్స్. మనకేంటంటే నమ్మే వాళ్ళు ఉంటే నమ్మించే వాళ్ళు ఎంతవరకైనా ఉంటారు. అలాగే మనం విని బాధపడుతుంటే అనేవాళ్ళు ఎంతమందైనా ఉంటారు. అందుకని నల్లబడ్డామా తెల్లబడ్డామా రంగు వచ్చిందా రంగు పోయిందా లావయ్యామా బక్కగయ్యామా అలాంటివన్నీ అనేవాళ్ళు ఉంటే డు నాట్ వరీ, వీఆర్ ఇన్ 2026, అప్డేట్ అవ్వండి. మీ స్మార్ట్ ఫోన్ లాగా అప్డేట్ అయ్యి చక్కగా నైఫ్ గానే అనేసేయండి, ఆ మైకులుగానే ఉన్నట్టు అనేసేయండి. వాళ్ళకు బాధ అనిపించింది అనుకోండి మీరు అన్న మాటతోటి, ఇట్స్ ఓకే, బాధ పెట్టింది ఫస్ట్ వాళ్ళు మీరు కాదు కదా. 9726361966 పిల్లలారా, మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే యువర్ 3 ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్, కాల్ మీ అండ్ షేర్ వాట్స్ యువర్ 3 ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఆర్ 9726361966 మా స్టూడియో నంబర్. ఇప్పుడు ఇంకొక హిందీ పాట లైనప్ చేస్తున్నాను, వినిపిస్తున్నాను మీ అందరికీ.

0: సో వన్ ఆఫ్ ది బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్ విన్నారు మీరు. అండ్ సుగాత్రి గారు మీరు అడిగిన పాట కూడా లైన్అప్ చేశాను, మర్చిపోలేదు, అది కూడా వినిపించేస్తాను. ఐ నో ప్రీవియస్ సెగ్మెంట్ లో మనం బ్రేక్ లోకి వెళ్ళిపోయాము, బట్ ఐ హ్యావ్ దట్ సాంగ్ ఇన్ మై మైండ్. బట్ రైట్ నౌ ఐ హ్యావ్ అ క్యూట్ 6 ఇయర్ ఓల్డ్ శ్రీ. హాయ్ శ్రీ, ఎలా ఉన్నావు? ఏమైంది వెనకాల తమ్ముడా ఏడ్చింది? ఓకే ఓకే శ్రీ, యూ హ్యావ్ టు గివ్ మీ 3 ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ దట్ యూ లవ్ టు ఈట్ ఇన్ 10 సెకండ్స్. ఆర్ యూ రెడీ కన్నా? ఓకే గో హెడ్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైం అయిపోయింది, బట్ లెట్ మీ గివ్ యూ బోనస్ పాయింట్స్. చెప్పు. బ్యాంగో,
1: చాక్లెట్,
0: హేజల్నట్ అండ్ చాక్లెట్. ఓకే, నీకు ఐస్ క్రీమ్ చాలా ఇష్టమైతే. ఓకే, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ నువ్వు తెలిసి కాల్ చేసావు కదా, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, అది కూడా 10 సెకండ్స్ లో చెప్పాలి శ్రీ. ఆర్ యూ రెడీ? ఓకే, యూ హ్యావ్ ఎప్పుడైనా పిజ్జా తిన్నావా? Do you like pizza?
1: Yes.
0: Okay.
1: Yes.
0: So what you have to do is give me 3 types of pizza toppings in 10 seconds and your time starts now, sweetheart.
1: Mushrooms, carrot, onions.
0: చెప్పేశావు. ఓకే, మష్రూమ్ డాడీ హెల్ప్ చేశారు, బట్ ఆనియన్స్ అండ్ క్యారెట్స్, సో ఇవి నీ ఫేవరెట్ టాపింగ్స్ ఆ పిజ్జాలో? ఓకే, సో స్కూల్ స్టార్ట్ అయిపోయిన కన్నా లాస్ట్ వీక్ ఆర్ యూ లైకింగ్ ఇట్? ఆర్ యూ ఇన్ కిండర్ గార్డెన్ ఆర్ ఇన్ ఫస్ట్ గ్రేడ్? ఫస్ట్ గ్రేడ్. ఓకే ఓకే, హ్యావ్ ఫన్ టైమ్ స్వీట్ హార్ట్ రెస్ట్ ఆఫ్ ది ఇయర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, ఎంజాయ్ యూర్ రెస్ట్ ఆఫ్ ది ఈవినింగ్. బాయ్ బాయ్. సో తనకి నచ్చిన ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ చెప్పేసింది, నచ్చిన 3 పిజ్జా టాపింగ్స్ చెప్పేసింది. సో ఇలాంటివి క్వశ్చన్స్ ఉంటాయి, 10 సెకండ్స్ లో మీరు ఆన్సర్ ఇవ్వాలి. మరి అంత కాంప్లెక్స్ గా ఏం అడగను. 9726361966 మా స్టూడియో నంబర్. అండ్ అంతకు ముందర ఏదో క్లిపింగ్ వినిపించిన వెంకటేష్ గారిది, అది నమో వెంకటేశ సినిమా నుంచి. అందులో ఏంటంటే బ్రహ్మానందం గారితో పాటు కొంతమంది ఏంటంటే ప్రాంక్ చేస్తూ ఉంటారు వెంకటేష్ ని, బట్ ఉల్టా తిప్పి వాళ్ళకి తంతుంది అనమాట, తిప్పి తంతుంది ఆ సినిమా. ఓకే సుగాత్రి గారు, మీరు అడిగిన పాట లైన్అప్ చేసేసాను. మనకి నీ నవ్వులే వెన్నెలని పాట వినిపించమన్నారు కదా, హియర్ వి గో. ఇంకా మీరు వింటున్నారని అనుకుంటూ ఈ పాట వినిపించేస్తున్నాను. అందరు చక్కగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఈ పాట వినేసేయండి.

0: Malleshwari movie nunchi vinnaru Sugathri gari request, Sugathri gari request pai. And now I have Abhinav on air with me. Hi Abhinav, good evening.
1: Hi.
0: Hello. Okay, so you're ready to play the game 10 seconds game with me, right?
1: Yeah.
0: Okay, so in 10 seconds, what you have to do, Kanna, is you have to give me three cartoon characters that you watch often, okay? And your time starts now. Here we go. Go ahead.
1: Bluey, Danny Go, and SpongeBob.
0: Ariva, bala chepesavu nuvu 8 seconds lo chepesavu. Matrame telusu migitha rendu teliyadu. Vala peru enti?
1: Bluey and Danny Go.
0: Okay, ఎవరో maybe వింటున్నారేమో. So నాకు స్పంజ్ బాబ్ మాత్రం తెలుసు, మిగతావి థ్యాంక్ యూ. బట్ ఎక్కువ కార్టూన్ చూస్తూ ఉండకు, అప్పుడప్పుడు ఏంటంటే బయట కూడా వెళ్ళి ఆడుకు. ఇప్పుడంటే బయట వెళ్ళి ఆడుకోవడానికి టెంపరేచర్ అలా లేదు. బట్ ఎంజాయ్ యువర్ టైమ్ అండ్ హ్యావ్ అ ఫన్ టైమ్ ఎట్ స్కూల్ అండ్ హోమ్. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్. బాయ్ బాయ్. Okay, next SpongeBob matrame telusu migitha rendu perlu evado cheppadu. I'm sure he's watching that, but maniki telidannamata manam update avvaledu, manam cartoons chudam kada. But pillalu pedda vallu evaraina call chesi ee game adochu. 10 seconds game, nenu adigina question ki 3 anything you have to tell me in 3, adi em anedi meer call chesaka cheptanu. Ippudu color discrimination, పెద్దోళ్ళు లావుగా ఉన్నాయి, కళ్ళు పెద్దగా ఉన్నాయి, కళ్ళు చిన్నగా ఉన్నాయి, మూతి ఇలా ఉంది, చొట్టమొహం, ఇవన్నీ అన్ని చెప్తున్నప్పుడు ఏంటంటే బాధిస్తుంది, ఎవరికైనా వేస్తుంది. మరి ఏమి చేయొచ్చు చెప్పండి? చెయ్యగలము. ఓకే, ఇప్పుడైతే ప్రస్తుతానికి క్లిప్పింగ్ విన్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కాల్ కాల్ మీ 972-636-1966 కి కాల్ చేసి ఇప్పుడు మీరు వినబోయే కామెడీ క్లిప్పింగ్ సినిమా పేరేమిటి చెప్పేసేయండి.
2: అయినా కళ్ళు ఉన్నవాడు ఎవడైనా నిన్ను వదిలి దాన్ని చేసుకుంటాడా? చోట్ట మొహం ఉంది, అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే.
3: నిజంగా తను నీకు నచ్చలేదా?
2: తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్సప్ బాటిల్ మూతల్లా ఉంటాయి, లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి. అంతేందుకు జీవంటోన్ వాడడానికి ముందు దాన్ని తర్వాత నేను చూపిస్తే కరెక్ట్ గా సరిపోతుంది. అరే
0: మరీ ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ ని పక్కన పెట్టుకుని అక్కడ పెళ్లి చేసిన ఆవిడతో మాట్లాడితే ఎవరికైనా బాధేస్తుంది కదా. ఆఫ్ కోర్స్ ఇది ఫన్ మూవీ కాబట్టి అలా ఫన్ గా నడుస్తుంది. బట్ రియల్ లైఫ్ లో ఇలాంటివి చేసినప్పుడు థింక్ అబౌట్ ఇట్, ఇట్ హర్ట్ సంబడి. సో నెక్స్ట్ టైం వెన్ యూ సీ సంబడి, వాళ్ళు లావుగా ఉన్నారా, సన్నగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, లావ్ అయ్యారా, ఇవన్నీ పక్కన పెట్టేసి ఎలా ఉన్నారు అని అడగండి. బికాస్ అక్కడి నుంచి ఏదన్నా చెంపకి కొట్టినట్టు, చెంప మీద దెబ్బలేసినట్టు కనుక ఆన్సర్ వస్తే మళ్ళీ బాధపడకండి, ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే కాబట్టి. అంటే మీరంటే మీరని కాదు, బట్ ఆ క్వశ్చన్ ఎవరంటే ఇలాంటి క్వశ్చన్ అడుగుతారో వాళ్ళ గురించి చెప్తున్నాను. మరి ఇప్పుడైతే మీరు చేయాల్సింది ఏదైతే మరి మా కాల్ చేసి చెప్పేసేయండి. ఇప్పుడు మీరు విన్న సినిమా పేరేమిటి? I'm sure most of you know the movie name. 972-636-1966 my studio number. Alage let me tell you about dealsbanana.com. అంటే ఏంటనేది, సో రెస్టారెంట్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మనకి డాలస్ లో వాళ్ల కోసం ఒక విజ్ఞప్తి ఏంటంటే, స్లో అవర్స్ ఉన్నాయి లేకపోతే వాకింగ్స్ చాలా తక్కువైపోయాయి అని ఆలోచించకుండా dealsbanana.com కి విజిట్ చేయండి. బికాస్ దిస్ ఇస్ అ ప్లాట్ఫామ్ వేర్ రెస్టారెంట్ కెన్ లిస్ట్ దేర్ ఎక్స్క్లూజివ్ డీల్స్ and coupons and reach customers who are actively looking for a great food and great offers. But ide kaakunda vaalla gari inkote entante exciting part entante mee offers ni create cheyadam nunchi promotional campaign design and marketing cheyadam varaku deals banana ai does a heavy lifting for you. There's no per order commission. And the best part is first 50 restaurant owners evate unnaro they will get the growth plan free for 3 months. So restaurant owners, don't just wait for customer to walk in, give them a reason to visit dealsbanana.com to become a partner and start turning your offers into more walk-ins. Meer intuna Surabhi D2 Drive Time Show and ikkada oka tassa diyalanti answer ichina ivvalekapoyina tassa diyalanti paata vineseddam.

0: సో మరి అంత చెలరేగిపోనక్కర్లేదు కానీ బట్ ఒకవేళ ఎదుటి వాళ్ళు ఏదైనా బాధపడే మాటలు అంటే మీకు బాధగా అనిపిస్తే సంథింగ్ దట్ ఇస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్ బట్ స్టిల్ మీరు వినాలనుకున్నప్పుడు తస్సది ఇలాంటి ఆన్సర్ ఇచ్చేసేయండి అంతే. ఇక ఆ తర్వాత మళ్లీ వాళ్ళు మీతో అనాలంటే ఆలోచిస్తారనమాట. అఫ్కోర్స్ వాళ్ళు మారతారా అంటే వాళ్ళు మారాలని కాదు, ఇట్స్ ఓన్లీ దాట్ దీస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని వాళ్ళకి తెలియాలి కదా. మరి ఎందుకంటే నల్లపడ్డావు తెల్లపడ్డావు, పాపం పిల్లల్ని తీసుకుని ఇండియాకి వెకేషన్ మీద వస్తే పిల్లల్నేమో అమెరికా నుంచి వచ్చినా కూడా పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు ఏమిటి ఇలాంటివన్నీ జడ్జ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ఆల్ వీ కెన్ డూ ఇస్ ఇదర్ టేక్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్, ఇగ్నోర్ దెమ్, ఆర్ తస్సేది ఇలాంటి ఆన్సర్ ఇవ్వచ్చు. ఆన్సర్ అనేది సమ్ టైమ్స్ మీరే ఆలోచించవచ్చు, నేను చెప్పనక్కర్లేదు. బట్ అఫ్ కోర్స్ ప్రీవియస్ సెగ్మెంట్ లో చెప్పాను ఏం ఏవలా అనేది అంటేది. మీరు వింటున్నారు సురభి డి టూ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. హౌ కమ్ నేను క్లిప్పింగ్ వినిపించిన తర్వాత కూడా మనకి ఆన్సర్ రాలేదు, అందులో అది మరి మన చిరంజీవి గారి సినిమా, హౌ కమ్ మై ఫ్రెండ్స్ లిసనర్స్ చెప్పలేకపోయారు, వినలేదేమో అని అనుకుందాం. మీలో ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు గనుకటి నేను అయితే వాళ్ల కోసం ఈ క్లిప్పింగ్ మరొకసారి వినిపిస్తున్నాను. లెట్ సీ మీరు గెస్ట్ చేస్తారో లేదో చూద్దాం. హియర్ వి గో వన్ మోర్ టైమ్.
1: నీకు అసలు డౌటే అక్కర్లేదు.
2: ఒట్టు
1: వదిలేక దాంతో కాపురం చేస్తారా ఏంటి? అయినా కళ్ళున్న వాడు ఎవడైనా నిన్ను వదిలి దాన్ని చేసుకుంటాడా? సొట్ట మొహం అవసరం కాబట్టి చేసుకున్నాను అంతే.
2: నిజంగా తను నీకు నచ్చలేదా?
1: తన మొహం ఎప్పుడు చూసావా? దాని కళ్ళు థమ్సప్ బాటిల్ మూతల్లా ఉంటాయి, లిప్స్ జీన్స్ ప్యాంట్ జిప్స్ లా ఉంటాయి. అంతెందుకు జీవన్ టోన్ వాడడానికి ముందు దాన్ని?
0: మరి అన్యాయం అండి, ఆ అమ్మాయి వెనకాలే వింటుంది. మరి అలా అంటే ఎలా చెప్పండి? హాయ్ గుడ్ ఈవినింగ్, నేను సురభి, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరేంటన్నారు? సుధాకర్. సుదర్శన్ గారు, హ్యాపీ వెనస్డే అండి. చెప్పండి, మీకు సినిమా పేరు తెలుసా? అబ్సల్యూట్లీ, దాట్స్ రైట్. పాపం అమ్మాయి వెనకాలే ఉండి అమ్మాయి గురించి అలా మాట్లాడితే ఇట్ హర్ట్స్. నో, ఇట్ వెరీ వెరీ మచ్ హర్ట్స్. ఎప్పుడన్నా అలా ఈ విషయం మీద మీకేనా అభిప్రాయం ఉందా అండి, ఇలా కలర్ డిస్క్రిమినేషన్ చేస్తున్న వాళ్ళ మీద ఏముంటుంది అండి అభిప్రాయం?
3: ఇలా మాట్లాడతారు ఏంటి, మాట తీ మారలేదు, నవరే పేరు ఏంటి, ఇలాంటి మాటలు అవేర్స్ వస్తుంటాయి.
0: అంతే, దట్స్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ కదా పట్టించుకోవడం. ఎందుకంటే వాళ్ళు మారతారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే ఉంటారు ఎవరో ఒకళ్ళు, వాళ్ళు మారిన ఇంకొకళ్ళు ఎవరు అంటూనే ఉంటారు. బట్ ఎస్, మనం పట్టించుకోవద్దు. ఒకవేళ పట్టించుకొని బాధపడితే ఒక మాట తస్సది అలాంటి మాట అనేసేయచ్చు. అది
3: మీరు ఇందాక పింఛ్ ఆఫ్ సాల్ట్ అంటున్నారు,
0: అమ్మ బాబాయ్ అలా చేయకుండా చేసి మళ్ళీ ఇంకో కల్పన అందని అంటారు. ఎవరన్నా స్టూడియోకి వచ్చేస్తారేమో. అది అది ఒక జస్ట్ ఇంగ్లీష్ లో సెయింగ్ అనమాట, అంతే. థ్యాంక్
3: యూ.
0: ఓకే ఓకే, దాట్స్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో
3: మచ్.
0: ఎస్ ఎస్, చెప్పండి ఏం పాట? నేను హలో నేరేడు.
3: హలో నేరేడు
0: ఓకే, కళ్ళదానా కదా, హలో నేరేడు కళ్ళదానా. ఓకే, తప్పకుండా వినిపించేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, సో జయ చిరంజీవి మూవీలో ఆయన ఏంటంటే ఏదో అలా చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి చేసుకున్నారు. వీను మా సినిమా చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎందుకు. ఒకళ్ళు చూడకపోతే డెఫినెట్ గా చూడండి, నవ్వుకోగలిసిన సినిమా. అండ్ మీరే కాకుండా పక్కన మీ ఫ్రెండ్స్ ని కూడా కూర్చోబెట్టి చూడండి, డెఫినెట్ గా నవ్వుకుంటారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు చూడకపోతే, చూస్తే యూనో వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. అయితే సుదర్శన్ గారు పాట ఏదో రిక్వెస్ట్ చేశారో ఆ పాట వినిపిస్తాను. బట్ మనకి కమర్షియల్ బ్రేక్ కి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈ పాట మొత్తం వినిపించాలి కాబట్టి అదేంటో ఆ కిందటి బ్రేక్ లో కూడా

0: groceries all under one roof, that is India Bazaar. Make your Varalakshmi Vratam preparations easy with the wider selection at unbeatable price only at India Bazaar. Visit your nearest India Bazaar today and celebrate this auspicious festival with tradition, quality and savings. Stay tuned. Chinna commercial break theesukoni neenu kalpana tirigi vachestanu. Meeru vintunnaru 107.9 FM HD3 lo Surabhi D2 Drive Time Show. KGF and Kaburlu, Games and Fun will continue in the next segment also.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Money isn't just meant to be earned, it's meant to fuel your dreams. Radio Surabhi meek andisthundi Project W, effective wealth management strategies. Mee prashnalaki industry experts andinche salahalu samadhanalu. Project W, where money meets clarity. Every second and fourth Sunday, only on Radio Surabhi 107.9 FM HD3.
4: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
5: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
4: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
6: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
6: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
7: ఓయ్ బిర్యానీ తింటావా?
8: మర్చిపోయావా? I'm on a diet. Salad.
7: Sorry, but I won't share my chicken dum biryani and goat biryani. No way.
8: Inti rendu order chestunava?
7: Anta vari avaku. M&M vala weekend offer. Chicken and goat dum biryani $10 and $15 ki maatrame. On Friday, Saturday and Sunday 7 PM to 11 PM. Plus, vala special live hundi biryani to double kamita free.
8: Sharing is caring. Telusa?
7: M&M 1900 Marketplace Boulevard, Irving.
9: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
10: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
11: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
12: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
11: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
13: Andariki namaskaram. Nenu Mani Muppula. Mee Abhimana Sini Pramukhala Jeevita Visheshalu, Vari Sini Prasthananloni, Aasaktikaramaina Kathalu, Madharamaina Patalato, Mani from Bangalore Karyakramamto, Mee Munduku Vastanu Prati Guruvaram. Central Standard Time Prakaram, Udayam 10 Gantal Nundi, Madhyahnam 1 Gantal Varaku. Only on Radio Surabhi 107.9 FM HD3. Amintalo Telugu Nestam sounds like home.

0: అండ్ సురభి డిటూర్ కి మా శ్రోతలందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు వింటున్నారు సురభి డిటూర్ డ్రైవ్ టైమ్ షో విత్ మీ ఆర్జే కల్పన. అండ్ లాస్ట్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము, కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి నరేష్ గారు మనతో ఉన్నారు. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను, థ్యాంక్ యూ. అయితే మీరు ఇందాక మనం మాట్లాడుతున్నాం కదా, దాట్ వాజ్ రియల్లీ ఇన్స్పైరింగ్ అండ్ ఐ వుడ్ లవ్ టు హియర్ దాట్ ఆన్ ఎయిర్ ఆల్సో. అయితే మన టాపిక్ ఇవాళ కలర్ డిస్క్రిమినేషన్. అంటే సమ్ టైమ్స్ ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్ అసోసియేషన్ అన్నాం, కానీ డిస్క్రిమినేషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు కాస్ట్ క్రీడ్ ఇలా ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్తూనే ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు చుట్టాల్లో, ఫ్రెండ్స్ లో. సో ఐ నో దట్ యూ హ్యావ్ ఫేస్, కెన్ యూ షేర్ దట్ అగైన్ విత్ అస్ నరేష్ గారు?
1: So yeah, and yes, I said earlier, the thing is, chinnapanichi kuda, like since I'm born, since I was back in India, and India lo kada pet family, joint family anta unde vaallu chuttalu, close family and extended family, they used to like discriminate me and my mom because I have a darker skin tone, honestly speaking. But my kids will never accept if I say that. But here malika putin vaadi kaabatti I have a darker skin tone and my mom does too. So I got it from my mom and I feel very proud of my color. No, that's not, you never judge a person. So they used to discriminate us like ala ila unnaru ala unnaru adi unnaru. But since I came here, I've seen people evolve. I mean, I've seen people around me like ikkada asalu ela asalu ala vishal maatladaru, and you know they're so matured and all at this very small age, at a bigger age. Alanta chuste cha ilanti vishayalu gurinchi manam enduku chinna padaithe we have gone through a lot of trauma kind of anukochu ippudunna bhashalo. But ignorance avanni chesevaram, kani what I would say, nenu ippudu aithe at least me and my mom, we evolved so much in such a way that recently I had an experience, some of the person who came to my house who used to discriminate back the same way he which he used to do to me in India. I gave it back to him in such a way that okka maata nenu cheppesaki he just shut his mouth. And India really mamaki ela chepparu ante it was like, oh, my abbai chaala pogaga maatladadu idi. Nenu adi pogaga kaadu, my son just evolved in such a way that he stopped feeling bad about these things, and rather he started reciprocating in such a way that you guys should learn a lesson. Naa drushtilo judgment anadi tappandi, kaani if you judge a person with caste, creed, color, that is even sin.
0: Right.
1: According to me, it's a very bad thing. You should never judge. Oka manchi color batti, vadi antastu batti, okay, avanni secondary, but color batti, vadi appearance batti, it's kind of a body shaming. You should
0: absolutely
1: never judge a
0: person.
1: Naa self experience tho, nenu ade avarkaina cheptanu, evarina mimmalni annaru ankonni, ignorance. Just if you can give it back, give it back. If not, just ignore it, and you will evolve. That will be, you will definitely see very much change in you. And pakkavadu definitely vaadu maata vaadu maarkapothe vaadu karma odukandi manam ento manaku telusu.
0: Exactly. That's true.
1: Sorry, it was too lengthy.
0: No. It was good. Actually, it's well, because that's what I mean. Manamu ante mee nota vinte enante ippudu, even if it touches one soul who are listening right now, who have gone through in the past, vaallu kuda enante telustundi, yes, ante either you can ignore it or say something. Indak manaki Sudarshan garu annattu take it pinch of salt ani vaalla moham meeda veyakandi. I mean, ayana atla anukuntaru, just on a fun note, kaasa navvukodaniki baane untundi. But I know entante just pattichukokandi, ignorance chesi, and okavela anali ani meeku anipiste, just give them back. Ante because annadi vallu baadha pettindi vallu, it's not that will realize avutar ani kaadu, but just that you don't have to take something that it's not in your hand, correct kada? So yeah,
1: and na drushla entante nuvu nijanga nu explanation icche word kaakapothe don't waste time on that, kani oka vela ni nijanga it's really hurting you or killing you, because na drushla oka maata కత్తి కంటే మాట పోటు ఎక్కువ ఉంటుందని నేను నమ్ముతాను. కత్తితో పోడిస్తే కొంచెం నొప్పి ఉంటుంది, కానీ మాట పోటు వెరీ మచ్ అకార్డింగ్ టు మీ. ఐ కెనాట్ టేక్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ ఫ్యూ పీపుల్.
0: Absolutely, absolutely. That's true. Thank you so much, Andy. Have a wonderful time. And keep listening. Thank you. Yes, so that is what is the main depth into it. ఒకవేళ ఎవరైనా ఏదైనా అన్నప్పుడు, అది మన చేతిలో లేనప్పుడు, అంటే మన చేతిలో లేనప్పుడు అని అంటే వాళ్ళనేది ప్రతిదీ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఇప్పుడు చదువుకో బాగా అని అంటే మన చేతిలో ఉంది, చదువుకుంటే ఏమవుతుందో తెలుసు, అది అలాంటి వేరే విషయం. కానీ ఇందాక నరేష్ గారు అన్నట్టు కాస్ట్ అండ్ క్రీడ్ అండ్ మొహం నల్లగా ఉంది, తెల్లగా ఉంది, లావుగా సన్నగా ఉన్నావు, బాడీ షేమింగ్ చెప్తున్నప్పుడు దస్ వాళ్ళు క్యాజువల్ గా అనేసి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోతారు, బట్ ఇట్ హర్ట్ సమ్వన్. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా తెలుసో తెలియ ఎప్పుడు అప్పుడు అలా అనుంటే గనక, జస్ట్ స్టాప్, థింక్ అబౌట్ ఇట్ అండ్ పివట్, and then think that what you are saying them is hurting them. It's not necessary. Asal analsina avasaram me ledu. So ఎంజాయ్ యువర్ ఈవినింగ్ విత్ వండర్ఫుల్ మోర్ సాంగ్స్. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, అవి కూడా వినిపిస్తాను. బట్ మనకి బ్రేక్ అటుపక్క సుదర్శన్ గారు ఒక పాట విందాం అనుకున్నారు కదా, అది లైన్అప్ చేసేసాను, బ్రేక్ తర్వాత వినిపిస్తాను అన్నాను. కాబట్టి హియర్ వి గో సుదర్శన్ గారు ఈ పాట సినిమా వినిచి మీకోసం.

సీను మూవీ నుంచి విన్నారు సిద్దార్థ్ గారి రిక్వెస్ట్ పై. అండ్ ఇది మనకి మణిశర్మ గారు కంపోజ్ చేశారు, సిరివెన్నెల గారు రాశారు, అండ్ పాడింది కెఎస్ చిత్ర గారు అండ్ పార్థ సారథి నెమాని. ఇన్ షార్ట్ పార్థు గారు పాడారనమాట. పార్థు గారు పాటలు యాక్చువల్లీ ఒక వంత పైన పాడే ఉంటారు, అండ్ సినిమాలలో పాటలు ఎక్కువ పాడకపోయినా ఏంటంటే ఈజ్ అ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్. అందులో మనలో చాలా మంది తెలుసు, హీ వాజ్ ద ఫస్ట్ మెగా ఫైనలిస్ట్ విన్నర్ అనమాట. పాడత దియగా ఎప్పుడైతే జరిగిందో 1996 లో, అప్పుడు ఏంటంటే ఆయన హీ వాజ్ ద విన్నర్ అందులో. అండ్ మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర ఆయన ఏంటంటే నేర్చుకున్నారు కూడా. అయితే అన్నిటికంటే డౌన్ టు అర్త్ ఎందుకన్నానంటే, అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన ఒక చారిటీ మొదలుపెట్టారు. ఎవరైతే ఆర్థికంగా చదువుకోలేకపోతారో కానీ దే ఆర్ వెరీ బ్రిలియంట్ ఇన్ స్టడీస్, అలాంటి వాళ్ళకి ఒక ఎడ్యుకేషనల్ సపోర్ట్ కూడా ఆయన క్రియేట్ చేశారు. లోటస్ ఫౌండేషన్ అనేసి ఎస్టాబ్లిష్ చేశారు, అండ్ మెనీ నాన్ ఆర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కి సపోర్ట్ చేస్తుంటారు అనమాట. అండ్ అదే కాకుండా అండ్ హీస్ లైక్ కలిస్తే మాత్రం వెరీ సింపుల్ గా ఒక ఫ్రెండ్ తో ఎలా మాట్లాడతామో అలా ఉంటారనమాట. సో అది సీను గారి సినిమా, సీను సినిమా నుంచి మీరు వారు సుదర్శన్ గారి రిక్వెస్ట్ పై. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంకొక పాట వినిపించబోతున్నాను, కానీ దానికంటే ముందర అసలు మనకి మామూలుగా ఈ కలర్ ఈ డిస్క్రిమినేషన్ అసలు ఎలా ఏర్పడింది, నలుపు తెలుపు అంటే ఇన్ జనరల్ గా సౌత్ ఇండియన్స్ లో గనుక చూస్తే సదర్న్ హెమిస్ఫియర్ లో ఉన్న వాళ్ళు చాలా మంది మోస్ట్ ఇంక్లినేషన్ ఏంటంటే కొంచెం మనం డార్క్ స్కిన్ ఏ ఉంటారు. చెప్పాలంటే డస్కీ స్కిన్ ఇంకా చెప్పాలంటే ఇంకా బ్యూటిఫుల్ గా కూడా ఉంటుంది, దాట్ ఈస్ వేర్. బట్ ఎక్కడ ఎలా మొదలైందో తెలియదు, మనకి బ్రిటిషర్స్ వచ్చి వెళ్లిన తర్వాత మొదలైందో లేకపోతే ఐ డోంట్ నో. ఇంకొంతమంది తెల్లగా నార్త్ ఇండియన్స్ తెల్లగా ఉంటారు, వాళ్ళు చూడడానికి బాగుంటారు అలా అనుకోను. బట్ ఈ డిస్క్రిమినేషన్ మనకి ప్రతి చోట చుట్టాలలో, మార్కెట్లలో, ఆఫీసులలో, మూవీస్లలో కనిపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు నార్త్ ఇండియన్స్ యాక్టర్స్ ని తీసుకొచ్చి పెడతారు చూడడానికి బాగుంటారు తెల్లగా ఉంటారు అనేసి, ఒక రకంగా ఏంటంటే సౌత్ ఇండియన్లో లేకని కాదు, బట్ ఇప్పుడు నా అలాంటివన్నీ ఏంటంటే మెల్లిమెల్లిగా తొలగిపోతుంది, ఇలాంటి నోషన్స్ అన్ని పోతున్నాయి. సో సౌత్ ఇండియా నుంచి కూడా వాళ్ళు యాక్ట్రెసెస్ ని తీసుకొస్తారు, బికాస్ వాళ్ళకి ఇట్స్ బిజినెస్, మూవీస్ ఎ బిజినెస్ ఇండస్ట్రీ. సో వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు మేక్ మనీ, దే వాంట్ సంథింగ్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ విచ్ రియలీ లుక్స్ వెరీ అట్లా మిల్కీ బ్యూటీ లాగా ఉండాలి అని అనుకుంటారు. బట్ వీ హ్యావ్ వినో దట్ నందిత దాస్ కానీ ఇవన్నీ చూస్తే దే ఆర్ రియలీ బ్యూటిఫుల్. అంటే దిస్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ ద నేమ్ ఇట్ జస్ట్ అకర్ టు మీ రైట్ నౌ, కానీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ విచ్ లుక్ బ్యూటిఫుల్. మన చుట్టుపక్కల కూడా ఏంటంటే మన ఫ్రెండ్స్ పిల్లలు వీళ్ళ అందరూ జస్ట్ టాక్ టు దెమ్, మేక్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్, అంతేగాని వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కలర్ ఎలా ఉంది, డూ నాట్ జడ్జ్ దెమ్ ఆర్ ఈవెన్ థింక్ ఆఫ్ సేయింగ్ సంథింగ్. అట్లీస్ట్ ఈ షో అయిన తర్వాత మీలో ఎలాంటి ఏజ్ గ్రూప్ అయినా కూడా ఎప్పుడో ఉన్నాయి ఇన్ ద పాస్ట్ లో తెలుసు తెలియక అన్నా కూడా లెట్స్ నాట్ డూ దాట్ అగైన్, బికాస్ దట్స్ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్. ఓకే, ఇదితో విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి ఒక పాట వినిపిస్తున్నాను. యాక్చువల్లీ మూవీ చాలా బాగుందని విన్నాను, నేనైతే ఇంకా చూడలేదు, బట్ ఇట్స్ రన్నింగ్ ఇన్ థియేటర్స్. ఇప్పుడైతే ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 లో వన్ ఆఫ్ ద సాంగ్, ద వెడ్డింగ్ సాంగ్ ఫ్రమ్ విశ్వనాథ్.

0: హిందీలో ఒక సినిమా వచ్చింది అప్పట్లో, రిషి కపూర్, రాధిక అండ్ ఫర్హా యాక్ట్ చేశారు. అది ఐ థింక్ తెలుగులో కూడా ఉండింది, కానీ ఇప్పుడు నాకు తెలుగులో దాని పేరు గుర్తు రావట్లేదు. హిందీలో అయితే నసీబ్ అప్నాప్నా. అందులో రాధిక ఏంటంటే నల్లగా ఉంటుంది అనమాట, అండ్ జుట్టు కూడా కొంచెం ఇలా ట్విస్ట్ అయ్యి గమ్మత్తుగా ఉంటుంది. అయితే అసలు సినిమా కూడా అంటే దాని గురించే, ఇట్స్ అబౌట్ ద కలర్ అండ్ ఎలా అయితే ఫస్ట్ రిషి కపూర్ చూసానికి నచ్చదు, దెన్ హీ ఫాల్స్ ఫర్ ఫర్హా, అండ్ దెన్ తెలుస్తుంది దట్ అండ్ మిడిల్ ఆఫ్ ద మూవీలో టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద మూవీలో దట్ ఇట్స్ నాట్ అబౌట్ ద హౌ ద వైఫ్ ఇస్ లుకింగ్ బట్ హౌ షీ ఇస్ యాక్టింగ్ అండ్ హౌ నైస్ షీ ఇస్ హౌ డౌన్ టు అర్త్ అనేది. సో నసీబ్ అప్నా అప్నా అందులో ఒక పాట కూడా ఉంటుంది, మీరా పతి మీరా దేవత హే. ఆమెమో ఎలా ఉన్నా కూడా ఏంటంటే పతినే పరమేశ్వర్ దైవ అనేసి అంటుంటుంది. But now I am going to take a person on air and meelu chaala mandiki telusu end of the show lo nenu prasidari teeskuntanu ma thammudni that is Dheerajni.
1: Akka namaskaram.
0: Dheeraj bhai, how are you?
1: Manchi unna, meer manchi unnara?
0: Neenu chakkaga unnanu, wonderful. The show is going on and kaasepatlo neenu velabothunnanu raabothunnau. So nu raabothunnau em maatladabothunnau
1: ante ippudu shravana maasam kada ante mala asalu idini importance enti ఆడవాళ్ళందరూ మంగళ గౌరీ రథమని వరలక్ష్మీ రథమని ఇట్లాంటివన్నీ వేసుకుంటారు. అంటే ఒకటి భక్తిని చూపెట్టుకుని అది ఉంటది, బట్ దాని వెనకాల ఉన్న బ్యాక్ స్టోరీ ఏంది, లైక్ సీజన్స్ పరంగా మన లైఫ్ పరంగా దాని పరంగా ఎట్లుంటదని నేను కొంచెం చదువుతా ఉంటా.
0: స్పెసిఫిక్ గా మనం శనగలు ఎందుకు చేస్తాం
1: అవన్నీ రెసిపీ
0: శనగలు ఎందుకు ఇస్తాం అందరికి నీకు తెలుసా? శనగలు ఎందుకు ఇస్తారు
1: తెలుసా?
0: ఓకే, సో నేను చెప్తాను. ఎందుకంటే సీజన్ అన్న సీజన్స్ అన్నా కదా వర్షాకాలము, అండ్ యూజువల్ గా అప్పుడు ఏంటంటే అంటే నీ టాపిక్ నేను కొంచెం ఎందుకంటే వినే లిస్నర్స్ వేరే ఉంటారు, సో వాళ్ళు కూడా తెలియచ్చు. ఆడవాళ్ళు మామూలుగా ఏంటంటే ఫ్యామిలీనే మొత్తం అంతా డీప్ గా వెళ్ళిపోతారు అన్నమాట. దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్. అందుకని మనకి ఏంటంటే భయం అని పెడితే వాళ్ళు చేస్తారు, దైవ భక్తి అని పెట్టం గానీ ఇలా చేస్తే బాగుంటుంది. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే, అంటే ఎవరు చేశారు నాకు తెలియదు, కానీ దాని వెనకాల ఉన్న సైన్స్ అని అన్నావు కదా, సో ప్రోటీన్స్ ఇంటేక్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ఉమెన్. సో ఉట్టిగా అయితే వాళ్ళు తినారు కదా, సో ఇలా ఏంటంటే శనగలు ఇచ్చి లేకపోతే పూర్ణంపురంలో మనం శనగలు తెచ్చి, దీస్ ఆర్ ఆల్ ప్రోటీన్ బేస్డ్. సో అప్పుడు ఏంటంటే వర్షాలు పడేవి, అమ్మాయిలకి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేవి. సో కాళ్ళకి పసుపు రాస్తే యాంటీసెప్టిక్ బయట చెప్పులు లేకుండా వెళ్లేవాళ్ళు కదా, మట్టి రోడ్లు ఉండేవి, రోడ్లు తారు ఉండేవి కాదు కదా. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే టు టేక్ కేర్ ఆఫ్ విమెన్స్ హెల్త్. అందుకని ఇలాంటివన్నీ పెట్టారు. దైవ భక్తి అని చెప్తే వాళ్ళు చేసి తింటారేమో అనేసి.
1: అండ్ అంటే నేను ఇన్స్టాగ్రామ్ లో చూస్తా ఉండే, మీరు ఇందాక పతియే పరమేశ్వర్ అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో పలా మేమెందుకు మొక్కాలి, పతి గురించి మేమెందుకు చేయాలి. సో ఇట్లా అంటే అది తప్పు కాదు, అట్లా ఆలోచించడంలో తప్పు లేదు. అయితే వాట్ ఈస్ ద థింగ్, అంటే అసలు ఎందుకు అమ్మాయిలు ఇప్పుడు పార్వతమ్మ దాకా వెళ్లి ఎందుకు ఇట్లా చేసిండ్రు అనే దాని గురించి నేను చదువుతా ఉండే. పెట్రియార్కీ అని అంటారు కదా, వాళ్ళు పెట్టిన రూల్స్, వీళ్ళు పెట్టిన రూల్స్, అపారెంట్లీ ఫాలో అవ్వాల్సి ఉంది. లైక్ యూ హావ్ టు క్వశ్చన్ ఇట్, ఆ క్వశ్చన్ చేస్తే లైక్ క్వశ్చన్ చేసి వదిలేకర్లేదు కదా, యూ హ్యావ్ టు రీసెర్చ్. అయితే మీకు ఒక పుస్తకం ఉంటది, దాన్నే పద్మ పురాణం అని అమ్మవారి గురించి ఉంటది, అట్లనే బ్రహ్మాండ పురాణం అని అమ్మవారి అవతారాల నుండి
0: ఉంటుంది,
1: మస్తు పర్వాత కావాల్సినంత ఉంది. అయితే దాంట్లోపల ఒకరు సుతుని గురించి, సుతుడు అని ఒక అని ఉంటాడు, ఆయన పేరేంటి, ఋషి, మనం దాన్ని ఫాలో అవుతాం. దాంట్లోపల అమ్మవారు ఏదైతే కాన్వర్సేషన్స్ శివుని తోటి ఆర్ నంది బృంగి వీళ్ళందరితో ఏం పెట్టింది అనే దాని గురించి నేను చదువుతా వస్తుండే, వింటా వస్తుండే. అందులోపల ఆమె చెప్తుంది లైక్ అసలు హౌ షీ ప్రయారిటైజ్డ్ ఎవ్రీథింగ్, ఇట్స్ నాట్ హీ షివ్ అంటే ఎవరో చెప్పిందని కాదు, శక్తి వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ హస్బెండ్ ఆర్ కిడ్స్, మొత్తం యావత్ ప్రపంచం నడవడానికి ఆమె ఎట్లా రెస్పాన్సిబుల్. అండ్ ఇందులోపల వీళ్ళు అంటే వాళ్ళు వ్రతం చేసుకుంటూ కూర్చుంటే అంకులందరూ పేకాట ఆడడం, దట్స్ నాట్ ది ఎసెన్స్. వీళ్ళు ఏం చేయాలి, అసలు ఈ శ్రావణ మాసం మీరు అబ్జర్వ్ చేస్తే, ఐ మీన్ ఇంకా చాలు ఉంది, నా చెప్పు నా చెల్లెలు నేను ప్రిపేర్ అయిన
0: మొత్తం. అందులో చాగట్టి గారు కూడా ఆ మధ్య ఒకటి అన్నారనమాట, అసలు ఆడవాళ్ళు సరే పూజ చేసుకుంటారు ఇవన్నీ, కానీ అసలు అబ్బాయిలు చేస్తే మంచిదట, మా భర్తలు కూడా దానికి సహకరిస్తే అప్పుడు దానికి ఫలం దొరుకుతుందట. అందుకే దాన్ని మీమ్స్ లో పెట్టేసి ఏమంటే ఇంకా శ్రావణమాసం అయింది, పొద్దున అయింది, నువ్వు చేయలేదంటే వెంబడి చాగంటి గారిది ఆడియో వినిపిస్తుంది, ఇవ్వండి ఏమన్నారు అనేది. అమ్మాయిలు కాదు, భర్తలు వెళ్లి చేసి పూజ చేయాలి, అప్పుడు చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుందట. అందుకే నేనంటే సరే పడుకోలే అని అనేసి అంటారు. అంటే జస్ట్ ఫన్ ఫన్ నోట్ గా రీల్ చేశారనుకో.
1: చెప్తారు మీకు యాక్చువల్లీ శివుని లోపల వేరియస్ తత్వాలు ఉంటాయి. ఒక తత్వం భైరాగి, ఆయన ఎప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీ, ఐ మీన్ అట్లా అనద్దు గానీ
0: శ్మశానాలలో
1: ఆయనకు పెళ్ళైనాక ఆయనకు ఒక తత్వం ఉంటుంది, దట్స్ కాల్డ్ వ్యోమదేవ. హీఈస్ లైక్ దట్ లీడర్, అంటే హూ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీస్. సో పార్వతి అమ్మతో పెళ్ళైనాక హీ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దట్ బైరాగి టు వ్యోమదేవ. ఆ వ్యోమదేవ ఏమేం చేస్తారో బేసికలీ శ్రావణ మాసంలో మొత్తం ఉంటాయి, మనకు అది తెలియదు. ఐ మీన్ టు బి ఆనెస్ట్ నాకు కూడా తెలియదు, ఎవరు చెప్పారు. అండ్ ఐ ఫెల్ట్ శివపురాణం ఈజ్ మోస్ట్ అన్టచ్డ్ బుక్. వినో బట్ రామాయణం, వినో మహాభారతం, వినో భాగవతం, వినో లలిత విష్ణు, బట్ శివపురాణంలో ఉన్నన్ని లెసన్స్ లైక్ ఐ డోంట్ థింక్ మోస్ట్ ఆఫ్ అస్ విల్ నో.
0: ఇంట్రెస్టింగ్. సో అలా ఏంటంటే మనకి ధీరాజ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ మన డే టు డే లైఫ్ లో ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తుంటాడు. చాలా బాగుంటుంది, తప్పకుండా వినండి. 7 to 9 ఆన్ ద ఎయిర్ వేవ్స్ 107.9 ఎఫ్ఎం HD3 అండ్ మీరు వింటున్నారు సురభి డి టు డ్రైవ్ టైమ్ షో. అండ్ నేను షో కి ముందర చెప్పిన కోట్ మళ్ళీ ఎండ్ లో కూడా చెప్తాను కదా, మన లైఫ్ లో 3 ఫ్రెండ్స్ మీ లైఫ్ లో కూడా ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్రెండ్ నంబర్ 1 హూ హీల్స్ సైలెంట్లీ. ఎందుకు ఏం జరిగినా కూడా అండి సైలెంట్ గా హీల్ అయిపోతారు, ఎవరికి ఏం తెలియదు ఏం జరుగుతుంది ఏంటనేది, అండ్ పైన చిరునవ్వు అన్నది ఉంటుంది. ఫ్రెండ్ నంబర్ 2 హూ క్రియేట్స్ మ్యాడ్నెస్, అంటే మ్యాడ్నెస్ అంటే ఒక ఎన్వైర్న్మెంట్ లో ఒక మంచి వైబ్ హ్యూమర్ తీసుకొచ్చి అతను నవ్వి ఇంకోళ్ళు నవ్వించి ఉంటాడు కదా, అలాంటి ఫ్రెండ్ కూడా వదలకండి. అండ్ ఫ్రెండ్ నంబర్ 3 హూ హోల్డ్స్ ఎవ్రీ వన్ టుగెదర్, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో తప్పకుండా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆల్వేస్ చెరిష్ దెమ్, కంటిన్యూ టు మీట్ దెమ్ అండ్ హ్యావ్ అ ఫన్ టైమ్. తిరిగి మళ్ళీ వచ్చే వారం కలుస్తాను. దిస్ ఇస్ కల్పన సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: India ki teleport aithe enta baaguntundo.
5: What if India was just a tap away?
6: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas ninche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit My Pursue.com or write to support at mypursue.com.
7: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakriti dani pandinche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
9: Istinamma Vayanam, Putsukunti Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
10: వాట్సప్ పీపుల్, ఎట్లా ఉన్నారు మీరు అందరూ? నా పేరు ధీరజ్. నేను యూజువల్ వెన్స్డే 7 to 9 షో చేస్తా ఉంటానమాట. సో ఈ షో లోపల ధీరజ్ గారు ఏం మాట్లాడతాడు అని అంటే, చాలా అంటే మన లైఫ్ లో జరిగే రకరకాల విషయాలను అడ్జస్ట్ చేసి, మన పుస్తకాలు ఉంటాయి కదా పాతకాలం పుస్తకాలు, ఆ పుస్తకాలలో ఉన్న విషయాలను లింక్ చేస్తా ఉంటా అనమాట. లింక్ చేసి ఇట్లా 2 గంటల లోపల కొంచెం మాట్లాడుతూ ఉంటా. అండ్ మన కాన్వర్సేషన్ ఎట్లుంటది అని అంటే, యూజువల్ గా సిస్టమ్ పనిచేయకుంటేనో, వెబ్సైట్ పనిచేయకుంటేనో మనం రిఫ్రెష్ కొడతాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గట్లనే ఉంటది అనమాట. సో అది పాయింట్ నెంబర్ 1. అండ్ మీరు అడగొచ్చు ఎట్లాంటి వాళ్ళు ధీరజ్ గారిని షో వినొచ్చు అని అంటే, జనాలు బేసికలీ 3 రకాలు. ఒకరు వెంకటేశ్వర గుడికి వెళ్ళేటోడు, 2 వెంకటేశ్వర వైన్స్ వెళ్ళేటోడు, 3 అటుగా కొన్ని ఇటుగా కూడా మధ్యలో చౌరస్తాల కోసం ఛాయ్ తాగేటోడు. ఇలా 3 రకాల జనాలను